ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకయుగం 1948 సంవత్సరం, శ్రావణ మాసం 20 రోజు, 2026 సంవత్సరం ఆగస్టు నెల 11 తారీఖు మంగళవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. నేటి చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో విందాం. 2008 ఇదే 11 బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో అభినవ్ బింద్రా షూటింగ్లో స్వర్ణ పథకం సాధించారు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం రావడం భారత్కు ఇదే తొలిసారి. వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పథకాన్ని గెలుచుకున్న ఇద్దరు భారతీయుల్లో అతను మొదటివాడు. బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణం సాధించి 112 ఒలింపిక్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. ఇక 1980 నుంచి 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫెల్ విభాగంలో మొత్తం 700.5 పాయింట్లు సాధించిన స్వర్ణ పతకాన్ని సాధించినటువంటి అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీల్లో 6వ స్వర్ణం. అలాగే ఇదే రోజున 2010 విశాఖపట్నం బార్ అసోసియేషన్కి 2010 నుంచి 2011 బుధవారం ఎన్నికలు జరిగాయి. అలాగే ఆఖరిగా ఇంకా 2013 గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాద్లో జరిగింది కూడా ఇదే రోజున. మరి ఇదే రోజున జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో విన్నామా? ఎక్రియాల రామకృష్ణయ్య, కృష్ణమాచార్య రచయిత, హోమియో వైద్యులైన. అలాగే ఫిలిప్పైన్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాల అధ్యక్షురాలైనటువంటి నీత హొంటివెరోస్. ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన, భారతదేశపు కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసినటువంటి దువ్వూరి సుబ్బారావు. వీరు పుట్టింది కూడా ఇదే 11 తారీఖునే. మరి ఇదే రోజు మరణించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం. భారతీయ స్వాతంత్ర్య సమరవీరుల్లో మొదటి తరానికి చెందిన అతిపిన్న వయస్కుడు అయినటువంటి ఖుదీరాం బోస్. భారతదేశాన్ని వేధిస్తున్నటువంటి బ్రిటిష్ అధికారిపై బాంబు వేసిన మొదటి సాహస వీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతన్ని ఉరితీసే నాటికి అతని వయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు మాత్రమే. ఖుదీరాం బోస్ జీవితం ఆధారంగా జాగర్లమూడి పార్వతీ సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఖుదీరాం బోస్ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించగా కొత్త నిర్మాతగా విజయ్ జాగర్లమూడి పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన ఈ చిత్రంలో రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబరాయ్, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు. ఖుదీరాం బోస్ టైటిల్ ఫస్ట్ లుక్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2022 ఆగస్టు 11 విడుదల చేశారు. ఇక భారత స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక కార్యకర్త, రచయిత అయినటువంటి త్యాగ్బీర్ హేమ్ బారువా మరణించింది కూడా ఇదే రోజునే. ఇతను భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాకి చెందినవారు. అస్సాం ప్రజలకు ఆయన చేసిన విశేషమైన కృషి వలన అతన్ని త్యాగ్బీర్ అని కూడా పిలుస్తారు. కాంగ్రెస్ బురంజీ, బిలాతోడ్ మొహమత అనేవి కూడా ఆయన బారువా రాసినటువంటి పుస్తకాలు. బహి పత్రికకు వ్యాసాలు కూడా రాశారు. అలాగే రచయిత, సాహితీకారులు పైడి జయరాజ్, భారత సినీ రంగంలో నటులు అయినటువంటి, నిర్మాత అయినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ద్రావిడ భాష పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు అయినటువంటి బద్రిరాజు కృష్ణమూర్తి, అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయులు రచయిత అయినటువంటి యాదాటి కాశీపతి, కథా రచయిత, బాల సాహిత్య రచయిత అయినటువంటి ఇచ్చాపురపు రామచంద్రం, భారత సంతతికి చెందిన

వ్యక్తి, సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్, అస్సామీ నాటక రచయిత, సినీ దర్శకులు, గీత రచయిత అయినటువంటి హేమంత్ దత్త మరణించింది కూడా ఇదే రోజున. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు దాటి 11 నిమిషాలు. ఇప్పుడు ఉషోదేవేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

ఉషోదయ వేళ చక్కని దేశభక్తి గీతం విన్నాం కదా. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతం.

0: day. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:10. నేటి అర్చన భక్తిగీతాల కార్యక్రమానికి స్వాగతం.

0: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు పచ్చాపెంచలయ్య గారి సూక్తి సుధా విందాం.
1: దాన ధర్మములను దరిజేరనీయక భోగ లాలసాన బుద్ధిపోక దాచిపెట్టినట్టి ధన సంపదంతయు నాశమవును జగతి నమ్మకముగా. భగవత్ సృష్టిలో మానవ జీవన పరిణామక్రమంలో ధనికులు దరిద్రులు, ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు, కురూపులు సౌందర్యవంతులు అనాథలు, అపర కుబేరులు ఆడవారు మగవారు, శుచి శుభ్రత గలవారు శుభ్రత అంటే ఏమిటో తెలియనివారు, ఇలా ఎన్నో రకాల మనుషులు మనకు తారసపడుతూ ఉంటారు. అందంగా అలంకారప్రాయంగా ఉండే వారికి అనారోగ్యం అసనిపాతంలా ఆందోళన కలిగిస్తుందనేది పచ్చి నిజం. లేనివాడు నిరంతరం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఉన్నవాడు తూగుటుయ్యాలలో విలాసవంతంగా ఊగుతూ కోరింది అనుభవిస్తూ సుఖ సంతోషాలతో కాలం వెళ్లబుచ్చుతుంటాడు. అందవికారులు అహర్హం ఆత్మలో కృంగిపోతూ నిబ్బరాన్ని నీర్చుగార్చుకుంటూ నిర్వేదనలో మునిగిపోతూ ఉంటారు. పైకి చెప్పలేకపోయినా లోపల వారు అనుభవించే న్యూనతాభావం వారి ముఖ కవళికలలో ప్రస్ఫుటంగా మనకు తేటతెల్లమవుతూ ఉంటుంది. అందిన అవకాశాలను ఆనందంగా అనుభవించాలంటే ఆరోగ్యం అన్ని విధాలా సహకారం అందించుతుంది. అది లేనప్పుడు చుట్టూ షట్రసోపేతమైన భోజనాలు వడ్డింపబడి ఉన్నా అందుకునే ఆరగించే అదృష్టం అస్సలుండదు. వికలాంగులు, విధి వంచితులు సమాజంలో అనుభవించే మానసిక క్షోభ వర్ణనాతీతంగా ఉంటుంది. వీటన్నిటినీ గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏమిటంటే, మంచి చెడులలో మంచికున్న ప్రాధాన్యత చెడుకు లేదు అని. మంచిగా మనం జీవన విధానాలుండాలంటే దానికి పూర్వజన్మ సుకృతాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అనగా భగవంతుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సామరస్యంగా బ్రతకగలిగితే అది మనకు మున్ముందుకు ఉపయోగపడి సత్ఫలితాలనిస్తుంది. అలాంటిదే ధనం కూడా. ధనం మూలం మిదం జగత్తు అనే నానుడి మనకు తెలిసినదే. అలాంటి ధనాన్ని ఆ పరమేశ్వరుడు మనకు అందిస్తే దాన్ని సద్వినియోగపరుచుకుని సక్రమంగా వినియోగింపజేసుకుంటే అంతకంటే సార్థకత ఇంకేముంటుంది. ధనానికి 3 లక్షణాలుంటాయనేది ఆర్యోక్తి. మొదటిది దానం. దానమనగా నీ అవసరాలు చూసుకుంటూ ఎదుటి వ్యక్తి ఆక్రందనను గమనించి సహాయపడగలగడం. రెండవ గుణం భోగం. అనగా తనకున్న దాంతో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ హాయిగా తృప్తిగా బతుకు నేడవడం. ఇకపోతే 3 లక్షణం నాశం. పై 2 విషయాలను విస్మరించి ఏదో ఒక లోకంలో విహరిస్తూ తుదకు ఆ ధనానికి నాశం సంభవింపజేస్తారనేది భావన. ఏ జన్మ సంపత్తితోనో ఆ భగవంతుడు తనకు లభింపజేసిన సంపన్నతను పైన ఉదాహరించిన 3 దారులలో ఏ దారిలో పయనించి దానిని సద్వినియోగం చేసుకోవాలో కాస్త నిలబడి నిదానంగా ఆలోచించి అత్యుత్తమమైన దానంలో నడిచి పుణ్యం మూటకట్టుకోవడమో, లేక భోగాలను అనుభవిస్తూ కేవలం తన సుఖమే చూసుకునే మధ్యస్థంగా ఉండడమో, ఇవేమీ కాక ఆ 2 దారులను పూర్తిగా విస్మరించి 3 దారిలో నడిచి ఆ వచ్చిన అవకాశాన్ని సర్వనాశనం చేసుకుని ఎందుకు పుట్టామో అర్థం కాకుండా తనువు చాలించడం నిరర్థకమవుతుంది కదా. ఏ పనినైనా సార్థకతతో చేయడం సమంజసం సత్ప్రవర్తనకు మూలమవుతుంది.
0: ఇప్పటి వరకు మీరు పచ్చాపెంచలయ్య గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35 కావస్తుంది. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

వరి సాగులో గింజల తర్వాత అత్యధికంగా లభించే ఉప ఉత్పత్తి వరిగడ్డి. వరి సాగులో గింజల తర్వాత అత్యధికంగా లభించే ఉప ఉత్పత్తి వరిగడ్డి. భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ప్రధాన పశుగ్రాసము. అయితే వరిగడ్డిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. ఇందులో సెల్యులోజ్, హెమీసెల్యులోజ్ మరియు లెగ్నిన్ ఎక్కువగా ఉండడం వల్ల పశువులు దీనిని తక్కువగా తింటాయి మరియు జీర్ణక్రియ కూడా నెమ్మదిగా జరుగుతుంది. వరిగడ్డికి పోషకాలను, నత్రజనిని జోడించి దాని నాణ్యతను పెంచే ప్రక్రియను వరిగడ్డి పోషణ లేదా పోషక విలువల పెంపుదల అని పిలుస్తారు. ఇది పశువులకు మంచి పౌష్టికాహారాన్ని కూడా అందిస్తుంది. పచ్చిగడ్డితో పోలిస్తే వరిగడ్డిలో ప్రోటీన్, మాంసకృత్తులు శాతం చాలా తక్కువ, అంటే సుమారు 2-3% అన్నమాట. లెగ్నిన్ శాతం తక్కువగా ఉండడం వల్ల పశువులు సులభంగా అరిగించుకోలేవు. అలాగే కరువు సమయాల్లో లేదా పచ్చిగడ్డి లభించని కాలంలో పోషణ చేసిన వరిగడ్డి పశువులకు బలాన్ని ఇస్తుంది. పోషణ చేసిన గడ్డిని మేపడం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడి పాలు అధికంగా కూడా ఇస్తాయి. వరిగడ్డి పోషణలో ప్రధానంగా యూరియా చికిత్స అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఆర్థికపరమైన పద్ధతి. యూరియా చికిత్స పద్ధతిలో కావలసిన పదార్థాలు వరిగడ్డి 100 కేజీలు, యూరియా 4 కేజీలు, నీరు 50-60 లీటర్లు, ప్లాస్టిక్ కవర్లు లేదా కుళ్ళిపోని గుంత 50-60 లీటర్లు, ప్లాస్టిక్ కవర్లు లేదా కుళ్ళిపోని గుంత ఒకటి అవసరమవుతుంది. తయారీ విధానంలో శుభ్రమైన నీరు నిల్వ ఉండని ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకోవాలి. 4 కేజీల యూరియాను 50-60 లీటర్ల నీటిలో పూర్తిగా కరిగించాలి. ఆ తర్వాత వరిగడ్డిని పొరల పొరలుగా పరుచుకోవాలి. ప్రతి పొరపై యూరియా ద్రావణాన్ని సమానంగా స్ప్రింకర్లతో చల్లుకోవాలి. గడ్డిని బాగా ఒత్తడం వల్ల గాలి బయటకు పోతుంది. చివరిగా ప్లాస్టిక్ కవర్లతో గాలి చొరబడకుండా గడ్డిని గట్టిగా కప్పివేయాలి. ఈ విధంగా కనీసం 21 రోజుల పాటు నిల్వ ఉంచాలి. 21 రోజుల తర్వాత కవర్ను తొలగించి గాలికి ఆరబెట్టి పశువులకు మేపాలి. యూరియాలోని నత్రజని గడ్డిలో ప్రోటీన్ శాతాన్ని 8-10% పెంచుతుంది. దీనివల్ల గడ్డి మెత్తబడి అరుగుదల పెరుగుతుంది. ఇది ఒక ఆధునిక పద్ధతి. ఇక్కడ యూరియా, మొలాసిస్ అంటే చెరుకు పాకం, ఖనిజ లవణాలు మరియు సిమెంట్ కలిపి గట్టి బ్లాకులుగా తయారు చేస్తారు. పశువులు ఈ బ్లాకులను నాకడం ద్వారా అవసరమైన పోషకాలను పొందుతాయి. యూరియా చికిత్స చేసిన గడ్డిని వెంటనే పశువులకు పెట్టకూడదు. కనీసం 21 రోజుల తర్వాతనే దీనిని పశువులకు అందించాలి. కవర్ను తీసిన వెంటనే యూరియా వాసన అంటే అమ్మోనియం పోయే వరకు 1-2 గంటల పాటు గాలికి ఆరబెట్టాలి. మొదటి 2-3 రోజులు పశువులకు కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి. పశువులకు తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఆర్థిక లాభాల విషయానికొస్తే తక్కువ ఖర్చుతో పశుగ్రాస నాణ్యత పెరుగుతుంది. పచ్చిగడ్డి లేదా దానా కొరత ఉన్నప్పుడు యూరియా చికిత్స చేసిన గడ్డి మంచి ప్రత్యామ్నాయము. పచ్చిగడ్డి లేదా దానా కొరత ఉన్నప్పుడు దానికి బదులుగా యూరియా చికిత్స చేసిన గడ్డి మంచి ఫలితాన్ని ఇస్తుంది. పశువుల ఆరోగ్య స్థితి మెరుగుపడడం వల్ల వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి. వరిగడ్డిని కాల్చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కలుగుతుంది. కాబట్టి రైతులు వరిగడ్డిని కాల్చకుండా యూరియా చికిత్స వంటి పద్ధతుల ద్వారా పోషణ చేసి పశుగ్రాసంగా ఉపయోగించుకోవడం అత్యంత ప్రయోజనకరము. ఇది పశువుల ఉత్పాదకతను పెంచడమే కాకుండా లాభదాయకమైన పాడి పరిశ్రమకు దోహదపడుతుంది.

0: విషయంలో మరింత శ్రద్ధ అవసరమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో పశువులు తన ఆరోగ్యంతో పాటు గర్భంలో ఉన్న దూడ ఎదుగుదలను కూడా చూసుకోవాలి. వేడి ఎక్కువగా ఉండడం వల్ల పశువులు మేతను తక్కువగా తీసుకుంటాయి, నీరు ఎక్కువ అవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు గనక తీసుకొనకపోతే పశువు బలహీన పడడము, వడదెబ్బకు గురి కావడము, దూడ బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే వేసవిలో కొన్ని ముఖ్యమైన మెళకువలు తప్పకుండా పాటించాలి. వేసవిలో పశువులకు నీడ చాలా ముఖ్యం. షెడ్డులో గాలి బాగా ఆడేలా ఉండాలి. పైకప్పును గడ్డి లేదా తాటాకులతో కప్పితే లోపల వేడి తగ్గుతుంది. షెడ్డుపై నీళ్లు చల్లడం వల్ల చల్లదనంగా కూడా ఉంటుంది. మధ్యాహ్న సమయాలలో పశువులను బయటకు పంపకపోవడమే మంచిది. చెట్ల నీడలో లేదా షెడ్డులో ఉంచాలి. వీలైతే షెడ్లో ఫ్యాన్లు లేదా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. షెడ్డుకు ఒకవైపున తడి గోనె సంచులు కట్టి వాటిపై నీళ్లు చల్లడం ద్వారా కొంతవరకు చల్లదనాన్ని కల్పించవచ్చు. ఇవి పశువుల శరీర వేడిని తగ్గించి వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వేసవిలో పశువుల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీరు చాలా కీలకం. అధిక వేడి వల్ల పశువులు ఎక్కువగా చెమట పట్టి శరీరంలోని నీరు మరియు లవణాలు తగ్గిపోతాయి. ఈ లోటును భర్తీ చేయడానికి సరిపడా నీరు అందించడం తప్పనిసరి. ఒక గర్భిణీ పశువుకు సాధారణంగా రోజుకు సుమారు 70-90 లీటర్ల నీరు అవసరమవుతుంది. కాబట్టి రోజులో చాలాసార్లు తాగడానికి అవకాశం ఉండాలి. ఒకేసారి ఎక్కువగా నీరు ఇవ్వడం కంటే మధ్య మధ్యలో తాగేందుకు అందుబాటులో ఉంచడమే మంచిది. నీరు ఎప్పుడు శుభ్రంగా చల్లగా ఉండాలి. ఎండలో ఉంచితే నీరు వేడిగా మారి పశువులు త్రాగడానికి ఇష్టపడవు. కాబట్టి నీటి తోట్లను నీడలోనే ఉంచి ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో పశువుల శరీరంలో లవణాల లోటు ఎక్కువగా ఉంటుంది. అందుకే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా ఎలక్ట్రోలైట్ పొడిని కలిపితే పశువుల శరీర సమతుల్యత నిలబడుతుంది. దీనివల్ల పశువుకు అలసట తగ్గి మేత తినే ఆసక్తి కూడా మెరుగుపడుతుంది. నీరు సరిపడా అందితే పశువులు చల్లగా ఉంటాయి, వడదెబ్బ ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే గర్భంలోని దూడ ఎదుగుదలకు కూడా సజావుగా జరుగుతుంది. వేసవిలో గర్భిణీ పశువుల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అధిక వేడి కారణంగా పశువులు సాధారణంగా తక్కువ మేతను తీసుకుంటాయి. కానీ ఈ సమయంలో గర్భంలోని దూడ ఎదుగుదల కోసం అదనపు శక్తి పోషకాలు అవసరమవుతాయి. కాబట్టి ఎంత తింటుంది అన్నదానికంటే ఏం తింటుంది అన్నదే ముఖ్యంగా చూసుకోవాలి. పశువుల మేతను చల్లని సమయాల్లోనే ఇవ్వడం మంచిది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో నిన్న జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,000 ఎకరాల్లో భూ సమస్యలు పరిష్కరించామని, తద్వారా 1,27,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: నలభై 41,000 ఎకరాలు 25,000 మందికి 22 ఏకంది చేసి పట్టాలు ఇచ్చాం.
2: రైతాంగం ఆదుకోవాలని జోన్ నాన్ జోన్ లేదు. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹50 కరెంట్ ఇస్తాం.
0: తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన నిన్న శానోస్లోని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ సాంకేతిక సంస్థ అధ్యకుడు సీఈఓ డాక్టర్ శివశివరాం ఇతర ఉన్నతాధికారుల బృందంతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మారే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులకున్న అవకాశాలపై వారు చర్చించారు. బ్యాటరీల అభివృద్దిపై జరుగుతున్న పరిశోధనల వివరాలను డాక్టర్ శివరాం ఈ సందర్భంగా వివరించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని భట్టి విక్రమార్కకు ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరిస్తున్న విద్యుత్ వాహనాల వినియోగం, హరిత ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శివరాంకు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,620.53 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 5,512.40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. స్పిల్వే నిర్మాణంలో ఇప్పటివరకు 96.87% మట్టి పనులు పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 98.84%, స్టీల్ పనులు 92.9% మేర పూర్తయ్యాయని వెల్లడించింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంకు సంబంధించి కాంక్రీట్ పనులు 81.99% పూర్తయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ప్రధాన కాలువల తవ్వకం పనులు 98.96% పూర్తయ్యాయని వివరించింది. బ్యాంకాక్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యువకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల పేరుతో థాయిలాండ్కు తీసుకువెళ్లిన తమను అక్రమంగా బ్యాంకాక్ నుంచి మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తమను రక్షించాలని కోరుతూ బాధితులు సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన వీడియోపై మంత్రి స్పందించారు. యువకుల బాధను తాను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకి అందించేలా చర్యలు

0: దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన భారత జాతీయ పతాకం రూపకల్పన పరిణామ క్రమం వంటి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
1: 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాం లో 17 సంవత్సరాల బాలిక బ్రిటిష్ వాళ్ల తుపాకీ గుళ్లను కూడా లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పైన జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
2: పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో గుంటూరు ప్రకాశం జిల్లాల్లోని ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టుబాకో ఎఫ్సివి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సహచర మంత్రులు డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఇతర అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో ఆయన నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, సిగరెట్లకు సంబంధించిన పరిణామాలు తదితర కారణాలతో పొగాకు ధరలు తగ్గాయని మంత్రి వివరించారు. ఈ రోజు నుంచి 4 గ్రేడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే ప్లాట్ఫారంలపై కొనుగోలు జరగాలని అచ్చెన్నాయుడు వివరిస్తూ
3: 94 మిలియన్ కేజీల అంచనా వేశాం. ఏదైతే ఆఫ్ స్టైల్ లో గ్రేడ్, ఈ 94 మిలియన్ కేజీలకి ఒక్కొక్క క్వింటాల్కి 1000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా పొగాకు బోర్డు కొన్ని తర్వాత 9 రోజులకి రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారు. అదే రోజు మేము కూడా ఈ 2 గ్రేడ్లకి డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్ లో వేసి ఈ విపత్తును అధిగమించడానికి పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
2: రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్లక్ష్యంగా కారు నడిపిన ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి నిన్న ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ప్రియాంక తండ్రికి అందించారు. తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈ నెల 14వ తేదీన సమావేశం కానుంది. హైదరాబాద్లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. చట్టసభల్లో 21 ఏళ్లకే పోటీ చేసే అంశం, రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
4: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
2: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తా సంసదా కర విషయకానాం తథా అన్యేషాం విధీనాం సంశోధన

0: संशोधना विधेयकम् विंशतिः षड्विंशतिः इति पारितम्। राज्यसभया ह्यः चर्चानन्तरम् एतत् लोकसभायै प्रत्यर्पितम्। लोकसभया एतत् विधेयकम् पूर्वमेव पारितमासीत्। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारमण विधेयकम् प्रस्तुतवती आसीत्। विधेयकेन धनप्रदान परिशोधन व्यवस्थाधिनियमः 7+2000 आयकराधिनियमः 20-25 तथा वित्ताधिनियमः 20-26 चेत्येषु संशोधनं प्रस्ताव्यते। अनेन अधिनियमेन आयकर संशोधन अध्यादेशः 20-26 इति प्रभावहीनः भविष्यति, यः अस्य वर्षस्य जून मासस्य 5 दिनाङ्के प्रख्यापितः आसीत्। चर्चायाः प्रत्युत्तरं ददति केन्द्रीय वित्तमन्त्री अवदत् यत् विधेयकस्य उद्देश्यं भारतस्य विनिर्माण परितन्त्रस्य सुदृढीकरणम्, अतिरिक्त निवेशस्य आकर्षणम्, आजीविकायाः सृजनं तथा विनिर्माण गतिविधीनां प्रोत्साहनं वर्तते। सा अवदत् यत् द्वितीयः प्रमुखः संशोधनः भारतस्य निर्दिष्टेभ्यः दत्तांशकेन्द्रेभ्यः दत्तांशसेवाः प्राप्नुवतीनां वैदेशिकसंस्थानां करमुक्तिप्रदानेन अथ व्यवसायसञ्चालनस्य च सुगमतायाः वर्धनेन सम्बन्धितः अस्ति। मन्त्रिणा स्पष्टीकृतं यत् विधेयकेन UPI इति प्रयोक्तृभ्यः कश्चन करः उत वा व्यवहारशुल्कं न आरोप्यते। संसदा बैंकर्स बुक्स एविडेंस विधेयकम् 20-26 अपि पारितम्। राज्यसभया तत् ह्यः अनुमोदितम् आसीत्, एवञ्च लोकसभया तत् पूर्वमेव पारितम् आसीत्। प्रशासनेन 11 नूतनानि अन्ताराष्ट्रिय पत्तनानि अधिसूचितानि, येन ई वीजा धारकानां वैदेशिक नागरिकाणां भारत प्रवेशः सुलभः भविष्यति। गृहमन्त्रालयेन उक्तं यत् एतेषु 9 भूपत्तनानि, 2 च विमानपत्तने सम्मिलिते स्तः। एतेषु भोपालस्य तिरुपतेः च विमानपत्तने तथा अटारी अगरतला इत्येतयोः भूपत्तनानि सम्मिलितानि सन्ति। मन्त्रालयेनोक्तं यत् नूतनानां पत्तनानां समावेशेन ई वीजा इत्येतस्य उपयोगिता आकर्षणञ्च अधिकं वर्धिष्यते। मन्त्रालयानुसारं भारतं प्रायः 95% यावत् ई वीजा आवेदनानि 2 सप्ततिहोरातः न्यूनसमये निस्तारयति। नूतनपत्तनानां समावेशेन ई वीजा धारकाणां वैदेशिक नागरिकाणां प्रवेशाय अनुमतानां अन्ताराष्ट्रिय पत्तनानां संख्या आहत्य 88 जाता। एतेषु 37 विमानपत्तनानि, 38 सामुद्रिकपत्तनानि तथा 13 भूपत्तनानि च सम्मिलितानि सन्ति। वाणिज्योद्योगमन्त्री पीयूषगोयलः अवदत् यत् प्रशासकीय ई मार्केट प्लेस जेम इतीदम् उच्चगुणवत्तायुक्तस्य उचितमूल्येन उचितसमये उचितोत्पादस्य क्रयणं प्रतिबिम्बयति। नवदिल्ल्यां जेम इत्यस्य 10 वर्षाणां पूर्त्युत्सवस्य अवसरे मन्त्री उक्तवान्। श्रीगोयलः स्मारितं यत् जेम इत्यस्य प्रवर्तनात् प्राक् सार्वजनिकधनस्य दुरुपयोगः भवति स्म, सुशासनस्य अभावः च आसीत्। श्रीगोयलः अवदत् यत् संचितरूपेण जेम इत्यनेन पटलेन 3 कोट्यधिकानाम् आदेशानां माध्यमेन 20 लक्षकोटिरूप्यकाणां वस्तूनां सेवानां च क्रयणे साहाय्यं कृतम्। सः प्रतिपादितवान् यत् प्रथमाष्टवर्षेषु 10 लक्षकोटिरूप्यकाणां क्रयणं जातं, तदनन्तरं 10 कोटिरूप्यकाणां क्रयणं केवलं वर्षद्वयोः एव अभवद् इति। भारतर्तु विज्ञान विभागेन अद्य हिमाचल प्रदेशे, पूर्व राजस्थाने च अतिवृष्ट्यै नारंगवर्णपरा संचेतना प्रख्यापिता। ऋतु विभागानुसारेण अद्य अरुणाचल प्रदेश, असम, मेघालय, छत्तीसगढ़, गांगीय पश्चिम बंगाल, गुजरात, हरियाणा, चंडीगढ़, नवदिल्ली इत्येतेषां स्थलानां कतिपयेषु स्थानेषु अतिवृष्टिः सम्भाव्यते इति वार्ताः।
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. ఈనాటి ప్రసార విశేషాలు తెలియజేస్తుంది మీ ప్రణవి. నేటి ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 సుబోదయం సింహాపూరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం గురించి హనుమకొండ సరోజిని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వృద్ధులను ఆదరిద్దాం ఈ అంశం గురించి రమాదేవి గారి ప్రసంగం వింటారు. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. అనంతరం సింహపురి సమాచారం తెలుసుకుంటారు. ఇక ఉదయం 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఉదయం 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఉదయం 8:35 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. ఉదయం 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. తిరిగి ఉదయం 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. అనంతరం ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి నిరంతరాయంగా మధ్యాహ్నం 2:00 విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 సాయంత్రం వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చే సంగీతం, తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం చిన్నపిల్లల్లో చక్కెర వ్యాధి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ జి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 7:45 విశాఖపట్నం వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక రాత్రి 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. రాత్రి 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 పార్లమెంటులో వర్షాకాల సమావేశంలో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. రాత్రి 11:00 హిందీలో వార్తలు, రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 రేటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం గురించి హనుమకొండ సరోజిని గారితో పరిచయ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని

0: వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా 6,000 మందికి పైగా విద్యార్థులు 21 కోట్ల రూపాయలకు పైగా నిధులను అందుకున్నారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు ఇకపై ప్రతి నెల నేరుగా స్కాలర్షిప్లు అందుతాయి. దీనివల్ల సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేని ఆర్థిక సహాయం అందుతుంది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన జెమ్ 10వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మంత్రి, జెమ్ రాకముందు కొనుగోళ్లలో పారదర్శకత లోపించిందని, మంచి పాలన ఉండేది కాదని అన్నారు. ఈనాడు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనిలో రిజిస్ట్రేషన్కు ముందే పారదర్శకత, పోటీతత్వం, ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్లను డిజిటలైజ్ చేయడానికి, అస్పష్టత తొలగించి పారదర్శకతను తీసుకురావడానికి జెమ్ ఒక ప్రయత్నమని గోయల్ అన్నారు. గడిచిన 10 ఏళ్లలో జెమ్ పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 400 కోట్ల రూపాయలుగా ఉన్న క్రాస్ మర్చెండైజ్ విలువ గత 2 ఏళ్లలో సంవత్సరానికి 500,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. జెమ్ ద్వారా ఇప్పటి వరకు సమిష్టిగా 20,00,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, సేవల కొనుగోళ్లు 3 కోట్లకు పైగా ఆర్డర్ల ద్వారా జరిగాయని గోయల్ తెలియజేశారు. 2015-16 నుండి గ్రీన్ ఇండియా మిషన్ అమలు చేయబడుతోందని ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి, 2015-16 నుండి 17 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జిమ్ ద్వారా 1,84,000 హెక్టార్లకు పైగా భూమిని పర్యావరణ పునరుద్ధరణ కిందకు తీసుకొచ్చినట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని, పర్యావరణ ప్రయోజనాలను పెంపొందించడానికి 2020-21 నుండి 2026-27 మధ్యకాలంలో 600 నగర వనలు, 400 నగర వాటికలను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ నగర్ వన్ యోజన కూడా అమలు చేస్తోంది. ఈ నగర్ వన్లు పచ్చదనాన్ని పెంపొందించడంలో గాలి నాణ్యత, వాతావరణాన్ని మెరుగుపరిచే సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ లక్ష్యం చర్చల్లో పాల్గొనడం కాదని, గందరగోళం సృష్టించడమేనని అన్నారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ప్రతి అంశంపైన సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సభ సజావుగా సాగేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని నడ్డా స్పష్టం చేశారు.
1: फिर से मैं चैलेंज देता हूं राहुल गांधी को, आप सदन में आइए, हम चर्चा के लिए तैयार हैं और आपको मुंह तोड़ जवाब दिया जाएगा, यह भी बताना चाहूंगा. और भ्रम मत फैलाइए, कोई गोली नहीं चली है जंतर मंतर में और कोई गोली का ऑर्डर नहीं दिया गया है जंतर मंतर.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. యోగా ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా కమిటీ 5వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ జాదవ్, భారత్ యోగా ప్రకృతి వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఇవి ఆరోగ్యం, సమగ్రమైన మందులు లేని విధానాలను అందిస్తాయని చెప్పారు. యోగా శారీరక మానసిక భావోద్వేగ శ్రేయస్సుకు దోహదపడుతుందని, అయితే ప్రకృతి వైద్యం పోషణ జీవనశైలిలో మార్పులు సహజ చికిత్సలు శరీర అంతర్గత స్వస్థత సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 రాజ్యసభ నిన్న ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5 తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఆకర్షించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపునిస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
2: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని హామీస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు.
3: छात्र आंदोलन पर पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
0: హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండి తెలిపింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం గురించి హనుమకొండ సరోజిని గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు, ముఖ్యంగా గృహిణులు, ఖాళీ సమయాన్ని సృజనాత్మక ఆచరణ ధోరణిలో అనేక రంగాల్లో గుర్తింపు పొందుతూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల వ్యర్థాలతో ఎన్నో రకాల గృహోపకరణాలు లాంటివి తయారు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారు. ఈ విభాగం పరంగా హనుమకొండ సరోజిని గారు మన స్టూడియోస్లో ఉన్నారు, వారిని పరిచయం చేసుకున్నాం. అమ్మ నమస్కారం. హనుమకొండ సరోజిని గారు
2: నమస్కారం అండి.
1: చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే, ఎందుకంటే ఈ వయసులో కూడా మీరు ఇట్లా ఈ రకరకాల వ్యర్థాలతో, అది పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ సంచులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలాంటి వాటితో ఎన్నో రకాల మరి గృహోపకరణాలు అనొచ్చు మనం, లేదా వస్తువులు అనొచ్చు, పిల్లలకి ఆడుకునే బొమ్మల్లాగా కూడా అనిపిస్తున్నాయి నా కళ్ళెదురుగా కూడా మీరు పెట్టారు. చాలా సంతోషం, అసలు మిమ్మల్ని అభినందించాలి. ఇలాంటి గొప్ప కళాత్మక వస్తువుల్ని ఇలా మీరు ప్రదర్శనలో పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నా నేను. అయితే ఇలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎక్కడ బీజం పడింది చెప్పండి.
2: అసలు చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రతిదీ ఒక వస్తువు చూస్తే దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, వేస్ట్ అయింది అని అనిపించేది. చదువుకునే రోజుల దగ్గర నుంచి కూడా అప్పుడు క్రేప్ పేపర్ ఉండేది, ఆ పేపర్లో పూలు డిజైన్స్ పెట్టడం, బొమ్మల కొలు వస్తే అందులో అగ్గిపెట్టెలతో దిళ్ళులాగా గుట్టి వాడేసిన అగ్గిపెట్టెల్ని ఆ వాటితో నేను సోఫాలు తయారు చేసేదాన్ని, అవి బొమ్మల కొలువులో పెట్టేదాన్ని. ఈ ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ చేసి కుటీరంలాగా చేసి అది కూడా పూల చేసి అలా బొమ్మల కొలువు మొత్తం నేను చేసిన వాటితో నింపేసేదాన్ని. నాకు అలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. స్కూల్లో కూడా నేనంటే చాలా ఇంట్రెస్ట్ అనే ఉండేది, టాపర్ నేనే. అప్పుడు జనరల్ కాంపోజిట్ మ్యాథ్స్ ఉండేవి, అయితే నేను ఒక్కదాన్ని ఆడపిల్లల కాంపోజిట్ తీసుకున్నానేదాన్ని. నేను టాపర్ని బాగా, మ్యాథ్స్లో మరీ ఎక్కువ. ఇక ఎస్ఎల్సి వరకు చదివాక ఇంకా మా వాళ్ళు బయటికి పంపడానికి కొంచెం పాత పద్ధతులు ఉన్నాయి, దాంతో నన్ను వాళ్ళు వద్దన్నారు. ఇక అక్కడి నుంచి నాకు ఏం చేయాలి, ఇంట్లో ఊరికే కూర్చోలేను, అందుకని మెల్లవికి ఏదో నాకు తోచిన కవితలు చిన్న చిన్నవి రాసేదాన్ని అనుకోండి. కానీ కథలు బాగా రాశా, కొన్ని పత్రికల్లో పడేవి బాగా, అందరూ ఇంట్రెస్ట్ చాలా చూపించేవాళ్ళు. అది కూడా మా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు, నీ పేరును ఆడపిల్ల పెళ్ళిగాని ఆడపిల్లలు రాయకూడదు అనేవాళ్ళు ఆ రోజుల్లో. మాకు 80 ఏళ్ల క్రితం అంటే మరి అలాగే ఉండేది కదా. అంటే నేను నా పేరు సరోజిని కాకుండా రజని అన్న పేరుతో మా అన్నయ్య ఒక ఆయన పోస్ట్ చేసి పెట్టేవాళ్ళు, మా నాన్నగారు ఇష్టపడకపోతే. ఆయన మంచి ఇంజనీర్, నాన్నగారు కూడా మంచి ఫ్యామిలీ, మాది కూడా. అట్లా అన్నిట్లో ఉందాము అనిపించేది నాకు అప్పుడు చిన్న చిన్న కవితల దగ్గర నుంచి. అట్లా టైలరింగ్ కూడా అప్పుడే నేర్చుకున్నానండి, ఊరికే ఉంటుమే కదా నేను, ఆ టైలరింగ్ నేర్చుకున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ బాగా చేసేదాన్ని, లేసులు అల్లేదాన్ని. అప్పుడు ఎక్కువ లేసులు లంగాలు కానీ వాటిని వేసుకునేవాళ్ళు పూర్వపు రోజుల్లో, అలా అల్లేదాన్ని. సంగీతం కూడా మీ రేడియో దగ్గర మీకు మామూలుగా ఇంట్లో పెళ్లి సంగీతం అని మా నాన్నగారికి కూడా వచ్చు బాగా, ఆయన హార్మోనియం మీద నాకు సంగీతం నేర్పేవాళ్ళు. అది కాక మీ రేడియోలో వోకల్ వచ్చేది, ఎంతసేపు వచ్చేదో నాకు గుర్తులేదు, వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తులేవు ఆ రోజుల్లో. కానీ తప్పనిసరిగా అక్కడ కూర్చుని నేర్చుకునేదాన్ని. అందులో 2-3 పాటలు నాకు అది బాగా ఇష్టమైన పాటలు, ఇప్పటికీ నేను కొనుక్కుంటానే ఉంటావి, అంత ఇదన్నమాట ఇంట్రెస్ట్. కథానికలు వచ్చినా వినేదాన్ని మీ దాంట్లో, అంత ఇంట్రెస్ట్గా ఉండేది. చిన్న చిన్న చిత్రలహరి అని అన్నీ అప్పుడు రేడియో ఏగదండి మాకు, ఇంకేం లేవు. అలాగే రేడియో దగ్గర ఎక్కువ గడిపేవాళ్ళం, ఏం చేస్తాం ఇంట్లోనే సినిమాలు కూడా వచ్చేది, ఆదివారం ఎప్పుడు ఒక సినిమా పెట్టేవాళ్ళు. అట్లా

0: గడుపుతా ఒక్కోటి ఒక్కోటి అన్ని. ఇక అక్కడి నుంచి పెళ్లికి ఏర్పాట్లయింది. పెళ్ళయింది, మా వారు బిజినెస్ మ్యానే. మాకు నలుగురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. పెళ్ళ అయ్యాక ఇక నేను ఇందులో పడిపోయాను సంసారంలో. అక్కడి నుంచి నాకు ఇవన్నీ ఆపేసా, కథలు రాయటం కానీ ఇవన్నీ పనులు ఆపేసాను. కాకపోతే స్టిచింగ్ బాగా చేసేదాన్ని. పిల్లలకి గౌన్లు కుడితే మీరు ఎక్కడ కొన్నారు ఆంటీ అని అడిగేవాళ్ళు నన్ను వచ్చి. అంత బాగా చేసేదాన్ని. ఏదైనా అన్ని నేను 6 నెలల పాటు నేర్చుకున్నాను, బాగా చేయగలను. ఏనా ఎంబ్రాయిడరీ వర్క్ దగ్గర నుంచి అన్నీ చేసేదాన్ని. పిల్లలకి కూడా ట్యూషన్ పెట్టకుండా 10th వరకు నేనే చెప్పానండి. పిల్లలు కూడా మంచి బాగా చదివే పిల్లలు నాకు, అందువల్ల అవనండి 10th వరకు మాత్రం ట్యూషన్ కూడా పెట్టాల, నేనే చెప్పేదాన్ని. ఇంట్లో వంటల దగ్గర నుంచి నేనే చేయటం, పిల్లలు పుట్టినరోజు వచ్చిందంటే వాళ్ళ డ్రెస్సులు కుట్టడం దగ్గర నుంచి, పిండి వంటలు చేయటం దగ్గర నుంచి వెరైటీ వెరైటీ చేసి వాళ్ళకి ఇష్టమైనవి. ఇక ఇంట్లోనే నా ఇల్లు, నేను నా లోకం అనుకునేదాన్ని. వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరినైనా మర్యాదగా పలకరిస్తా గానీ ఎక్కువ బయటకి ఎవరి ఇళ్ళకి వెళ్లేదని కాదు. ఆయన వ్యాపారంలో ఆయన ఉండేవాళ్ళు. ఇక
1: అలా సాగింది,
0: అట్లా సాగింది.
1: సరోజిని గారు, మీరు ఇప్పుడు ఈ రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు అన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన దాని మొత్తం మీ ఇల్లు, మీ కుటుంబం, మీ పరివారం వరకుగా ఉంది. మంచిదే అది కూడా. నిజానికి పిల్లలకి మీరే చదువు చెప్పి, ఇప్పుడు రకరకాల బయట ట్యూషన్లు పెట్టి చదివించడం, అక్కడ డబ్బు కట్టి చదివించడం, వాళ్ళు ఎలా చెబుతున్నారు ఏంటో అని ఒక కేర్ అనేటిది లేకపోవడం, ఇన్ని ఉన్నాయి. అదే మనమే చెప్తే తల్లిదండ్రులే చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దితే అది అన్ని రకాలుగా పర్యవేక్షణ ఉంటుంది, బాగుంటుంది. సో చాలా అభినందనీయం ఇది. మరి ఈ వస్తువులు రకరకాలుగా చేస్తూ ఇప్పుడు నా ఎదురుగా కూడా కనిపిస్తున్నాయి, ఇవి ఎన్నో రకాల. ఇవి వివాహానంతరం కూడా ఇవి ఇలా చేయడం ఉండేదా?
0: వివాహానంతరం అంటే అప్పుడు ఆపేశానండి మొత్తం, అన్ని చాలా వరకు ఆపేశాను. ఆపేసాక ఏదో మేము బిజినెస్ లో పడ్డానండి. ఆయన నేను రిటైర్ అయ్యాక డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుని అవి పెట్టి ఇద్దరు చాలా యాక్టివ్ గా చేసుకునేవాళ్ళం, నేను ఇంకొంచెం యాక్టివ్ ఎక్కువ. అలా అయ్యాక ఆయన ఈ మధ్య 4 ఏళ్ల క్రితం కాలం చేశారు. అక్కడి నుంచి నాకు ఒంటరితనం వచ్చేసింది. ఇంకెవరి ఎట్లాగూ నాకు కాలక్షేపం ఎలాగూ, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయింది, ఎవరు వెళ్ళాలి కాళ్ళకి వెళ్ళిపోయారు. ఇక వచ్చింది చిన్న అమ్మాయి, ఆహారమ్మాయి వెళ్ళి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన మాలడి గారు ఇంజనీరు. అందువల్ల నేను వాళ్ళ దగ్గర మేము ఉండాల్సి వచ్చింది. అమ్మాయి వాళ్ళ దగ్గర మేము, ఆయన నేను వాళ్ళు కలిపి ఉండేవాళ్ళం అనమాట. పిల్లలు కూడా నాకు అలవాటు, వాళ్ళ పిల్లలు కూడా. అందువల్ల నేను ఇక వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఏం చేయాలి ఒంటరితనం అనుకుంటే అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను అనమాట ఇవన్నీ చేయటం. అప్పుడు వేస్ట్ పేపర్లు ఏదన్నా ఉంటే వాటికి గాజులకి ఏదో చేసి పక్షుల బొమ్మలు చేసి పెట్టడం. మక్కయ్య గారి పిల్లలు ఉండి వాళ్ళు ఒకరోజు వచ్చి చూసి అమ్మ చాలా బాగా చేస్తున్నావు పిన్ని అని, ఇక ఈ సోషల్ మీడియాలో పెడతామని చెప్పి వాళ్ళు పెట్టారు. చాలా మందికి తెలిసింది ఇది. తెలిసి కొంతమంది అన్నారు మహిళా మండలి వాళ్ళు ఎవరో ఈ ప్రోగ్రాం పెడుతున్నారండి మీ మహిళా దినోత్సవాల రోజు అంటే, నాకు 85 సంవత్సరం అనమాట. ఆ రోజుల్లో పెడుతున్నారని తెలిసి చూసొద్దామని, ఎందుకైనా మంచిదని మెటీరియల్ కూడా నాతో తీసుకెళ్లాను. తీసుకెళ్లి మరి ఏజ్ని బట్టి వాళ్ళు వద్దంటారు అని బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అని పెట్టారండి. అందులో ఒక పోటీ చాలా చేశారు వాళ్ళు, కానీ వీటిలో బెస్ట్ ఫర్ వేస్ట్ నాకు సరిపోద్ది, చేయొచ్చా అంటే చేయొచ్చమ్మా అన్నారు. నేను చేస్తుండగా వచ్చి జడ్జెస్ వచ్చి చూసి, అమ్మ ఈమె ఈ వయసులో ఈ పూలు ఎలా తయారు చేస్తున్నారు, ఇవి ఉట్టి అందులో క్యారీ బ్యాగ్స్ తో చేయటం అంటే, వేస్ట్ క్యారీ బ్యాగ్స్ బాటిల్స్ కానీ వేస్ట్ కోడిగుడ్లతో కూడా బొమ్మలు తయారు చేసి అమ్మాయిల బొమ్మలు అవి చేసి పెట్టి అన్ని తీసుకెళ్లాను. అవి చూసి మీకు చేతులు కూడా మునుగుతున్నాయి, ఈ వయసులో మీరు ఇలా చేయటం అంటే చాలా గ్రేట్ అని వాళ్ళు నాకు ఫస్ట్ ఇవ్వటమే కాకుండా అప్పటికప్పుడు ఆలోచించుకుని సన్మానం చేశారండి అందరూ కలిపి. చాలా పెద్దగా చేశారు చేయటంలో కూడా, వాళ్ళకి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి.
1: మరి సరోజిని గారు, ఇప్పుడు ఇన్ని రకాలుగా అంటే పలువురి దృష్టిని ఆకర్షించే విధంగా చేస్తున్నారు, దీనికి ఏమైనా మార్కెటింగ్ లాంటి ఆలోచన గాని ఐడియా గాని మీకు వచ్చిందా? అలాగే బయట నుంచి ఏమైనా డిమాండ్ ఉందా అది కూడా చెప్పండి.
0: బయట నుంచి అడుగుతున్నారు, మీ ఒక పువ్వు గుత్తి తయారు చేసి నేను పెడతానండి, ఇంట్లో చాలా ఉన్నాయి నాకు, అవి చూసి అండి అవి అమ్మకూడదా అంటారు. నేను ఇది పైసా ఖర్చు పెట్టి కొన్నాయి కావు, నా చేతిలో నా సంతోషం కొద్ది నేను చేస్తున్నానని వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వరకు మాత్రం నేను వాళ్ళకి ఇస్తానే ఉన్నాను. ఇస్తున్నాను కానీ నేను మార్కెటింగ్ చేయటం కానీ అసలు పెట్టుకోదలుచుకోవాలి. ఏదైనా సరే ఈ మార్కెటింగ్ చేయటం లేదు. పిల్లలు ఎవరిని అడిగితే నేను అమ్మమ్మ అని నేర్పుతా అని అడిగితే వాళ్ళకి 1 అవర్ 2 అవర్స్ సాయంత్రం పూట ఎప్పుడన్నా వాళ్ళకి నేర్పుతున్నాను. వాళ్ళ స్కూళ్ళల్లో పెట్టుకుని ఫస్ట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా అపార్ట్మెంట్లో. ఎక్కడికి వెళ్ళినా కూడా నా అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నన్ను. ఇప్పుడు అట్లా జరుగుతుంది, నా అదృష్టం అది మరి అనుకున్నాను ఈ వయసుకి.

0: 81 నెల్లి 82 లోకి వచ్చేసాను.
1: అంటే సుమారుగా 80 సంవత్సరాలు దాటాయి. సరోజిని గారు, మీరు మామూలుగా వంటలు కూడా చేస్తాను అని అన్నారు, అంటే పుస్తకాలు రాయడం చదవడం ఇవి కూడా మీకు అలవాటు అన్నారు కాబట్టి, కథలు రాయడం లాంటివి కూడా అన్నారు కాబట్టి వంటలు కూడా బాగా చేసేదాన్ని అన్నారు.
0: బాగానండి.
1: మీ రోజుల్లో అంటే మంచి మంచి సాంప్రదాయ వంటలు ఎక్కువ చేసి ఉంటారు.
0: అవునండి.
1: ఏమేమి చేసేవారు, అప్పటి పద్ధతులు ఎలా ఉండేవి ఒకసారి చెప్పండి.
0: ఫస్ట్ అండి, అరిసెలు అంటే ఇష్టపడతాను నేను. మా చుట్టాలందరిలోకి అరిసెలు చేయటంలో నాదే ఫస్ట్ చెయ్యి. నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని కట్లిపొయ్యి మీదే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి కదా, కట్లిపొయ్యి మీద వండితే నేను పెట్టిన పాకానికి కానీ చేయటం కానీ అందరూ ఇష్టపడేవాళ్ళు. నన్ను దగ్గర పెట్టుకునే చేసుకునేవాళ్ళు. అది కాక మా పిల్లల పుట్టినరోజు వచ్చిందంటే నేను మైసూర్ పాకం చేస్తే చాలా ఇష్టపడతారు. ఇప్పటికీ కూడా నాతో చేయించుకుంటారు. మా అమ్మాయి పుట్టినరోజు వస్తే నేను బూందీ లడ్డు చేస్తే అందరూ, ఇప్పుడు పాతబడిపోయింది కదా, అయినా కూడా చాలా ఇష్టపడి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటే అందరూ తిన్నారు, చాలా ఇష్టం, బాగున్నాయని. ఇంకా సున్నుండలు ఒకటి కూడా స్పెషల్ అండి. నేను సున్నుండలు కూడా బాగా ఇష్టపడేది.
1: ఆ రోజుల్లో పిండి వంటలు ఈ సున్నుండలు బూందీ మిఠాయి లడ్డూలు వీటితో పాటు కజ్జికాయలు అని కూడా ఉండేవి.
0: నేను కజ్జికాయలు కూడా చేస్తానండి, చాలా ఇష్టపడతారు అందరూ. వాటికన్నా ఎక్కువ నేను మైసూర్ పాకం అని లడ్డు ఒకటి, అరిసి ఒకటి, సున్నుండ ఒకటి బాగా ఇష్టపడుతుంది, చేయగలను. ఇప్పుడు చేసే ఓపిక లేకపోయినా పక్కన కూర్చుని చేయిస్తున్నాను.
1: సలహా ఇస్తూ వాళ్ళకి కాస్త ముందుకు అలా చెప్తూ ఉంటారు. ఒక ముఖ్యమైన విషయం సరోజిని గారు, ఇప్పుడు కుటుంబ నేపథ్యం అనగానే అప్పట్లో మీ రోజుల్లో ఎలా ఉండేది ఆ వాతావరణం? ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు రకరకాల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని ఇంకా ఏమేమో ఉన్నాయి. అప్పటి ఆ కుటుంబ నేపథ్యాలు ఎలా ఉండేవి, అది బాగుంటుందా, ఆ విషయం ఒకసారి చెప్పండి.
0: కుటుంబం అంటే మేము అత్తారింట్లో ఉండగాను మా అత్తగారు, మా మామగారు లేరు నా పెళ్ళేటప్పటికి. అత్తగారు, మా మరిది గారు వాళ్ళు ఉండేవాళ్ళం. మా బావగారు తోడుకోళ్ళు, మా ముగ్గురు ఫ్యామిలీ ఉండేవాళ్ళం. తలో పని చేసుకునేవాళ్ళం. మా అత్తగారు కూడా చాలా మంచి మనిషి అండి. ఆమె అసలు నోరు లేదు, ఎక్కువ గడరే అనేది కాదు. తోడుకోవడం కూడా మాకు, నాకు కొంచెం అందరూ బాగా ఇది ఇచ్చేవాళ్ళు. కొంచెం ఆళ్ళల్లో నేను చదువుకున్న దాన్నని బాగానే అందరం కలిసిమెలిసి ఉన్నామండి. తర్వాత ఎవరికాళ్ళు వెళ్ళిపోయాక మేము విడిగా వచ్చాం. తర్వాత మా పుట్టింటికి అన్నదమ్ముల దగ్గరగా వచ్చాము మేము. పుట్టింటి దగ్గర కూడా నన్ను చాలా, ఎక్కడికైనా వెళ్ళాలంటే సెలెక్ట్ చేయాలంటే నన్నే తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే నేను మొహాటం లేకుండా ఇది బాగుంది ఇది బాగలేదు, పెళ్లి చూపులకి ఎత్తి ఈ అమ్మాయిని అమ్మటే నాకు ఫేస్ రీడింగ్ కూడా కొంత తెలుస్తుంది. అందుకని నాకు నచ్చలేదని చెప్తే ఆపేసేవాళ్ళు అండి. అంత నాకు మనసుకు నచ్చింది మాత్రం ఖచ్చితంగా చెప్పేసేదాన్ని. నేను అందరితో మంచిగా ఉండేదాన్ని, వాళ్ళు నాతో చాలా మంచిగానే ఉండేవాళ్ళు అండి. మనం మంచి మనసుతో ఉన్నప్పుడు అన్నీ మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాము. నేను అలాగే ఉన్నా, ఇప్పటికీ అలాగే జరుగుతుంది నాకు. మరి మా పిల్లల్లో కూడా నలుగురు పిల్లల్లో పెద్ద బాబు మంచి ఆర్టిస్ట్ అండి. వాడు చిన్నప్పటి నుంచి మంచి బొమ్మలు వేస్తుంటే నేను ప్రోగ్రాములకి అమ్మడి పెట్టుకెళ్ళేదాన్ని, నేనే తీసుకెళ్ళి వేయించుకొచ్చేదాన్ని. వాడే ఫస్ట్ వచ్చేవాడు, తర్వాత రెండో వాడు కూడా సెకండ్ వచ్చేవాడు. వాళ్ళిద్దరు బాగా వేస్తారు. అట్లా ఒక పాప బాగా, ఈ చిన్న పాప బాగా వేస్తుంది అందరిలోకి. పెద్ద బాబును ఆఖరి పాప వస్తే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. ఆ పెద్దబాబు ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ అయ్యి మన ఏపీలో మంచి ఎగ్జిబిషన్లు పెడతానే ఉంటాడండి. ఇప్పుడు వైజాగ్లో పెట్టారు, హైదరాబాద్లో. మొన్న ఆల్ ఇండియా లెవెల్లో కూడా వాళ్ళే హైదరాబాద్లో మొన్న వాడికి ఇది ఇచ్చేసారండి. మంచి 450 మంది ఆర్టిస్టుల మధ్యన వాడికి ఫస్ట్ సెకండ్ ఏపీలో వచ్చారు, సన్మానం చాలా బాగా జరిగింది.
1: చాలా సంతోషం. ఒక్కటి చెప్పండి, ఇప్పటి తరంలో ఉన్నటువంటి మహిళా మణులకు మీరు ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా చెప్తారా? ఏ రకంగా అయినా కానీ కుటుంబ జీవితాలు ఎలా ఉండాలి, లేదా ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి కానీ జీవన శైలి ఎలా
0: ఉండాలంటే, ఎక్కువ ఫోన్లో గడిపేస్తున్నారండి చిన్న వయసు వాళ్ళందరూ. ఎప్పుడు ఫోన్లో తప్ప ఇంకేది ఉండలేదు. వాళ్ళకి నేనేమి చెప్పలేనేమో, నా వయసు వాళ్ళకి మాత్రం ఒక 60 ఏళ్ళు వచ్చింది దగ్గర నుంచి. మనకి వయసు అయిపోయింది, ఇక పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా ఆడపిల్లలు వెళ్ళిపోయారు, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకా మనం రెస్ట్ తీసుకోవచ్చు అన్న జాసలో ఆ టీవీ ముందు కూర్చోవటం, అలా ఇరుగు పొరుగులతో మాట్లాడుకుంటా అట్లా కూర్చోవటం అలవాటు చేసుకుని, ఇంట్లోకి కోడలు ఉన్నా ఎంత అమ్మాయి మీద వదలకూడదు కదా, కొంచెం మనం కూడా
1: చెయ్యేసి
0: ఆ పిల్లకి సహాయంగా ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. ఊరికే కూర్చోకుండా మనలో ఏదన్నా ఒక టాలెంట్

0: ఉంటుందండి ప్రతి మనిషిలో. అది బయటకు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు వాళ్ళు. అంటే నేను ఈ పువ్వులు చేస్తున్నాను అని అందరినీ చేయమంటాం కాదు, కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక కథారచనో పుస్తక పఠనమో ఇంకేదన్నా ఎవరితోన్నా ఏదన్నా చెప్పక. కొంతమంది యోగా కూడా చెప్తున్నారు మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక ఆమె. అట్లా ప్రతిదీ ఏదో ఒకటి చెప్ప, సంగీతం నేర్పచ్చు. అలా అందరూ ఏదో ఒక దాంట్లో చూసుకుని అట్లా చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు అంటే మరి నేను ఇప్పటికీ కూర్చోను, ఏదో ఒక ఖాళీ టైం అంతా ఏదో ఒకటి చేస్తానే ఉంటా, లేకపోతే పుస్తకాలు చదువుకుంటాను అంతేగాని. మరి ఇప్పుడు మొదలది టీవీలు వచ్చాక అసలు సీరియల్స్ చూస్తా కూర్చున్నారంటే ఎవరు లేవటం లేదు. అదొక్కటే కొంచెం బాగోలేదేమో అనిపిస్తోంది.
1: చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సరోజిని గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం గురించి హనుమకొండ సరోజిని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో వృద్ధులను ఆదరిద్దాం ఈ అంశం గురించి రమాదేవి గారి ప్రసంగం విందాం.

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే మన ప్రాచీన భారతీయ సాంప్రదాయంలో మొట్టమొదటి స్థానం తల్లి తండ్రులకు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొడుకులు కూతుర్లు పెరిగి పెద్దవారయ్యే కొద్దీ వారి సొంత కుటుంబంలో తల్లిదండ్రుల స్థానం చిన్నదైపోతుంది, చాలా లుప్తమైపోతుంది. పరాయి వ్యక్తులుగా చూసేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకొని వారి జీవిత చరమాంకం వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న శ్రావణ కుమారుడు పుట్టిన ఈ దేశంలో పెద్దవారి పట్ల పిల్లలు చేస్తున్న అకృత్యాలు, దాష్టికాలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. వారిపైన చేయి చేసుకోవడం, గుప్పెడు మెతుకులు పెట్టలేక వారిని వీధి పాలు చేయడం, అనాథాశ్రమాలు పాలు చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. మనల్ని కని పెంచి జీవితంలో ఎదగడానికి ఎన్నో త్యాగాలు చేసి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన పెద్దవారి పట్ల ఎందుకంత కసి, కోపం, నిర్లక్ష్యం అర్థం కావడం లేదు. దీనికంతటికీ కారణం స్వార్థం. ఎటుపోతుంది ఈ నవతరం? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీరు గుర్తించుకోవాలి. మీరు పుట్టిన దగ్గర నుంచి అసహ్యించుకోకుండా ఎంతో ప్రేమగా, మురిపంగా, ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరు ఇదేనా అని ఆలోచించండి. మిమ్మలను పెంచి పోషించి వారి జీవిత చర్మాంకంలో ఉపయోగపడతాయని దాచుకున్న స్థిర చరాస్తులను కూడా వారి నుంచి మీరు బలవంతంగా లాక్కొని ఇంటి నుంచి వెళ్ళకూడుతున్న వారు ఎంతో మందిని మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ముసలివారు సొంత ఇంట్లో ఓడగొట్టిన నాగలిలాగా, ఒక పనికిరాని వస్తువులాగా వారిని ట్రీట్ చేస్తున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మీ తల్లిదండ్రులను మీ కళ్ళెదుటే ఉన్నా రోజులో ఒక్కసారైనా ప్రేమగా పలకరించని దౌర్భాగ్య స్థితిలో ఈ తరం ఉంటున్నారు. రేపటి రోజున మీరు కూడా ముసలివారవుతారు. మీరు మీ పిల్లలకు విద్య, ఉద్యోగం, వివాహం, మర్యాద, సంస్కారంతో పాటు భావి తరాలకు అందించాల్సిన సాంప్రదాయం, పరంపర ఇంకొకటి ఉంది. అదే మీ తల్లిదండ్రుల పట్ల మీరు చూపే ప్రేమ, వాత్సల్యం, గౌరవం, మర్యాద అనేవి క్రియారూపంలో మీరివ్వగలిగితే ఇది చూస్తూ పెరిగిన మీ పిల్లలు మీ అవసాన దశలో మిమ్మల్ని అంతే జాగ్రత్తగా చూసుకుంటారని, ఇదే మీ పిల్లలకు మీరిచ్చే నిజమైన ఆస్తి అని మర్చిపోవద్దు. పెద్దవారు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మీ పిల్లలు మీ మీద చేయి చేసుకోవడం లేదా మీ ఆస్తిని, డబ్బును లాక్కోవడం వంటి దాష్టికాలకు పాల్పడినప్పుడు మీరు గనక గ్రామంలో నివాసం ఉండేటట్లయితే పంచాయతీ ఆఫీసులో విఆర్ఓ గానీ ఎంఆర్ఓ గానీ మీ ప్రస్తుత పరిస్థితి

పరిస్థితిని వివరించి వారి సహాయాన్ని మీరు తీసుకోవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాలలో ఉండేవారైతే పోలీస్ కమిషనర్ కానీ లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. వారు వృద్ధుల విషయంలో తక్షణమే స్పందించి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అలాగే బయటకు రాలేని వృద్ధులు పెద్దవారు మీ పిల్లల మీద ఫిర్యాదు చేయడానికి ఏమాత్రం సందేహించకండి. భారతీయ చట్టాలు మీకు అండగా ఉంటాయనేది మర్చిపోవద్దు. గౌరవప్రదంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించబడినది మన రాజ్యాంగంలో. పరువు పోతుందనో లేదా సమాజం చిన్నచూపు చూస్తుందనో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ముసలివారు వారి కొడుకులు కూతుర్ల నుంచి జరుగుతున్న అన్యాయాల్ని 10 మందిలో నిలదీసి నిగ్గతీసినప్పుడే సమాజం కూడా వారికి అండగా ఉంటారనేది మర్చిపోవద్దు. పెద్దవారవుతున్న ప్రతి తల్లి తండ్రులు జీవితాంతం ఎప్పుడు పిల్లల కోసమే కాకుండా మీ భవిష్యత్తు అవసరాలకి ఎవ్వరి మీద ఆధారపడకుండా వివేకంతో ముందు చూపుతో కుటుంబ ఆరోగ్య బీమా, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ మరియు పోస్టాఫీసులో వంటి నమ్మకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టండి. ఈరోజు నుంచి దాచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మీరు మర్చిపోవద్దు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అని ఒక కవిగారు ఏనాడో పాటల రూపంలో హెచ్చరించారు. మన భారతదేశ రాజ్యాంగంలో వృద్ధులు పెద్దవారి పట్ల వారి వారి సంరక్షణకు ఎన్నో హక్కులను కల్పించడం జరిగింది. అస్సలు వీరి కోసం ఇన్నిన్ని హక్కులు, సదుపాయాలు, అవకాశాలు ఉన్నాయనే వాటిని ఉపయోగించుకోవాలని విషయం కూడా చాలామందికి తెలియకపోవడం శోచనీయం. ఈ చట్టాలు హక్కుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం వారికి ఎంతైనా ఉంది. మీ కుటుంబంలో పెద్దవారు ఉండడం చేనుకు కంచె వేసినంత భరోసా అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. అలాగే మీ పిల్లలు పెద్దవారి పెంపకంలో ఎన్నో క్రొత్త విషయాలను నేర్చుకుంటారు. కథలు, ఆటలు, పాటలు వంటి మానసిక ఆరోగ్యం పెంపొందించుకొని సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే పెద్దవారు మేము ముసలివాళ్ళమైపోయాము, ఎక్కడికి వెళ్లలేము, ఏమి చెయ్యలేము అనే నిరాశావాదంలో ఉండకుండా మీ ఆశలకు రెక్కలు తొడిగి మీకు నచ్చేటువంటి వ్యాపకాలతో సంతోషాన్ని, ఆనందాన్ని క్రియారూపంలో వెతుక్కోవడానికి, ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం సందేహించకండి. అలాగే మీకు వీలున్నంత వరకు మీ తోటి స్నేహితులతో చిన్ననాటి అనుభవాలను పంచుకోవడం లేదా మీ జీవితంలో జరిగినటువంటి మధురమైన అనుభూతులను వారితో పంచుకోవడం, అలాగే దేహ మరియు మీ యొక్క మానసిక ఆరోగ్యం కోసం రోజు నడక, వ్యాయామం, ధ్యానం లాంటివి మీ దినచర్యలో ఒక భాగంగా తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే పోషక పదార్థాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం, అప్పుడప్పుడు సరదాగా మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, దర్శనీయ స్థలాలకు వెళ్లి రావడం చేస్తూ ఉండాలి. అలాగే ఎవరైనా వారి వారి జీవిత భాగస్వామి మరణించినప్పుడు నా జీవితం ముగిసిపోయిందిలే అని సరిపెట్టుకోకుండా మీకు తగినటువంటి తోడును వెతుక్కొని మీ జీవితంలో మిగిలిన కాలాన్ని ఏ విధమైన భయం, బిడియం, సిగ్గు లేకుండా మీ సంతోషం, మీ ఆనందం మీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి, సరైనటువంటి నిర్ణయం తీసుకోగలగాలి అని నా మనవి. అలాగే కొడుకులు కూతుళ్లకు చిన్న విన్నపం, మిత్రులారా, దయచేసి మీ తల్లిదండ్రులను వారి చివరి రోజుల్లో ఆనందంగా, సంతృప్తిగా జీవింపజేయడం మీ బాధ్యత. వారికి కొంచెం ప్రేమ, కరుణ, గౌరవ మర్యాదలు ఇస్తారని ఆశిస్తూ నమస్కారం.

నేనింతవరకు వృద్ధులను ఆదరిద్దాం ఈ అంశం గురించి రమాదేవి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకుందాం. సోమశిల జలాశయంలో సోమవారానికి 25.26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ కాలువలకు 3900 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నెల్లూరు స్టోనోస్పేటలోని కేఎస్సీ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపక పోస్టుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ శ్రీనివాసులెడ్డి ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు తమ దరఖాస్తులను కళాశాల ఈ నెల 17 లోపు అందజేయాలని, ఇంటర్వ్యూలను 19న నిర్వహించనున్నామని చెప్పారు. పీజీలో కనీసం 50% మార్కులు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సర్వోదయ కళాశాల కోఆర్డినేటర్ పిచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఐసీఎస్ కోర్సులను ఉన్నాయని చెప్పారు. వివరాలకు drbraeouap.ac.in సంప్రదించాలని సూచించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ తమ గోడు వినాలంటూ పలువురు బాధితులు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జేసీ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయకుమార్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ప్రజలు అందించే ఫిర్యాదుల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దంటూ ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఎస్పీ పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 156 మంది వినతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఫిర్యాదును సమగ్రంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వేమారెడ్డి, ఇన్స్పెక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో మెడికో డాక్టర్ ప్రియాంక హత్యను నిరసిస్తూ సోమవారం నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో పెద్ద ఎత్తున మెడికోలు, జన విజ్ఞాన వేదిక న్యాయకులు కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రియాంక మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి తమ సంఘీభావాన్ని తెలిపారు.

అన్నమయ్య సర్కిల్ సమీపంలోని యూటీఎఫ్ భవన్లో సోమవారం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట కార్యదర్శి నవకోటేశ్వరరావు పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న కేసులకు మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని కోవూరు సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వం దేశం కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం కోవూరు కోర్టు ప్రాంగణం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పి చైతన్య మాట్లాడుతూ చిన్న చిన్న వివాదాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకుండా ఇరు వర్గాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. రీసర్వేను మరింత వేగవంతం చేసేందుకు సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేందుకు 18 మంది మండల భూసర్వే అధికారులకు జేసీ వెంకటేశ్వర్లు సోమవారం కలెక్టరేట్లో ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రీసర్వేలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయకుమార్ సర్వే భూ రికార్డుల శాఖ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైవో నందన్ 50 వినతులు స్వీకరించారు. టిట్కో హౌసింగ్ పై 28, టౌన్ ప్లానింగ్ 6, రెవెన్యూ 1, ఇంజనీరింగ్ 9, అకౌంట్స్ 1, పబ్లిక్ హెల్త్ 1, యాప్ కాస్ట్ 2, పెన్షన్ పై 2 వినతులు అందాయి. కమిషనర్ మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ సీఎండీ వ్యర్థాలను నగరపాలక సంస్థ ద్వారా తప్పనిసరిగా పునర్వినియోగం చేయాలని సూచించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 9494018118 కు సమాచారం అందిస్తే నిర్మాణ వ్యర్థాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. తమిళనాడులోని గుమ్మడిపూడిలో ఖైర్ అలీ యోగా విద్యాపీఠ ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహించిన సౌత్ ఇండియా యోగా ఛాంపియన్షిప్ పోటీల్లో నెల్లూరియలు ప్రతిభ చాటారు. జిల్లాలోని కాగులపాడుకు చెందిన 50 ఏళ్లు పైబడిన విభాగంలో బి రఘురామయ్య కామన్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించారు. ఇక 13 నుంచి 16

విభాగంలో శివగాయత్రి కామన్ కేటగిరీలో ట్విస్టింగ్ కేటగిరీలో తృతీయ స్థానంలో వచ్చింది. కార్యక్రమంలో యోగా మాస్టర్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖాధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సోమవారం సమావేశమయ్యారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన జరిగే పార్ట్నర్స్ ఇన్ నేషనల్ బిల్డింగ్స్ కార్యక్రమాల గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటితో పాటు వాణిజ్య సంస్థలు కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని ఎగరవేసేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 14న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అలాగే ప్రభుత్వ భవనాలు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, బస్ స్టేషన్లు త్రివర్ణ పతాకాలతో అలంకరించాలని అన్నారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో లలిత గీతం విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్. 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఉదయం 8:35 ప్రసారమయ్యే మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: సరిచూసుకుని అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని అన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో 184.19 కోట్ల రూపాయలతో 1,900 పనులు చేపట్టి 1,939 పనులు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. ఈ కార్యక్రమంపై రాష్ట సచివాలయం నుండి సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జలధార జలహారతి కార్యక్రమం రాష్ట్రంలో 100 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేసి జల సంరక్షణ పనులు చేపట్టామని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన చేనేత కళను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ నెల 1 నుంచి ప్రత్యేక కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తున్నట్లు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. జిల్లాలోని ఏలూరు, కైకలూరు, నూజివీడు రైతు బజార్లతో పాటు మరో 3 కేంద్రాల్లో బియ్యం విక్రయిస్తున్నామని అన్నారు. బీపీటీ స్టీమ్డ్ బియ్యం కిలో 52 రూపాయలు, ముడి బియ్యం 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నామని, రేషన్ కార్డు ఉన్నవారు ఆధార్ కార్డుతో గరిష్టంగా 26 కేజీలు తీసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మాతా శిశు మరణాల నివారణ, కాలానుగుణ వ్యాధుల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ నుండి జూన్ వరకు 5 మాతృమరణాలు, 41 శిశు మరణాలు సంభవించాయని, ప్రతి మాతా శిశు మరణాలపై తప్పనిసరిగా డెత్ ఆడిట్ జరగాలని అన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి డాక్టర్లు, సిబ్బంది, వైద్య సేవా లోపం కారణంగా మరణాలు సంభవించాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు కృషి చేయాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కొల్లేరులో ప్రస్తుత పరిస్థితి, మత్స్యకారుల జీవనోపాధి, పర్యాటక అభివృద్ది, విద్య, వైద్యం, అమృత్, జల్జీవన్ మిషన్ పనుల పురోగతి, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి కుసుమ్, వీబీజీ రామ్జీ కార్యక్రమాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ శాసనసభ్యులతో కలిసి చైర్మన్ లంకా దినకర్ సమీక్షించారు. జిల్లాలోని అన్ని నర్సరీల రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా ఉద్యానాధికారి కె సాజానాయక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నర్సరీ చట్టం కింద లైసెన్స్ లేకుండా నర్సరీలు నిర్వహించడం, నాణ్యత లేని మొక్కలను విక్రయించడం వంటి చర్యలు చట్టవిరుద్దమని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా ధృవీకరించబడిన నర్సరీల నుండి మాత్రమే మొక్కలు కొనుగోలు చేయాలని సూచించారు. మీరింతవరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మన ప్రభాత ప్రసారంలో భాగంగా ఇప్పుడు మనోరంజన కార్యక్రమానికి వచ్చాం. నేటి మన మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాట వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే మనోరంజని కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకూరు రోడ్, తెలుగుంగ కాలనీ, నెల్లూరు, పిన్ 524004 కి పంపచ్చు. మరి ముందుగా మనకి రాస్తున్న వారు నెల్లూరు నిపో సెంటర్ నుంచి సంజు, నరేష్, రోజా, నిక్కి, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, శ్రావణ్, నవీన్, వినీత్, పల్లవి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు గుంటూరు కారం చిత్ర నుంచి పాట కావాలని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్లు గుంటూరు కారం చిత్ర నుంచి మీరు కోరి సప్లై చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మనోరంజని కార్యక్రమంలో. పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకు రాసిన వారి లెటర్ని నవాపేట నుంచి మాధవి, జయ, శ్రీనిధి, శంకర్, అజయ్, విజ్జి, బాబు, ఖాదర్ భాష, దిలీప్, జడ, సృజన్, లీలా, ప్రవళిక, మోహన్, మదన్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వీరు మారేడుమల్లి నియోజకవర్గం నుంచి పాట కావాలి అని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్టు మంచి సాంగ్ అడిగారు. మారేడుమల్లి నియోజకవర్గం నుంచి మీరు కూడా సాంగ్ వినేయండి, మీతో పాటు మేము కూడా వినేస్తాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన మనోరంజని కార్యక్రమంలో. పోస్ట్ కార్డు ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని నెల్లూరు వేదేపాల నుంచి పావని, దేవి, బాజీరావు, స్వప్న, సుబ్రహ్మణ్యం, లక్ష్మీకాంత్, బాలకృష్ణ, సృజన, జీవన్, కేదర్నాథ్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు లెనిన్ మూవీ నుంచి సాంగ్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్టుగా లెనిన్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో నెక్స్ట్ లెటర్ రాస్తున్న వారు నెల్లూరు స్టోనర్స్పేట నుంచి. వీరొచ్చేసి శశి, సిరి, మృదుల, అమ్ము, రేఖ, తనుజ, మనోజ్, లక్కీ, శాండీ, మేఘన, పింకీ, లలిత, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు మహానటి చిత్రం నుంచి మాకోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్లు మహానటి చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి లెటర్ రాస్తున్న వారు నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి సుజాత రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు 7G బృందావన్ కాలనీ నుంచి పాట కావాలని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్టుగా 7G బృందావన్ కాలనీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: అదిను యాప్ ద్వారా అరే వాడు
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్న ఇంతవరకు విన్నారు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. మరి సమయం అయితే 9:02 అయిపోయింది. వెంటనే మనం ఆ కార్యక్రమానికి టాటా చెప్పేసి వెంటనే హలో అభిరుచికి వచ్చేద్దాం. మరి ఈరోజు హలో అభిరుచి శ్రోతలకు ఒక చిన్న గమనికండి, ఒక ఇక్కడి నుంచి ఒక 60 నిమిషాల సేపు మనం వాట్సాప్లో శ్రోతలకు ఉన్న పాటలు వినబోతున్నాం కంటిన్యూస్గా 1 అవర్. కాబట్టి ఎవరెవరైతే సాంగ్స్ కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మెసేజ్ వాట్సాప్ చేయండి. ఫస్ట్ మనకి వాట్సాప్ మెసేజ్ అయితే తుమ్మలచెల్ల గోపినాథ్ గారు బుచ్చిరెడ్డిపల్లి నుంచి రాశారు, అంకుషం చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ. ట్రై చేస్తానండి. అలాగే కర్ణాటక రాజ్యం అలగాపురం గ్రామం హనూరు తాలూకు నుంచి చామరాజనగర్ జిల్లా నుంచి రాస్తున్నారు పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ చెన్నంరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ్ కెంపం నుంచి. వీరు ముఠామేశ్వరి చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఇంకా అలాగే తొలిముద్దు చిత్రం నుంచి పాట కావాలి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాస కృపాచారి, అంతసాయి వర్షిత్, సాయి రిక్విత్ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ముఠామేశ్వరి చిత్రం నుంచి ఈ పాట.

0: ναι, ναι.
1: Μου τα μέστρη.
0: Σαμπάσα.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటల్ని. మరి నెక్స్ట్ మనకు రాస్తున్న మెసేజ్ వచ్చేసి సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, రమణమ్మ, సంపూర్ణమ్మ వీరందరి కోసం ప్రేమించు మూవీ నుంచి సాంగ్ ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాషా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అలాగే శ్యామ్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా అల్లర్పేడి చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నవారు ఆయన శిష్యులు తబలా మస్తాన్ భాషా అంట. ఓకే. అలాగే సింహా చిత్రం నుంచి పాట కావాలి అంటూ కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్ రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా సింహ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

హలో అభిరుచి కార్యక్రమంలో ఈరోజు ఫుల్ 1 అవర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఎందుకంటే ఫోన్ లైవ్ లేదు కదా, కంప్లీట్గా వాట్సాప్లోనే మనం ఫుల్ సాంగ్స్ వినేయచ్చు. మరి మనకి రాస్తున్న వారు ఈ మెసేజ్ రమా సుందరి కిరణ్ కుమార్ గారు వేదేపాలెం నెల్లూరు నుంచి, మాకు తీన్మార్ చిత్రం నుంచి సాంగ్ కావాలి అని కోరుతున్నారు. అలాగే పెద్ది చిత్రం నుంచి పాటను ప్లే చేయండి అంటూ విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్ గారు రాశారు. ఇక ఇస్మాయిల్ గారు కూడా రాశారు, సర్దార్ సయ్యద్ జాకీర్ గారు ఎర్రమల్లెలు చిత్రం నుంచి పాట కావాలి అని కోరుతున్నారు. అలాగే రావోయి చందమామ చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ నారాయణరెడ్డిపేట అంజనరెడ్డి కాంప్లెక్స్ నుంచి తుమ్మలచల్ల పద్మనాభయ్య ఉమాదేవి గారు రాశారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా తీన్మార్ చిత్రం నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాము.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలుకున్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాసిన వారు ఈ మెసేజ్ నెల్లూరు నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి హారిక. వాళ్ళ సిస్టర్ బర్త్డే కోసమని మాకు చందమామ మూవీ నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ నాగరాజు, కామాక్షి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. అలాగే సోగ్గడ చిన్ని నాయన చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయుష ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. అలాగే మణిశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు. ఇంకా శైలజ, పోషియా, హర్షియా దుబాయ్ సినిమా మూవీ నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే, మరి చింతకాల రవి చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర ఇక సుమధ్ర వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఓకే, మరి చందమామ మూవీ నుంచి మీ అందరి కోసం కూడా ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
1: Man is known, moonlight is warmer, both are loving together, Chanda Mama.

మరి ఈనాటి మన హలో అభిరుచి కార్యక్రమంలో నెక్స్ట్ మనకి రాసిన వారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ్, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరు జనతా గారి చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోరినట్టు జనతా గారి చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మరి ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మనకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మసి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనారాయణ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, ఇంకా మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు వీరు బాలు చిత్ర నుంచి పాట కావాలని ప్లే చేయమని కోరుతున్నారు. తప్పకుండా అండి. ఇంకా రాధాగోపాలం చిత్ర నుంచి పాట కావాలి అంటూ ముఖేష్ బుచ్చిరెడ్డిపాల నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరి కోసం కూడా బాలు చిత్ర నుంచి పాటనైతే ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని. మరి మనకి నెక్స్ట్ రాస్తున్న వారు ఈ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు, ఖైదీ నెంబర్ 150 చిత్ర నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే జయం మనదే చిత్ర నుంచి పాట కావాలని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకల్లేపల్లి గంధం మాణిక్యరావు, వజ్రమ్మ, శ్రీకృష్ణ

స్వాతి, తనుశ్రీ, కీర్తి, శ్రీ, ప్రియాన్సి కోరుతున్నారు. ఓకే, అలాగే వంశీ గారు జాకీర్ గారి కోసం, ఇస్మాయిల్ కోటి, పౌలయ్య కోసం ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయమని చెప్పి కోరుతున్నారు. అలాగే గౌతమి చిత్ర నుంచి పాట కావాలి అంటూ సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండార్ సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఖైదీ నెంబర్ 150 చిత్ర నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: చూపిని గ్రేసు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న పాటలు. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ మెసేజ్, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్, శత్రుఘ్నుడు, భరతుడు, కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, చోటుపల్లి నుంచి ఆరు ప్రాణ చిత్రం నుంచి మాకోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే అండి. అలాగే పున్నమి నాగు చిత్రం నుంచి ఒక పాటను వినిపించగలరు అంటూ బాలు బుచ్చిరెడ్డిపాల నుంచి రాస్తున్నారు. ఓకే అండి, తప్పకుండా మీ అందరి కోసం కూడా ఆరో ప్రాణ చిత్రం నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి సాంగ్ ఎవరితో చూద్దాం? చిరంజీవి అన్నయ్య చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ రవీందర్ దుబాయ్ నుంచి రాశారు. అలాగే హిమవర్షిణి రాగిణి చంద్రిక నెల్లూరు వేదాయపాల నుంచి రాస్తున్నారు, మా కోసం నా హృదయంలో నిద్రించు చెల్లి చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే, మరి వీరి కోసం నా హృదయంలో నిద్రించు చెల్లి చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం. ఇంతవరకు మీరు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు కదా. మరి ఇంతటితో సమయం అయితే అయిపోవచ్చింది, 10 గంటలకు వస్తుంది. మరి కొద్ది క్షణంలో అయితే ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం అవుతాయి. మరి నెక్స్ట్ వీక్ మరికొన్ని మంచి సాంగ్స్తో మళ్ళీ కలుసుకుంటుంది మీ ప్రణవి. అంతవరకు టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. మీ ప్రణవి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన జాతీయ పతాకం కేవలం మూడు రంగులతో కూడిన ఒక జెండా మాత్రమే కాదు. ఇది భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ప్రతీక, దేశ ప్రజల ఐక్యతకు చిహ్నం. జాతీయ పతాకం పట్ల గౌరవాన్ని పెంపొందించడంతో పాటు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకం రూపకల్పన, పరిణామక్రమం, పింగళి వెంకయ్య గారి సేవలు, చారిత్రక నేపథ్యం వంటి వివరాలు మనకు అందించేందుకు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గోవింద్ సురేంద్ర గారు, అసోసియేట్ ప్రొఫెసర్ చరిత్ర విభాగం, ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నెల్లూరు జిల్లా గూడూరు నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే. సార్ ముందుగా మీకు ఆకాశవాణి శ్రోతలకు అందరికీ ధన్యవాదాలు మరియు నమస్కారం.
0: సార్ కార్యక్రమంలో ముందుగా హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి, ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించబడిందంటారు?
1: హర్ ఘర్ తిరంగా ఇంటింటికి మూవెన్నెల జెండా అనేది భారతదేశ స్వాతంత్ర రజోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వం 2022 నుంచి ప్రారంభించిన ఒక చారిత్రక ప్రచారం. దీని ప్రకారం ప్రతి పౌరుడు తమ ఇళ్లపై, వారి నివాస గృహాలు గాని, వాళ్ళ ఆఫీసు గాని, దుకాణాల పైన గాని జాతీయ జెండాను ఎగరవేయడం ద్వారా దేశం పట్ల తమకున్న భక్తిని, విశ్వాసాన్ని చాటుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య

0: ఉద్దేశం. అయితే ఎందుకు ఈ ఇళ్లపైన జెండాలు ఎగరవేయడము అంటే, గతంలో జెండాను అధికారికంగా సమావేశాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఎగరవేసే కార్యక్రమం ఉండేది. అయితే రాను జెండా ప్రాధాన్యత దేశం యొక్క భక్తిభావము, దేశం పట్ల అభిమానంతో ప్రజల్లో ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం మొదలైంది సార్. దీని చారిత్రక నేపథ్యం, మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం అంటే మూడు రంగులు. ఇది కేవలం ఒక వస్త్రం కాదు, అలాగని ఒక పేపరు కాదు. ఇది మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు మరియు మన భారతదేశ సార్వభౌమత్వానికి ప్రతీక. దీనిని మన తెలుగువాడైన పింగళి వెంకయ్య గారు 6వ దశలో, మన జెండాను తయారు చేసే దశలో, ఒక 6వ దశలో పింగళి వెంకయ్య గారు నమూనాను సమర్పిస్తే మన గాంధీజీ గారు దానిని ఆమోదించి కొద్ది చిన్న మార్పులతో ఇప్పుడు జాతీయ జెండాను మనకు అందించారు. తర్వాత కాలంలో రాజ్యాంగ పరిషత్తు దాన్ని ఆమోదించడము, ఆ ఫ్లాగ్ కోడ్ నిబంధనలు సవరణ చేయడము, అంటే ఈ కొన్ని కొన్ని నిబంధనలు జెండాను ఎగరేసే సందర్భంలో ఎటువంటి వస్తువులు, అంటే అది వస్త్రంతో చేసేదా, పాలిస్టరా లేదా పేపరా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. తర్వాత ఏ సమయంలో జెండాను ఆవిష్కరించవచ్చు, రాత్రే పగులు, ఈ తేడాలు. తర్వాత మనము ఆ జెండాను ఎగరవేసే దాంట్లో వ్యక్తిగత బంధం, అంటే ప్రతి ఒక్కరికి జెండా పట్ల గల మమకారం, దాని ద్వారా భారతదేశం పట్ల గల మన అంకిత భావం, భావోద్వేగం, జాతీయత భావం, ఇవన్నీ పెంపొందించడానికి అవకాశం కల్పిస్తారు. అలాగే దేశభక్తిని మేల్కొలపడంలో కూడా ఈ జెండా యొక్క పాత్ర చాలా గొప్పది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ఈ జెండా ఆవిష్కరణలోనే మనకు అర్థమవుతుంది. అలాగే జాతి ఐక్యతను, మనమంతా భారతీయులము అనే ఒక ఐక్యతను చాటడంలో ముందుంటుంది. జెండాను చూసిన, జెండా పండుగలో, జెండా ఉత్సవాల్లో మనం పాల్గొన్నా మనకు జాతి ఐక్యతను ఏ విధంగా చాటాలనేది ప్రతి ఒక్క భారతీయునికి, భారతదేశంలో నివసించే పౌరునికి జాతీయ జెండా ప్రాధాన్యత అర్థమయ్యే విధంగా మన కేంద్ర ప్రభుత్వం 9 నుండి 17 వరకు హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇది దీనికున్న చారిత్రక నేపథ్యం.
1: సార్, భారత జాతీయ పతాకం రూపకల్పన ఎలా జరిగింది, దాని యొక్క పరిణామ క్రమం వివరిస్తారా?
0: సార్, భారతదేశము పుణ్యభూమి. జాతీయ పతాకం రూపకల్పనకు మనము పరిణామ క్రమాన్ని గన విశ్లేషిస్తే, ఈ జెండా అనేది మనకు ఆధునిక భారతదేశంలోనే రాలేదు. ముఖ్యంగా ఇతర దేశాల కన్నా మన భారతదేశంలో జెండాకు, మనకు, భారతీయులకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఈ జెండా అనేది పురాణాలలో, ఇతిహాసాలలో, దేవాలయాలలో కూడా జెండా అంటే ధ్వజం, ఈ ధ్వజానికి ప్రాధాన్యత ఉంది. ఎలాగంటే మనము పాత మూవీస్లో కానీ ఇతిహాసాల్లో మనం చదివేటప్పుడు యుద్ధాల్లో కానీ ఒక రాజు ఇంకొక రాజు మధ్య సంధి సంప్రదింపులు జరిగేటప్పుడు వారి వారి గుర్తులకు తగ్గట్టు వారి వెనక ఒక పతాకము అనేది ఉంటుంది. ఆ పతాకాన్ని ఆ రాజ్యం యొక్క రాజు గుర్తుగా భావించి ఆ పతాకానికి వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలాగే మనకు భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో కూడా ధ్వజము అని ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజము ఎందుకు అంటే ఆ ఆలయంలో జరిగే ఉత్సవాలు కానీ దేవాలయంలో ఉండే విగ్రహానికి, ఆ దేవునికి ప్రతినిధిగా ఒక ధ్వజాన్ని ప్రచారం, ఇప్పుడంటే ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యక్రమానికి విశేష ప్రచారం లభిస్తుంది. కానీ పూర్వకాలంలో ఈ ధ్వజమే ఒక ప్రచారకర్తగా ధ్వజాన్ని అధిరోహించడము, ఆరోహించడం అనేది జరిగేది. అలాగే ధ్వజస్తంభానికి కూడా ప్రాధాన్యత ఉంది. మనము పురాణాలుగా చూస్తే గరుడ, ఆంజనేయ, విశ్వక్సేనుడు ఈ ప్రతిమలన్నీ కూడా పతకాలుగా రూపొందించి యుద్ధాలలో, శాంతి సమావేశాల్లో ధ్వజం పైన ప్రతిమలను రూపొందించి ఏదైనా కార్యక్రమం ప్రారంభించేవాళ్ళు. అంతటి ప్రాముఖ్యత గల ధ్వజ స్తంభము ధ్వజానికి రాను రాను అది ఒక పతాకంగా మారి అలాగే జెండాగా మారింది. ఇది ఆధునిక భారతదేశానికి అన్వయిస్తే ఈ జెండా రూపకల్పన అనేది ముఖ్యంగా 6 దశల్లో జెండా రూపకల్పన జరిగింది. ఇలా ఒక జెండాకున్న ప్రాధాన్యతను మన భారతీయ తత్వంతో మనం క్రమంగా వస్తూ భారతదేశం బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో భాగమై వారి కింద బానిస సంఖ్యలతో బతుకుతున్న మన భారతీయులకు ఈ దశలు 6 దశల్లో 1906 నుంచి ఈ జెండా ప్రాధాన్యత అనేది మనకు బాగా అర్థమైంది. ఎందుకంటే అంతకు ముందు మన భారతదేశంలో విదేశీయులు వచ్చినప్పుడు ప్రతి చోట వారు నౌకల్లో వచ్చినప్పుడు కానీ సముద్రాల్లో వారి నౌకలు వారి ఓడలను గుర్తించడానికి వాళ్ళు జెండాను ఉపయోగించేవాళ్ళు. అలాగా జెండాలు ఉపయోగించే దాంట్లో మన భారతదేశానికి కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనం బ్రిటిష్ వారి పట్ల తిరుగుబాటు ధోరణి స్టార్ట్ అయ్యిందో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయులందరికీ జాతీయ ఐక్యత ఎప్పుడైతే వచ్చిందో అది వందే మాతర ఉద్యమంతో స్టార్ట్ అయితే అప్పటి నుంచి మనకు జెండా ప్రాముఖ్యత అనేది బాగా అవగాహన వచ్చి 1906 ఆగస్టు 6వ తేదీన కోల్కతాలోని పారసీ బంగ్లాలో బగాన్ స్క్వేర్ అనే ఒక చోట మొట్టమొదటిసారిగా జెండాను మన భారతీయులు ఎగరవేసి ఆ జెండాకు ఆకుపచ్చ పసుపు ఎరుపు అడ్డు పట్టాలుగా ఉండే ఒక నమూనాను స్వీకరించి దానిపైన తామర పువ్వులు దేవనాగరి లిపిలో వందే మాతరం అనే ఒక లిపి తర్వాత ఎరుపు రంగులో సూర్యుడు మరియు నెలవంక గుర్తులను అమర్చినారు. అది మొదటి దశ. తర్వాత రెండవ దశకు వచ్చేసరికి 1907 మేడం కామా వారు జెండాను పారిస్ లో విప్లవకారుల బృందం వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జెండాను రూపొందించి మేడం బికాజీ కామా ఆధ్వర్యంలో 1907 జర్మనీలో అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ సమావేశాల్లో ఆమె ద్వారా ఈ జెండాను ఎగరవేశారు. అంటే ఇది రెండవ దశ. 1907 విదేశాలలో మొట్టమొదటిసారిగా మన భారతీయ జెండా ఎగరవేసిన సంఘటన ఇదే. మొదటి జెండాను పోలి ఉండే ఈ జెండా పైన నారింజ రంగు మాత్రం మారింది. మిగతా తామర పువ్వు 7 నక్షత్రాలను సూచిస్తూ 1907 మేడం కామాగారి ఆధ్వర్యంలో ఇది రెండవ దశ జెండాగా ఉంది. తర్వాత మూడవ దశలో మన హోం రూల్ ఉద్యమం బాగా ఉధృతంగా జరిగేటప్పుడు లోకమాన్య తిలక్ గారు అనీబిసెంట్ గారు జాతీయ జెండా ఉండాలి మన ఉద్యమానికి అని తలచి బ్రిటిష్ వారి గుర్తైన యూనియన్ జాక్ ను మన జెండా పైన ముద్రించి మిగతా అంత పాత జెండాలు లాగా ఆ నమూనా లాగానే స్వీకరించి వాళ్ళు హోం రూల్ ఉద్యమాన్ని ఆ జెండా ద్వారా జరిపారు. ఇది మూడవ దశ. తర్వాత నాలుగవ దశ 1921 మొదటిసారిగా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారు ఎరుపు ఆకుపచ్చ ఈ రంగులు రెండింటిని తీసుకొని ఎరుపు హిందువులకు చిహ్నంగా ఆకుపచ్చ ముస్లింలకు చిహ్నంగా ఒక నమూనా జెండాను రూపొందించి చేసుకున్నారు. గాంధీజీ తర్వాత ఆ రెండు కలర్లలో మధ్యలో తెలుపు రంగు పెట్టి చరక అంటే రాట్నమును చేర్చు అని పింగళి వెంకయ్య గారికి సూచిస్తే గాంధీ సూచనను ఆమోదంగా తీసుకొని పింగళి వెంకయ్య గారు ఒక జెండాను రూపొందించారు. ఇదే జెండాను స్వరాజ్ జెండా అని అంటారు. అయితే స్వరాజ్ జెండా స్వరాజ్ ఉద్యమం జరిగేటప్పుడు ఈ ఎరుపు ఆకుపచ్చ రంగులు మతానికి దగ్గరగా ఉన్నాయి అని కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ జెండాను 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో కొద్ది మార్పులతో చారిత్రాత్మక తీర్మానం చేసి ఆ జెండాను ఆమోదించారు. ఆ మార్పులు ఏమి అంటే పైన నారింజ రంగు మధ్యలో తెలుపు అడుగు భాగాన ఆకుపచ్చ ఈ రంగులు తీసుకొని మధ్యలో గాంధీ గారి సూచనలు తగ్గట్టు చరక రాట్నం అదే నమూనాలో ఉంచి ఈ 1931లో స్వరాజ్ జెండా

0: అనే ఒక జెండా వచ్చింది. ఈ జెండా తర్వాత దీని నమూనాను 6వ దశలో 1947లో రాజ్యాంగ పరిషత్తు జాతీయ పతాకాన్ని భారత జాతికి ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో చారిత్రాత్మక పరిణామంలో జరిగిన మార్పులు చేర్పులను అన్నిటినీ తీసుకొని ఒక జెండాను రూపొందించాలని వాళ్ళు సారనాథ్ స్థూపంలో ఉన్న అశోక చక్రాన్ని 24 స్పోక్స్ ఆ చక్రాన్ని తెలుపు రంగు మధ్యలో ఉంచి పైన కాషాయం కింద ఆకుపచ్చ ఈ రంగులతో దీర్ఘ చతురస్రాకారంలో గల ఈ జెండాను మన జాతికి అందించారు. ఇది చారిత్రక పరిణామం స్టెప్ బై స్టెప్.
1: సర్, భారత జాతీయ పతాక రూపకల్పనలో పింగళి వెంకయ్య గారి సేవలను ఏ విధంగా విశ్లేషిస్తారు?
0: పింగళి వెంకయ్య గారు భారతదేశ జాతీయ జెండాను రూపొందించిన జాతీయ పతాక నిర్మాత. మన తెలుగు వారైన పింగళి వెంకయ్య గారు మన దేశానికి ఒక జెండాను అందించిన గొప్ప దేశభక్తుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కృష్ణా జిల్లా దివి తాలూకాలో బట్ల పెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2వ తారీఖున జన్మించాడు. 19 ఏళ్ల వయసులోనే భారత సైన్యంలో చేరి భారతదేశం తరపున దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఒక సంకల్పంతో రైల్వేలో గార్డుగా పనిచేశాడు. దేశ స్వాతంత్రానికి సేవ చేయాలనే తపనతో రహస్య విప్లవ సంఘాలలో కూడా కలిసి పనిచేశాడు. అయితే పింగళి వెంకయ్య గారికి వ్యవసాయం అంటే మంచి అభిరుచి. నూతన వంగడాలు, ఉత్పత్తి విధానాలు ఏ విధంగా ఉండాలి, వ్యవసాయంలో ఆధునిక పోకడలను కనిపెట్టడం ఇలాంటివన్నీ పింగళి వెంకయ్య గారికి ఇష్టం కావున వ్యవసాయదారునిగా కూడా ఉంటూ బ్రిటన్లో రాయల్ అగ్రికల్చర్ సొసైటీలో సభ్యత్వం కూడా తీసుకున్నారు. తర్వాత బందరు జాతీయ కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి ఇండియాకు ఒక జాతీయ పతాకం అనే ఒక పుస్తకాన్ని రూపొందించాడు. అనేక దేశాల్లో ఉండే జెండాలను అన్నిటినీ శోధించి పరిశీలించి జెండాల మీద పరిశోధన చేస్తూ వచ్చినాడు. అయితే ఈ జెండాల మీద పరిశోధన చేసే క్రమంలో మన ఆంధ్రదేశంలోనే 1921లో విజయవాడలో జరిగిన చారిత్రాత్మకమైన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో జెండాల మీద పరిశోధనలు చేసే పింగళి వెంకయ్య గారిని మన గాంధీ గారు పిలిచి మన భారతదేశానికి మన జాతికి తగ్గట్టుగా ఒక జెండాను రూపొందించమని ఆదేశిస్తే అప్పుడు ప్రస్తుతం ఉన్న జెండాను మన పింగళి వెంకయ్య గారు రూపొందించారు. తర్వాత కొద్దిపాటి మార్పులతో అది నమూనా మారి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఆ మహానుభావుడు అందించిన జెండాను మన జాతీయ జెండాగా మనం ప్రకటించుకొని జాతీయ జెండాను గౌరవించుకుంటున్నాం. అలాంటి పింగళి వెంకయ్య గారు 1963 జూలై 4న విజయవాడలో పరమపదించారు.
1: జాతీయ పతాకంలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు మరియు అశోక చక్రం సూచించే విలువలు ఏమిటి సార్?
0: జాతీయ జెండాలో రంగులు, ఫస్ట్ ఒక జాతీయ జెండా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటూ పైవైపున కాషాయం, ముందు ఎరుపు రంగు ఉండేది, ఆ తర్వాత అదే ప్లేస్ లో కాషాయం రంగును చేర్చారు. ఆ కాషాయము ఎందుకు కాషాయాన్ని తీసుకున్నారు అంటే కాషాయ రంగు ఉత్సాహము, ధైర్యము, త్యాగం వీటికి గుర్తుగా ఉంటుంది. మనము ఈ కాషాయ జెండా అనేది భారతీయత కూడా ఆ కాషాయం రంగులో వ్యక్తపరుస్తుంది. కాబట్టి మనము జెండా ప్రధానమైన పై భాగాన కాషాయాన్ని తీసుకున్నాం. తర్వాత మధ్యలో మధ్య భాగాన తెలుపు. ఈ తెలుపు శుద్ధ సత్వగుణానికి నిదర్శనం, అలాగే సత్యానికి, శాంతికి కూడా గుర్తు. ఈ తెలుపు రంగు అనేది చాలా పవిత్రమైనదిగా ఆ తెలుపు రంగులోనే మన దేశానికి, మన శ్రామిక శక్తికి ముందు నుంచి స్వశక్తితో ఎదిగే భారతీయులం కాబట్టి మనము తెలుపులో రాట్నం అంటే చరక దాన్ని ఇవ్వమని మహాత్మా గాంధీ గారు వెంకయ్య గారికి చెప్తే అప్పుడు రాట్నం పెట్టారు. తర్వాత మన జాతీయ పరిషత్తు రాట్నం బదులుగా ప్రపంచ దేశాల సరసన మన జెండా నిలబడాలి అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వ

0: దానికి నిదర్శనమైన అశోకుని పాలనలోని ధర్మచక్రము. ఈ ధర్మచక్రాన్ని 24 స్పోక్స్ తో ఉండే ధర్మచక్రాన్ని ఆ తెలుపు రంగు పైన నీలం రంగులో తెలుపు పైన ముద్రించినారు. ఈ ఇది దీన్ని అశోక చక్రాన్ని అంటాము. అశోక చక్రం చరిత్రలో మనము చాలా ఇంపార్టెంట్. ఈ అశోక చక్రాన్ని సారనాథ్లో ఉండే ఒక అశోక స్తంభం నుంచి తీసుకొని మనం తెలుపు రంగు మీద పెట్టాం. ఎందుకు అశోక చక్రాన్నే తీసుకున్నాము అంటే, ప్రాచీన చరిత్రను కూడా గమనిస్తే చక్రాన్ని ఎప్పుడైతే కనుగొన్నారో అప్పటి నుంచి మానవుని గమనం అనేది స్టార్ట్ అయ్యింది. అనేక విధాలుగా ఊహించని విధంగా మానవ జీవితంలో మార్పులు వచ్చాయి. ఆ చక్రం మొదట్లో మామూలు సాధారణమైన చక్రంగా ఉండి తర్వాత యాంత్రికాల్లో కూడా చక్రము దూసుకుపోతూ, అభివృద్ధిలో దూసుకుపోతూ చక్రానికి తిరుగులేదు, చక్రం ఉంటే ఇంకా అభివృద్ధి పరుగులు పెడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ అశోక చక్రాన్ని తీసుకొని గమనానికి చిహ్నంగా తెలుపు రంగు పైన అశోక చక్రాన్ని ఉంచారు. అలాగే అశోక చక్రం కింద ఆకుపచ్చ రంగు సౌభాగ్యానికి నిదర్శనం. మన భారతదేశ ఆర్థిక మూలాలు బాగా పుష్టిగా ఉండాలి అంటే వ్యవసాయము వెన్నెముక కావునుక ఆకుపచ్చ రంగు రైతన్నలకు, కష్టపడే వారికి సౌభాగ్యానికి చిహ్నంగా తీసుకున్నారు కాబట్టి అడుగు భాగాన ఆకుపచ్చను చేర్చినారు.
1: సార్, స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ పతాకం ప్రజల్లో దేశభక్తి ఐక్యతను ఏ విధంగా పెంపొందించిందంటారు?
0: స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ జెండా ఐక్యత అనేది చాలా విశాలమైన భావన. ఎందుకంటే మనము స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు, కానీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు ఆ మహనీయులు వారి భావోద్వేగాలను మనం చదివినా, మనం అర్థం చేసుకున్నా స్వాతంత్ర ఉద్యమంలో జెండాకు విశేషమైన ప్రాధాన్యత ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ జెండా భారతీయులందరినీ భిన్నత్వంలో ఏకత్వంను చూపించింది, ప్రతిబింబించింది భిన్నత్వంలో ఏకత్వం. ఎందుకంటే భారతదేశంలో అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రజలు ఉన్నా గాని వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే దాంట్లో జాతీయ జెండా చాలా గొప్పగా పోషించింది పాత్ర. అలాగే బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ అనే కుటిల పన్నాగాలను తిప్పి కొట్టగలిగిన ఏకైక ఆయుధం మన జాతీయ జెండానే. ఎందుకంటే ఆ బ్రిటిష్ వారి కుటల పన్నాగాలను, వారి ప్రలోభాలను భారతీయులు ఆ జెండాను చూసిన, జెండాకు ఇచ్చిన విలువకు భారతీయులందరూ త్యాగానికి, శాంతికి, స్వయం సమృద్ధికి ఈ జెండా చిహ్నము. కనుక జెండాను జాతీయ ఉద్యమంలో చాలా చక్కగా ప్రతిబింబించుకున్నారు. అలాగే భారతీయులు వారి ఆత్మ గౌరవాన్ని, బ్రిటిష్ వారు జెండా మీద అనేక ఆంక్షలు విధించారు, అనేక సందర్భాల్లో జెండా ఎగరవేయకూడదు, జెండాను మీరు అసలు చేత పట్టుకోకూడదని కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ప్రజలు ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా జెండాను చేతల నుంచి కింద పడకుండా ఒకరికొకరు చేతులు మార్చుకోనైనా జెండాను ఎత్తులో నిలబెట్టి బ్రిటిష్ వారికి ఒక సవాల్ విసిరారు. ఈ సవాల్ విసిరంలో అనేక సంఘటనలు ఉన్నాయి. ఉద్యమకారులు ఈ జెండాను చూస్తే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. జెండాను ఏ విధంగా కూడా నేలపాలు కాకుండా భారతీయులందరూ దేశ గౌరవాన్ని కాపాడారు. అమరవీరుల త్యాగం నిజంగా వృధా పోదనే దానికి ఒక చిన్న ఉదాహరణ. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాంలో 17 సంవత్సరాల బాలిక కనకలత బారువా అనే అమ్మాయి, బ్రిటిష్ వారు జెండాను మీరు చేతిలో పట్టుకుంటే మేము తుపాకీతో కాలుస్తాము అని హెచ్చరించినా గాని ఆ అమ్మాయి బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుళ్లను కూడా లెక్క చేయకుండా జెండా పట్టుకొని పోలీస్ స్టేషన్ పైన జెండా నాటాలని చెప్పి 17 బాలిక జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది. ఇట్లా భారతదేశంలో అనేక చోట్ల ఇట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉదాహరణలన్నింటినీ మన జాతీయోద్యమానికి ప్రతి ఒక్కరూ అన్వయించుకొని జెండా పైన అనేక ప్రార్థనలు చేసుకున్నారు, దేశభక్తి గీతాలు వచ్చాయి, జెండా

0: ఇచ్చారహే హమారా, అంటే జెండాను ఎంతో ఉన్నతంగా ఎంతో ఎత్తులో నిలబెట్టాలి అని ప్రతి ఒక్కరూ దేశభక్తి గీతాలు పాడుకుంటూ జాతీయోద్యమంలో ఒక ఉత్సాహంతో పాల్గొన్నారు. అలాగే క్రమశిక్షణతో కూడా జెండా కనపడిందంటే భారతీయులకు అలవాటుగా ఆటోమేటిక్ గా క్రమశిక్షణ అనేది వస్తుంది. అంత గొప్పతనం గల జెండా భారతదేశ స్వాతంత్రోద్యమంలో చాలా ప్రముఖ పాత్ర పోషించింది.
1: సార్, మనకి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, మన భారత జెండా నియమావళి అని ఉంది కదా సార్, సో దీని ప్రకారం ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఏంటి?
0: చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది. ఎందుకంటే మన భారతదేశ జెండా నియమావళి భారతీయుల్లో ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఎందుకు? గతంలో జెండా కాగితము, వస్త్రం కొన్ని దానిలపైనే రూపొందించాలి. తర్వాత ఈ జెండా నియమావళి వచ్చిన తర్వాత నియమ నిబంధనలు కొంచెం సరళతరం చేశారు. ఎందుకంటే కాలక్రమేణా పాలిస్టరు, కాటను, ఉన్ని, పట్టు లేదా ఖాదీ ఇట్లాంటి దానితో కూడా జెండాను తయారు చేయాలి. అయితే జెండాను తయారు చేసేటప్పుడు జెండా దీర్ఘచతురస్రాకారంలో 3:2 నిష్పత్తిలోనే ఉండాలి. పైన నారింజ రంగు పట్టి ఉండాలి. ఎప్పుడు కూడా జెండాను కింద ఆకుపచ్చ రంగు ఉంటుంది. చాలా మంది పొరపాటు ఏం చేస్తారంటే ఈ ఆకుపచ్చ రంగును పైకి తీసి కాషాయ రంగును కింద వచ్చేట్టుగా చేస్తారు. దీన్ని తలక్రిందులుగా ఎగరవేయడం అంటారు. ఇది ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే జెండా కోడ్ ప్రకారము ఇది వ్యతిరేకం. ఎప్పుడు కాషాయ రంగు పైన మాత్రమే ఉండాలి. అలాగే జెండా ఎంతో ఎత్తులో ఉండాలి. జెండా కన్నా ఎత్తు ఏది ఉండకూడదు. ఎత్తు ఏ ఇతర జెండాలు గాని, ఇతర గుర్తులు గాని, ఈ ప్రాధాన్యత ఉన్న ఏ వస్తువు నమూనాలు కూడా మన జాతీయ జెండా కన్నా ఎత్తులో ఉండకూడదు. భారతదేశ జెండానే ఎత్తులో ఉండాలి. అలాగే ఇతర దేశాల జెండాలతో మన జెండాను ఎప్పుడూ పోల్చకూడదు. ఎందుకంటే అన్ని దేశాల జెండాల కన్నా మన భారతదేశ జెండా చాలా గొప్పది. అలాగే జెండాను మనము అలంకరణలుగా కూడా వాడకూడదు. ఈ నేటి యువత అలంకరణలుగా వాడతారు. ఎందుకు? హ్యాట్ మీద పెట్టుకోవడము, తర్వాత దాన్ని చేతి రుమాలుగా మార్చుకోవడము, అలాగే నడుము కింద భాగం ఇట్లా వస్త్రంగా ధరించడము, వస్త్రాల పైన ముద్రికలుగా జాతీయ జెండాను ఉంచడము, ఇవన్నీ చేస్తారు. ఇవి చెయ్యకూడదు. అలాగే జెండా ఎప్పుడు కూడా నేలను తాకకూడదు, నీటిని తాకకూడదు. మన జెండా పొరపాటున కూడా కింద పడకూడదు. కింద పడితే వెంటనే తీసేసి పైన ఉండాలి. ఎందుకంటే మన జెండా ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. అలాగే జెండా పైన రాతలు రాయడం ఉండకూడదు. ఎందుకంటే మనకు అలవాటు. ఏదైనా చారిత్రక ప్రాధాన్యత ఉండే దానిపైన మన యువత తెలుసో తెలియకో వాళ్ళ పేర్లు గాని, అట్లాగే జెండా పైన ఎటువంటి రాతలు కూడా రాయకూడదు. జెండా ఎగరేసిన తర్వాత మళ్ళీ జెండాని కిందికి దించేటప్పుడు చాలా గౌరవప్రదమైన వీడ్కోలుతో జెండాను దించాలి. అంతేగాని ఎలాగంటే అలా జెండాను తీసేయడము, పక్కన పడేయడము ఇవన్నీ కూడా చేయకూడదు. ఈ మనకు వచ్చిన 2022 జెండా నిబంధనల ప్రకారం ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్లకు ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి అని తెలుసుకోవాలి. చాలా మంది అవగాహన లేక లేదా జెండా నియమావళి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఉదాహరణకు ఆ జెండాను తలకిందలుగా ఎగురవేయడం, చిరిగిన జెండాను వాడడం, రంగుపోయిన జెండాను వాడడం, నలిగిపోయిన జెండాను వాడడం, జెండాను వాడిన తర్వాత రోడ్ల పైన పడేయడం, డ్రైనేజీలో చెత్త బుట్టల్లో వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పి మనము ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి. జెండా యొక్క ప్రాధాన్యతను ప్రతి పౌరునికి తెలిసేలా మనం అవగాహన సదస్సులు, మీ రేడియోలు, టీవీలు ఇలాంటి ద్వారా ప్రజల్లో మనం అవగాహన చేస్తే చాలా వరకు ఈ జెండా నిబంధనలు ఉల్లంఘించకుండా చూసుకోవచ్చు.
1: సార్, కార్యక్రమంలో చివరగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరానికి చేరవేయడంలో ఇటువంటి కార్యక్రమాల పాత్ర ఎంత ముఖ్యమంటారు?
0: సార్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జాతిని బలోపేతం చేయడంలో ఒక ఆయుధం లాంటిది. భారతదేశ మూల స్తంభాలైన రాజ్యాంగం విలువలు, జాతీయత సమైక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల దైనందిన జీవితాల్లోకి ఈ ప్రచారం, హర్ ఘర్ తిరంగా అనే ప్రచారం తీసుకెళ్తుంది. ప్రజల్లో చైతన్యం కలిగించే ఒక గొప్ప సాధనంగా కూడా ఈ హర్ ఘర్ తిరంగాను చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగ విలువలు, రాజ్యాంగంలోని Article 51A ప్రకారం జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, రాజ్యాంగ

0: ంగాన్ని భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు ఖచ్చితంగా గౌరవించాలనేది ఒక ప్రాథమిక విధి. కాబట్టి ఇట్లాంటి హరిహర తిరంగా ప్రచారం చేయడం వల్ల రాజ్యాంగ పీఠికలోని సమానత్వము, సోదరభావము అనేది రూపొందుతుంది. చివరగా మన భారతీయుల అజెండాలు అందరివి వేరైనా జెండా మాత్రము ఒకటే అనే నినాదం బ్రిటిష్ వారు మనల్ని విభజించాలని చూసి పరిపాలించినప్పటి నుంచి మనము ఆ అజెండాతోనే స్వాతంత్రోద్యమం ఫలాలు తెచ్చుకున్నాము. ఇప్పుడు మనం ఆ మహాత్ముల త్యాగ ఫలాలకు అనుగుణంగా స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామంటే వీటన్నిటిని కారణం ఏకం చేసింది మాత్రం మన జాతీయ జెండా అని చెప్పగలం సార్.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హరిహర తిరంగా సందర్భంగా మన జాతీయ పతాకంకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: నమస్కారం సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
1: ఇంతవరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హరిహర తిరంగా కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మరి మీరు చేసిన వాట్సాప్ నెంబర్ 0248881212, మరి విజయవాడ కోడ్ 0866. మరి ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు ఏ చిత్ర నుంచి పాట నేను కోరుకోవచ్చు. మరి ఈనాటి రావోయే అతిథి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్, మరి వీరందరూ కోరుతున్నారు గర్జన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన సీనారాయణ రెడ్డి. మరి లక్ష్మీనారాయణ గారి కోసం ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుండి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, మరి వీరందరూ కోరుతున్నారు గౌతమి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండపాట, గీతరచన సిరివెన్నెల, మరి వీరి కోసం ఈ పాట

మరి నటి రావేతి ధి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కోనసీమ జిల్లా మామిడి కుదురు నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, మరి వీరు వీరందరూ వీరు కోరుతున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుంచి చక్రీ పాడిన పాట, గీతరచన సాయి శ్రీహర్ష, మరి శ్రీనివాసరావు గారి కోసం ఈ పాట

మరి నటి రావైతుంది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుద్దీన్, అభేద ఆయేష, మరి వీరందరూ కోరుతున్నారు భరతసింహారెడ్డి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సుద్దాల అశోక్ తేజ, మరి జైనుద్దీన్ గారి కోసం ఈ పాట

ఈనాటి రావే తిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటని కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు మనసంతా నువ్వే చిత్రం నుంచి ఎస్పి చరణ్, సుజాత పండు పాట, గీతరచన సిరివెన్నెల. మరి ప్రతాప్ గారి కోసం ఈ పాట

నాటి రావతిది కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సత్తుపల్లి నుండి మల్లిక్, లలిత, మరి వీరు కోరుతున్నారు భక్త రఘునాథ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట. గీత రచన సముద్రాల సీనియర్ మరి మల్లిక్ గారి కోసం ఈ పాట

0: మీరింతవరకు రావిదిధి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ పాడిన పాట, గీత రచన రాజశ్రీ.

గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రేస్ గుర్రం చిత్రం నుంచి సింహ దివ్య గంగా పాట, గీత రచన వరకుప్పల యాదగిరి, సంగీతం ఎస్ఎస్ తమ.

ఈనాటి గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నరసింహనాయుడు చిత్రం నుంచి హరిహరన్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ

తర్వాత పాటని నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా చిత్రం నుంచి జెస్సి గిఫ్ట్ కల్పన పడిన పాట గీత రచన సిరివెన్నెల.

మీరు ఇంతవరకు గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి

నాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట 7x G బృందావన కాలనీ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట. గీతరచన ఏఎం రత్నం, శివ గణేష్, సంగీతం యువన్ శంకర్ రాజా

0: స్వర్ణ కమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీత రచన సిరివెన్నెల.
1: శివ పూజకు చివురించిన సిరి సిరి

ഹരിഹരൻ മഹാലക്ഷ്മി പാടിന് പാട്ട്, ചിത്രം ഒക്കെ ഒക്കടു

0: కర్ణుడు
1: కర్ణుడు
2: తప్పు తప్పు బలి చక్రవర్తి
3: బలి చక్రవర్తి
2: యుద్ధానికి నిపుణుడెవ్వడు
0: ధర్మజుడు
1: ధర్మజుడు
2: తప్పు తప్పు శకుని అన్నదమ్ముల పోరాటంలో సంగు దూచుకుని కూల్చిందెవడు
0: భీముడు
1: భీముడు
2: తప్పు తప్పు రాముడు

0: 1959 సంవత్సరంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా విడుదలైన ఇల్లరికం చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ 2:30 వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ 2:00 వరకు, రాజ్యసభ 12:00 వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11:00 లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థులకు సంబంధించిన అంశంపై సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్ననే స్పష్టం చేశారని బిర్లా గుర్తు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించే అత్యంత కీలకమైన సమయం క్వశ్చన్ అవర్ అని స్పీకర్ తెలిపారు. సభలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావడం పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
2: सदन में चर्चा हो, प्रश्नकाल हो और महत्वपूर्ण विधेयकों पर चर्चा होना चाहिए. ये विधेयक देश और राष्ट्र के साथ बहुत बड़े परिवर्तन लाने के विधेयक होते हैं. इस पे अच्छी चर्चा संवाद होना चाहिए. लेकिन कल बीएससी की मीटिंग में भी आग्रह किया, आज फिर आग्रह कर रहा हूँ कि जिस विषय पर आप छात्रों के विषय पर मांग कर रहे थे, सरकार संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार.
1: సభలో నిరంతరం అంతరాయాలు కలుగుతూ ఉండడంపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను 2:00 వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభను కూడా 12:00 వరకు వాయిదా వేశారు. ఉదయం 11:00 సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రవాణా, పర్యాటకం, సంస్కృతి, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలను కూడా సభకు సమర్పించారు. ప్రతిపక్షాల ఆందోళన

మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ జీరో అవర్ను చేపట్టారు. అయితే బీజేడీకి చెందిన డాక్టర్ సంతృప్త మిశ్రా మాత్రమే ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని లేవనెత్తారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. జార్ఖండ్లో నిన్న విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ మార్చిలో పాల్గొన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో విద్యార్థి నిరసన నాయకుడు దేవేంద్రనాథ్ మహతోను ఆసుపత్రిలో చేర్చారు. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ మహతో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ సమీపంలో జరిగిన పోలీసు లాఠీఛార్జీలో తాను గాయపడినట్టు ఆయన ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ జార్ఖండ్లో బీజేపీ ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు బంద్ అమల్లో ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహు తెలిపారు. అయితే అన్ని అత్యవసర సేవలను ఈ బంద్ నుండి మినహాయించినట్టు ఆయన చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేరళ రాష్ట పేరును మార్చాలని కోరుతూ ఉద్దేశించిన బిల్లును పరిశీలించడానికి అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలాగే 1962 నాటి జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ చట్టాన్ని మరింత సవరించడానికి ఉద్దేశించిన జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను కూడా ఆయన సభలో ప్రవేశపెడతారు. మరోవైపు రాజ్యసభలో ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026 పరిశీలన ఆమోదం కోసం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో చోకో ప్రాంతంలోని శాన్జోస్ డెల్ ఫార్మార్ సమీపంలో భూ ప్రకంపన కేంద్రం ఉంది. ఈ భూకంపం వల్ల వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు శిథిలాల మధ్య గాలిస్తున్నారు. సహాయక పునరావాస చర్యల కోసం నిధులను వేగవంతం చేయాలని కొలంబియా అధ్యక్షులు అబెల్లార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. పెరీరా, కిబ్డోకాలి, మానిజాలేస్ వంటి నగరాల్లో ఈ భూకంపం వల్ల భారీ నష్టం వాటిల్లింది. గత దశాబ్ద కాలంలో కొలంబియాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీనిని అధికారులు అభివర్ణించారు. న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన ప్రాంగణంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారపు సమావేశం మంగళ్ మిలన్ ఈరోజు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, ఇతర ఎన్డీఏ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వీసా కలిగి ఉన్న విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీలుగా ప్రభుత్వం మరో 11 అంతర్జాతీయ ఓడరేవులు, ప్రవేశ మార్గాలను గుర్తించింది. ఇందులో 9 ల్యాండ్ పోర్టులు, 2 విమానాశ్రయాలు ఉన్నట్టు హోంశాఖ తెలిపింది. భోపాల్, తిరుపతి విమానాశ్రయాలు అలాగే అట్టారి, అగర్తల ల్యాండ్ పోర్టులు ఇందులో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ నెల 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్,

0: బీహార్లలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో కూడా రాబోయే 2-3 రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవన లహరి ఈనాటి కార్యక్రమంలో వయోజనులు, జీవన విధానం ధన్వంతరి ఆచార్య గారితో పరిచయం వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఆంగ్ల వైద్యంతో పాటు ఆయుర్వేద వైద్యంలో కూడా నిష్ణాతులైనటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని మనం కలుసుకుంటున్నాం. వారు కృష్ణా జిల్లా గూడూరు గ్రామంలో జన్మించిన డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య గారు. ఆచార్య గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మా ఆకాశవాణి శ్రోతలకు మీ సలహాలు, సూచనలు వృద్ధులకు, వయోజనులకు అందించాలని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది.
3: చాలా సంతోషం అండి. ఈరోజు ఇది ఒక సదవకాశంగా భావించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ చర్చా కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నారు. అలాగే వృద్ధ ఆశ్రమాల యొక్క అవసరం కూడా రోజు రోజుకి పెరుగుతోంది. కానీ మన భారతీయ జీవన విధానంలో వృద్ధాశ్రమాలకు ఒకప్పుడు అసలు చోటే లేదు. నేడు వీటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల.
2: ఇప్పుడు అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఒకప్పుడు ఈ వృద్ధాశ్రమాల అవసరం లేదు, ఉండేది కాదు.
3: అవును.
2: ఎందుకంటే ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.
3: అవును.
2: ఒకరికొకరు ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవి. ఒకరి అవసరాలు ఒకరు తీరుస్తూ ఎటువంటి లోటుపాట్లు ఉండేవి కాదు కదండి.
3: అవునండి.
2: అయితే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయాయి, అది కూడా ఒక కారణమేమో.
3: అవునండి. జీవన విధానంలోనే మార్పు వచ్చింది. ఇది మీరన్నట్టుగా ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు ఉన్న రోజుల్లో ఈ పెద్దవాళ్ల యొక్క అవసరాలు కూడా చాలా ఉండేవి కూడా. అన్యోన్యంగా అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి 3 తరాల వాళ్ళు కలిసి ఉండటం అని అంటే ఆ రోజుల్లో సర్వసామాన్యమైనటువంటి విషయంగా ఉండేది.
2: అది సాధ్యమైంది.
3: సాధ్యమైంది.
2: అయితే ఇప్పుడు వయోజనులు జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుంది అనే దాన్ని మీరు వివరించండి. ఏ వయసు వారిని మనం వయోజనులుగా పరిగణించాలండి?
3: ప్రతి వ్యక్తి తన యొక్క జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కోక తప్పదు. కానీ ఎవరు వృద్ధులు అనేటువంటిది ఎవళ్లకు వాళ్ళు ఆలోచించుకుంటున్నా అది అంత తేలిగ్గా తెలిసేటువంటి విషయం కాదు. ఓపికలు తగ్గగానే వృద్ధుడయ్యాడు అనుకోవటానికి వీల్లేదు. అట్టాగే ఈ వృద్ధాప్యం శారీరకంగా వచ్చిన వృద్ధాప్యం, మానసిక వృద్ధాప్యం కూడా ఉంటుంది. ఒకళ్ళు మానసికంగా చాలా తొందరగా వృద్ధాప్యాన్ని పొందుతారు, వాళ్ళని ప్రీ సెనిలిటీ అంటాం మనం.
2: అంటే దానికి కారణం ఏంటండి?
3: దానికి ముఖ్యంగా ఏంటంటే శరీరము, మనస్సు. జీవితం అంటేనే శరీర సంయోగ ఆత్మ. అందుకని ఈ ఆత్మ, మనస్సు, శరీరము ఇవన్నీ కలిస్తేనే జీవితం. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సుకి అనారోగ్యం ఏర్పడుతుంది. మానసిక అనారోగ్యం వల్ల వేరే వేరే డిప్రెషన్స్, ఆలోచనలు, తను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమడలేక ఎన్నో రకాల బాధలతో ఉండి తనకి తానుగా మానసికంగా కుంగిపోతాడు. ఏ పని చేయలేడు, చెయ్యాలన్న కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. అంటే తను ఆత్మవిశ్వాసం లోపం ఏర్పడి తద్వారా నేనేం చేయలేనేమో అన్నటువంటి భావంతో దాన్ని బట్టి శరీరంలో కూడా మార్పులు వస్తాయి.
2: అంటే మానసికంగా ఆలోచనల వల్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయి అంటారు.
3: ఎందుకు వస్తాయి అని అంటే ఆకలి తగ్గిపోతుంది. ఆకలి మనస్సుకి సంబంధం ఉన్నది. మనస్సు బాగుంటే ఆకలి వేస్తుంది, మనస్సు బాగుండనప్పుడు ఆకలి పోయి ఆహారం తగ్గుతుంది. కాబట్టి శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి, శరీరం శుష్కిస్తుంది. అంటే ఒక 40 ఏళ్ళవాడు 60 ఏళ్ళవాడు లాగా కనపడతాడు. అది ప్రీసెనిలిటీ అని అంటాం మనం. ఈ అకాల వార్ధక్యం వస్తుంది. మరి అలాంటప్పుడు అసలు వృద్ధుడు ఎవరు?
2: మరి వృద్ధాప్య లక్షణాలు ఏమిటి?
3: వృద్ధాప్యానికి మంచి లక్షణాలు చక్కగా మన భారతీయ వైద్య విధానంలో చెప్పడం జరిగింది. భారతీయ వైద్య విధానం అంతా కూడా 8 విభాగాలుగా విభజింపబడింది. నేటికి అలోపతి వైద్యం కూడా ఆ 8 విధానాలే. 9వ విధానం ఎక్కడా లేదు ఇప్పటి వరకు కూడా. అది కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంష్ట్ర, జర, వృషాన్. ఈ జర అనేటువంటిది వృద్ధుల్ని గురించి చెప్పినటువంటి వైద్య విధానం. దీన్నే జీరియాట్రిక్స్ అని అంటున్నారు. దీనికి ఒక మనిషి చెందాలి అని అంటే అతను వృద్ధుడై ఉండాలి. కాబట్టి ఎవరు ఆ వృద్ధుడు అని తనకి తాను తెలుసుకోవాలనుకున్నా ఆయుర్వేద వైద్య విధానంలో మొట్టమొదట పితామహుడైనటువంటి చరకుడు చక్కని చెప్పాడు. గాత్రం సంకుచితం, గతిహి విగళిత, భ్రష్టాచ దంతావళిహి, దృష్టిర్నశ్యతి బధిరత, గాత్రంచ లాలాయతే అని అంటూ ఇంకొక గొప్ప విషయం కూడా చెప్పాడు. తత్రాపి మిత్రో బంధుజన సర్వే భార్యాపి న శ్రూయతే, హా కష్టం జీర్ణ వయస పుత్రోపి అమిత్రాయతే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. దీని భావం నేను చెప్తాను. మొట్టమొదట తనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి చక్కగా నిగనిగలాడేటువంటి శరీరం నెమ్మదిగా ముడతలు పడి కొంచెం తగ్గినట్టుగా అనిపించి ఏదో చెయ్యాలి అన్నటువంటి ఆ ఉత్సాహాలు తగ్గుతాయి, సంకుచితం అవుతుంది. గతిరు విగళిత, ఇదివరకు దర్జాగా నడిచేటువంటి వాడు ఇప్పుడు కొంచెం పక్కకి తూలుడు తూలుడుగా అనిపిస్తుందిట. నెమ్మదిగా పళ్ళు కదిలినట్టుగాను పళ్ళకి సంబంధించిన బాధలు వస్తాయి. ఒకప్పుడు చక్కగా చదవగలిగేవాడు, దూరాన్ని కూడా గుర్తుపట్టేటువంటి వాళ్ళకి దృష్టిర్నశ్యతి, దృష్టిలో లోపాలు వస్తాయి. దగ్గర చూపు కానీ దూరం చూపు కానీ, నెమ్మదిగా వినికిడిలో కూడా ఆ ఏమిటి అని మళ్ళా అడిగేటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇవే కాకుండా మొహంలో ఏజింగ్ ఫోల్డ్స్ అని అందరికీ వస్తాయి కొంత వయస్సు వచ్చే వాటికి. ఆ ఫోల్డ్స్ బాగా పెరిగినప్పుడు మన మూతి చివరలు కిందకి జారి దాంట్లోంచి మనకి తెలియకుండానే నోటో లాలాజలం బయటికి కారుతుంది. ఇవన్నీ గాత్రంచ లాలాయితే ఎవరన్నా చూశారేమో అని నెమ్మదిగా గొడ్డడ్డం పెట్టుకుంటారు, జేగురుమాలాలు పక్కన పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా తనలో వచ్చే మార్పును బట్టి ఆహా నాకు వృద్ధాప్యం వచ్చింది అని అనుకోవాలట. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎవరన్నా ఇంటికి వస్తారు బంధువులో మిత్రులో ఎవరో ఒకళ్ళు. ఇదివరకైతే ఏం తాతయ్య బాగున్నావా అని ముందు ఇతన్ని పలకరించేవాళ్ళు. ఇప్పుడు ఈయన సంపాదన పోయింది, రిటైర్ అయిపోయాడు, అక్కడ ఎదురుకుండా కూర్చున్నా ఈయనతో మాట్లాడారట ఆ వచ్చిన వాళ్ళు. లోపలికి వెళ్ళి తన కొడుకులనో తన భార్యనో కోడలనో ఎవరినో పలకరించి వెడుతూ వెడుతూ అట పలకరిస్తే పలకరిస్తారు, లేకపోతే చూసి చూడనట్టు వెళ్ళిపోతారట. ఇది సామాజికమైనటువంటి మార్పు. అదే కాకుండా ఇదిగో ఇలా జరిగింది చూసావా అని కట్టుకున్న భార్యకి చెబితే ఆ భార్య కూడా పెద్దగా పట్టించుకోదు. అన్నిటికన్నా పుత్రోపి అమిత్రాయితే, నీ మాట వింటూ నీకు అనుకువగా ఉండి నీకు పుట్టి నీతో పెరగబడ్డటువంటి పుత్రుడు ఒక్కొక్కప్పుడు విభేదిస్తే అతను నీ మాటే వినడు. ఆటే మాట్లాడితే నీతో విభేదించడమే కాకుండా శత్రుత్వం కూడా పెంచుకుంటాడు, అసలు మాట్లాడటమే మానేస్తాడు. అప్పుడు నీ వృద్ధాప్యం పర్ఫెక్షన్ పరిణతి చెందిందని అనుకో. ప్రతి వ్యక్తి యొక్క జీవన విధానంలో జీవితంలో కలిగే మార్పుల్ని ఇలా చెబుతూ ఎవళ్ళకి వాళ్ళు నా వయస్సు ఏమన్నా అయిపోతుందా అని తెలుసుకోవటానికి మొట్టమొదటిగా తన నడకలో మార్పు రావటం, పళ్ళు ఊడిపోవటం, దృష్టిలో మార్పు రావటం, వీటన్నిటినీ బట్టి ఏదో తల తిరిగిన

0: ఫిట్గా ఉంటాం. ఇలాంటి మార్పుల్ని బట్టి నాకు వృద్ధాప్యం వచ్చింది అని అనుకోవాలి. వృద్ధాప్య లక్షణాలు కూడా ఇవే.
1: వృద్ధాప్య లక్షణాలు వచ్చాక వారి గురించి వారు తెలుసుకున్నాక వారు ఏ విధంగా ఉండాలి, వారికి చెప్పేవారు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వయసులో మిగతా వారందరూ ఆ కుటుంబంలో ఆయన కన్నా చిన్నవారు, కొంతమంది చెప్పలేరు, కొంతమంది వారికే తెలియకపోవచ్చు, అయితే వీరు తెలుసుకున్నాక వీరు ఎలా ఉంటే బాగుంటుంది, వీరి జీవన విధానంలో వీళ్ళు ఏం మార్పులు చేసుకుంటే బాగుంటుంది?
0: వయసు వచ్చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక వ్యక్తి తను సంపాదిస్తూ సమాజానికి ఉపయోగించేటువంటి వయస్సు ఏదో ఉద్యోగమో వ్యాపారమో వృత్తి వ్యాపారాలు చేసి తనకి తాను సంపాదించుకున్నాడు, అలాగే 10 మందికి ఉపయోగించాడు, అది 60 సంవత్సరాలు వచ్చేపటికి శక్తులు ఉడుగుతాయి. అందుకనే మన వాళ్ళు రిటైర్మెంట్ కూడా అదే వయస్సుకు పెట్టి ఇక విశ్రాంతి తీసుకో అని అన్నారు. అంటే విశ్రాంతి అవసరం అన్నమాట. కాబట్టి అది ఆ 60 సంవత్సరాలు ఉన్నటువంటి వీళ్ళు దాదాపు జనాభాలో దాదాపు ఇప్పుడు అంటే 50% ఆఫ్ పాపులేషన్, 40-60 లోపు ప్రొడక్టివ్ ఏజ్ అంటారు దాన్ని, ఆ వయస్సు వాళ్ళు ఉన్నారు. ఇక 60 తర్వాత అంటే ప్రత్యేకించి వృద్ధాప్యంలో ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళు దాదాపు అంటే ఇప్పుడు వృద్ధుల్లోనే 80 తర్వాత వాళ్ళని సూపర్ సీనియర్ సిటిజన్స్ అన్నారు.
1: 90 దాటితే 100 సంవత్సరాలు దాటితే అనేవారు.
0: అవును, అతి వృద్ధులు అన్నమాట వాళ్ళు. వాళ్ళని కూడా కలుపుకుని 60 తర్వాత ఉండేవాళ్ళు 25-30% ఉన్నారు పాపులేషన్. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వృద్ధులు సరిగ్గా సవ్యంగా గనక లేకపోతే సమాజానికి ఒక రకమైనటువంటి బాధని బాధ్యతని బరువుని పెంచిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీళ్ళకి కూడా జీవనం కాస్త దుర్భరం అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే వీళ్ళు ఆచరించవలసినవి ఆచరించకూడనివి కూడా ఉన్నాయి. వయస్సు దాదాపు అంటే 60 సంవత్సరాలు వచ్చిందంటే ఆల్మోస్ట్ పండిపోయిన వయస్సు అనే అంటాం. ఈ పండిపోయినటువంటి వయస్సులో ఈ 10 సూత్రాలు ఉన్నాయి. మనం గనక గమనించినట్టయితే సమాజంలో 2 రకాల వృద్ధులు ఉన్నారు అని అంటే, వస్తుత ధన సంపత్తి కలిగి వంశ పారంపర్యంగా గాని లేకపోతే ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ గాని లేకపోతే వీళ్ళు సెల్ఫ్ ఎక్వైర్డ్గా
1: సంపాదించుకున్నది
0: గాని డబ్బు కలిగి అందరూ కూడా ఆత్మీయులు అందరూ ఉంటారు, పుష్కలంగా డబ్బు ఉంటుంది చేతి దగ్గర, కానీ వయస్సు మటుకు దాటిపోతూ ఉంటుంది, వీళ్ళని హిరణ్య వృద్ధులు అన్నారు. కొంతమందికి డబ్బు ఉండదు, సహజంగానే భేదతనం, పైగా అయిన వాళ్ళు ఎవళ్ళు కూడా పక్కన ఉండరు, ఏకాకిగానే ఉంటారు, వీళ్ళని నిరాధార వృద్ధులు అన్నారు. కానీ వాళ్ళు కూడా సమాజంలో భాగమే, వాళ్ళని ఎవరు చూడాలి, సమాజం చూడాల్సి వస్తుంది. కానీ హిరణ్య వృద్ధులు అంటే డబ్బు కలిగినటువంటి వృద్ధుల్లో ముఖ్యంగా కాంప్లికేషన్స్ అన్నీ ఇక్కడే వస్తున్నాయి. ఏంటినంటే అహంకారాలు మమకారాలు ఇలాంటివి హిరణ్య వృద్ధుల్లో వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తి వాళ్ళకి ఓపిక తగ్గిన ఒక రకమైనటువంటి అధికార భావం తగ్గదు, ఇదంతా నేనే సంపాదించా కాబట్టి నేను చెప్పినట్టే అందరూ వినాలి,
1: మాట పట్టింపులు ఇవన్నీ వచ్చేస్తాయి,
0: అన్ని వచ్చేస్తాయి. వచ్చేసి ఆత్మీయతలు తగ్గుతాయి, అధికార భావాలు అహంభావాలు పెరుగుతాయి, తద్వారా ఇతను సమాజంలో అందరికీ కూడా దూరం అవుతాడు. ఈ హిరణ్య వృద్ధుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం, ఇట్లా డబ్బు ఉన్నప్పటికీ అంటే అనుకూల భావ సంపత్తి గనక ఇతనికి ఉన్నట్టయితే అరే డబ్బు కన్నా ఆత్మీయత గొప్పది అనే భావంతో తను అహంభావాన్ని దగ్గరికి రానియకుండా నలుగురిని ప్రేమతో ఇష్టభావాన్ని గనక పెంచుకున్నట్టయితే ఇతను డబ్బు ఉంటుంది, ఆత్మీయులు ఉంటారు, జీవితకాలం కూడా చక్కగా సుఖాన్ని చక్కగా అనుభవించవచ్చు,
1: ఆయన అవసరాలు తీరుతూ ఉంటాయి,
0: మర్యాద దక్కుతుంది, అన్ని రకాల సౌఖ్యం ఉంటుంది. అలా కాకుండా నిరాధారమైనటువంటి వృద్ధులు వాళ్ళని ఎవరు పోషించాలి అంటే అప్పుడు ప్రభుత్వ పరంగా కొన్ని బాధ్యతలు అనేటువంటివి ఏర్పడతాయి. ఎవరికి బాధ లేకుండా ఒక వృద్ధుడు డబ్బున్నవాడే అవ్వచ్చు, డబ్బు లేనివాడు అవ్వచ్చు, కానీ అతను గనక అందరికీ చక్కగా అనుకూలంగా ఉండాలి అని అంటే అతను ప్రవర్తించవలసినటువంటి పద్ధతులు మనం అనుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, నిన్ను పిలిచి నిన్ను అడిగితే నువ్వు ఇంటర్ఫీర్ అవ్వాలి, అంతే తప్ప ఎవళ్ళో ఇద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను పెద్దవాడిని కదా నేనేదో ఒకటి చెప్పాలి అని అనుకుంటూ మనంత

0: ఉన్నటువంటి దాంతో మనం ఏం చేయాలి, వీళ్ళందరితో చక్కగా మంచిగా ఎలా ఉండాలి అన్నటువంటి దాన్ని అది ఆలోచించాలి. కాబట్టి అదే కాకుండా ఇందాక మనం అనుకున్నాం హిరణ్య వృద్ధులే, ఆ హిరణ్య వృద్ధుల్లో ఒక దోషం ఏముంటుంది అని అంటే, ఈ మొత్తం నేనే సంపాదించాను కాబట్టి నా మాట ప్రకారమే నడవాలి, మీరు ఏ రకంగాను స్వతంత్రించి ఉండటానికి వీల్లేదు అని అంటమే కాకుండా వాళ్ళు చేసేటువంటి రోజువారీ కార్యక్రమాల్లో ఇదిగో ఇది అనవసరం, ఇదిగో ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టారు, ఇట అది పోయింది ఇది పోయింది అని చెప్పి ఎకానమీ అంతా కూడా అవతల వాళ్ళు చేసే పనుల్లో చూడటం అనేటువంటిది కూడా చాలా తప్పు. అవతల వాళ్ళు కూడా కొన్ని బాధ్యతలతోనే ఉంటారు. అదే కాకుండా ఇక కొంత వయసు వచ్చింది, మనం ఏదో వ్యవహారాలన్నీ చూసాం అని అనుకుని అవతల వాళ్ళకి మనం బర్డన్స్ ఆస్తిని పంచివచ్చు తప్ప అప్పుల్ని పంచివ్వకూడదు కదా. అట్లా చేయకుండా ఉండాలి అని అంటే కొత్తగా ఒక పరిశ్రమలో కొత్త వ్యాపారాలు ఇలాంటివి అంటూ ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకూడదు. మొదలు పెడితే ఈ లావాదేవీలు ఇవి ఈ వ్యవహారాలన్నీ నీ తర్వాత వాళ్ళకి మనం బరువుని పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎంతవరకు ఇప్పుడు జరిగిందేమో అటాచ్మెంట్ ఫేజ్ లో జరిగిపోయింది, ఇక డిటాచ్మెంట్ ఫేజ్ లో ఉండాలి వృద్ధుడు ఎప్పుడు కూడా. ఇక ఆ తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నువ్వు సంపాదించినటువంటి ఆస్తి ఉన్న ఆస్తి దీన్ని నీ తర్వాత పోటాడుకుని వాళ్ళు పంచుకోలేక అన్ని రకాలుగాను కోర్టుకెళ్ళి ఆఖరికి మధ్యవర్తులకి తినటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు వ్యక్తత ఉన్నప్పుడే నువ్వు వీలునామా అనేటువంటిది రాయాలి. చాలా మందిలో మనం గమనిస్తూనే ఉంటాం, ఎన్నో తెలిసిన వాళ్ళు ఏమీ ఇన్టెస్టెంట్ గా వీలునామాలు లేకుండా పోతే లక్షలాది కోట్లాది ఆస్తులు ఎవరూ అనుభవించకుండా అలాగే కోర్టుల్లో పడి ఉన్నటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి.
1: తదనంతరం ఎవరికి చెందాలి, ఎవరికి ఎంత చెందాలి అనేది ఒక ఆలోచన చేసి దాని ప్రకారం నిర్ణయం చేసి రాసిస్తే
0: తనే నిర్ణయం చేసి రాసివ్వచ్చు. కానీ వీలునామా రాస్తే కొంతమంది అసంతృప్తితో నన్ను చూడరేమో, కాబట్టి ముందే మనం ఎందుకు తెచ్చి పెట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళు ఎట పడితే పండి అన్నటువంటి ఒక నిర్లక్ష్య భావంతో ఉంటారు. అది చాలా తప్పు. అదే గనక అయ్యేటట్టయితే వీళ్ళు ఎవరికి చెప్పకుండా అయినా అందరికీ తనకు తోచినటువంటి న్యాయబుద్ధితో వీలునామా రాసేసి ఒక లాయర్ని దృష్టిలో పెట్టుకుని రిజిస్టర్ చేసి రిజిస్టర్ ఆఫీసులో దాచచ్చు. ఆ లాయరు ఇతని తర్వాత దాన్ని రిజిస్టర్ ఆఫీస్ తీసుకొని సీల్డ్ కవర్ ఇప్ప తీసి చూస్తాడు. కాబట్టి అదైనా ఒక వీలునామాకు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఆస్తి ఉన్నటువంటి వృద్ధులు తప్పనిసరిగా చెయ్యాలి. ఆ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అట అనుకుంటూ నిర్లక్ష్యంతో జీవితాలు కూడా పోయి తర్వాత వీళ్ళ ఆస్తి ఎందుకు పనికిరాకుండా అది అయిపోతుంటుంది. ఎంతో యాక్టివ్గా గడిపినటువంటి కాలం ఇప్పుడు తను ఏం చేయటానికి పని ఉండదు. కాబట్టి మనం ఐడియల్గా ఉండకూడదు. మన అనుభవాలన్నింటినీ నీ అనుభవాలన్నీ నువ్వు ఒక పుస్తకంలో రాయి. అది లేకపోతే ఒక గ్రంథ పఠనం ఏదో ఒకటి, రామాయణ భారత భాగవతాలు మన సంస్కృతికి మూలమైన అవి చదువుకుంటూ కూర్చో, అంతే తప్ప ఆలోచనలు మటుకు పనికిరాదు. ఎవరైనా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ చెప్తేటటువంటి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఈ పుల్లింగాలు చెప్తూ ఉంటారు, అట్లాంటి వాటిలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొవద్దు. అట్లాగే కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక మంచి పని చేసినా, లేకపోతే మనవడో ఎవరో ఒకళ్ళు స్కూల్లో చాలా బాగా చెప్పాడు లేకపోతే బాగా చదివాడు అన్నప్పుడు నువ్వు పట్టి పట్టినట్టు ఉండకు. తప్పనిసరిగా నువ్వు కూడా ఒక చిన్న బహుమతి
1: అభినందించాలి.
0: తల్లిదండ్రులు అభినందించిన దానికన్నా తాత ముత్తాతలు అభినందిస్తే విలువ ఎక్కువ. కాబట్టి అట్లాంటి వాటిలో ఉండాలి. అదే కాకుండా నీకు ఓపిక ఉంటే తప్పనిసరిగా ఒక కొత్త ప్రదేశాలు తీర్థయాత్రలు చేయి. ఇటువంటి ఈ 10 సూత్రాలు కనుకుంటే నీకు బాగుంటుంది. కానీ నువ్వు చేయలేని పనులు కూడా ఉన్నాయి, కొద్దో గొప్ప. అంటే ఒకప్పుడు చక్కగా ప్రతిరోజు పొద్దున పూట వ్యాయామం చేయమని సూత్రం ఉంది, కానీ ఇప్పుడు నడవలేవు, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అయినా కూడా దొడ్డో అయినా గార్డెన్ వర్క్ చేయి. ఒంటికి కాస్త నూనె రాసుకుని ఒక అరగంట ఎండలో కొంచెం నీంటోనే అందుకని అలా చూడటం అనేటువంటిది
1: మంచానికే అతుక్కుపోకుండా ఉపచారాలు చేస్తూ నలుగురిని పలకరిస్తూ అలా తిరుగుతూ కొంత వ్యాయామం లాగా కూడా చేసుకుంటే
0: చెయ్యాలి. అది ఒకటి అవసరం. అట్లాగే వారానికి ఒక పూట గాని 15 రోజులకు ఒక రోజు గాని ఉపవాసం ఉండు. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం కాదు, ఆయిల్ లేని వండకుండా ఉన్నటువంటి పళ్ళు లేకపోతే పాలు, వంటతో పని లేనటువంటి ఆహారాన్ని క్లుప్తంగా తీసుకో.
1: అది ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.

0: మంచిది. ఈ పండిన వయస్సులో అలాగే ఇంకొకటి, ఏదైనా ప్రతి పని ఒకప్పుడు నువ్వు యాక్టివ్గా ఉన్నప్పుడు చేసుకున్నావు కానీ ఇప్పుడు అలా చేయకూడదు. ప్రతిది ఏదో మేకు కొట్టాలి, ఓ పేట ఎక్కి పైన మేకు కొట్టడం, లేకపోతే ఏదో అందుకోవాలి, ఒక నిచ్చెన ఎక్కి పైకి అది తీయటం, అందుకు ప్రయత్నిస్తే నీకు బ్యాలెన్స్ పోయింది కాబట్టి పైనుంచి కింద పడతావు.
1: అలాగే బరువులు కూడా ఎత్తకుండా
0: ఎత్తకూడదు,
1: తన శక్తి మేర ఏం చేయగలగదు అంతవరకే.
0: ఇప్పుడు ఎత్తు పీటలు కానీ లేకపోతే ఎత్తు గోడల మీద కానీ నడవటానికి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. చేస్తే కింద పడటం, ఆ వయస్సులో కింద పడితే తుంటి ఎముక విరుగుతుంది, తుంటి ఎముక విరగ్గానే మంచం పట్టాల్సిందే. అప్పుడు సాధారణంగా ప్రతి వాళ్ళకి కూడా అనుభవంతో నేను చెప్పగలిగింది ఏంటంటే, యూరియా పెరుగుతుంది బ్లడ్లో యూరియా, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి. అందుకని మనం ఎంతసేపు సర్జరీ చేసి ఏదో నీడ్లింగ్ వేసినా కథలు లేనటువంటి మంచం ఏదైనప్పుడు పెద్ద వయస్సులో ఎన్నో కాంప్లికేషన్స్ అనేటువంటి వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది జాగ్రత్తలు పడాలి. నీ యొక్క బరువు గనక పెరుగుతున్నట్టు గనక ఉంటే వెంటనే డాక్టర్ని డైటీషియన్ని కన్సల్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ 60 తర్వాత బరువు పెరగకూడదు.
1: అందుకోసం ఆహార జాగ్రత్తలు, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. మందుల పరంగా కానీ ఆహారం పరంగా
0: కొంచెం ఒక 2-3 కేజీలు తగ్గినా పర్వాలా, ఎందుకంటే అడ్వాన్స్డ్ ఏజ్ లో రిడక్షన్ ఆఫ్ వెయిట్ ఈజ్ ఎ గుడ్ సైన్. జబ్బేమీ లేనప్పుడు అడ్వాన్స్డ్ ఏజ్ లో రిడక్షన్ ఆఫ్ వెయిట్ అంటే ఒక 3-4 కేజీలు తగ్గటం అనేది అది మంచి లక్షణం. కాబట్టి ఏదో బరువు తగ్గిపోతున్నానని కంగారు మటుకు అక్కర్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు పెరగకూడదు. కాబట్టి ఇటువంటివన్నీ కొంచెం ఆలోచించి వృద్ధాప్యాన్ని చక్కగా ఆనందప్రాయంగా చేసుకుని తనకి ఆనందంగాను ఉండాలి, సమాజానికి తను బరువు కాకూడదు. తర్వాత ఈ వృద్ధులు వల్ల ఏమిటి ఉపయోగం అని అంటే తన యొక్క జీవితంలో తను పొందినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కతిమా తరాల వాళ్ళకి మార్గదర్శకంగా ఉండవలసినటువంటి వర్గం,
1: ఒక మోడల్ గా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదర్శంగా,
0: సమాజానికి కూడా ఆదర్శమే. ఎందుకంటే ఒక సంస్థకి క్షేమ నిధి అని ఉంటుంది, కార్పస్ ఫండ్, ఎందుకు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాను. అట్లాగే సమాజానికి కార్పస్ ఫండ్ ఏమిటి అని అంటే వృద్ధులే, ఇది అనుకూల భావ సంపత్తి అంటే పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ అండ్ యాటిట్యూడ్ కలిగినటువంటి వయోవృద్ధులు సమాజానికి ఒక కార్పస్ ఫండ్ లాంటి వాళ్ళు. కాబట్టి ఆ వృద్ధుల్ని సంరక్షించుకోవాలి.
1: అసలు వయోవృద్ధుల్ని కుటుంబ సభ్యులు ఎలా ట్రీట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఇంటికి పెద్దవారు వారిని ఏ విధంగా గౌరవించాలి, వారి అవసరాలు ఎలా తీర్చాలి, అంటే దానికి వీళ్ళు మానసికంగా ఎలా ఉండాలి,
0: ఇది ప్రతి కుటుంబంలోనూ జరుగుతున్నటువంటి విషయం. ఎందుకంటే కొంత వయస్సు వచ్చిన తర్వాత వృద్ధులు సంటి పిల్లల యొక్క మనస్తత్వం ఒకటే. ఎందుకంటే ముఖ్యంగా జిహ్వ చాపల్యం వస్తుంది పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలు అయితే బయటపడి అడిగేస్తారు, నాకు అది కావాలి ఇది కావాలని.
1: వీళ్ళు అడగలేరు,
0: వీళ్ళు అడగలేరు కానీ అది తినాలి తినాలి అనేటువంటి ఒక ఇది ఉంటుంది. ఇంటో ఏదో చేసుకుంటారు, లేకపోతే బజార్ నుంచి తెచ్చుకుంటారు, పిల్లలందరికీ పెడతారు, వాళ్ళు ఏదో కూర్చుని కాస్త కబుర్లు చెప్తారు. వృద్ధుల్ని మర్చిపోయిన సందర్భాలు ఉంటాయి,
1: కావాలని కాకపోయినా
0: మర్చిపోతారు, కానీ వీళ్ళు మనస్సులో చూసావా అనేటువంటి బాధని అనుభవిస్తారు. అది అనుభవించకుండా ఉండాలంటే తెచ్చిన గృహస్థు తన పిల్లలకన్నా ముందు తన తండ్రికి తన తాతకి గనక పెట్టినట్టయితే ఒకటి తనకి తాను మంచి చేసిన వాడు అవుతాడు, పెద్దల్ని తృప్తిపరిచిన వాడు అవుతాడు. కాబట్టి ముఖ్యంగా గుర్తించుకోవాలి, తను వండుకున్నతో గాని తెచ్చిన దాంట్లో గాని ముందు పెద్దలకి పెట్టేయాలి, ఎందుకంటే జిహ్వ చాపల్యం ఉంటుంది. అదే కాకుండా ప్రతి విషయంలోనూ పెద్దవాళ్ళని నాన్న లేకపోతే తాత ఏమంటావు ఈ విషయం అని ఒక సలహా అడుగు,
1: పెద్దవారిగా గౌరవించి ఒక మాట నాతోనూ పంచుకున్నారే నాతోనూ చెప్పారే అనే
0: అన్నటువంటిది
1: సంతోషం వాళ్ళలోనూ ఉంటుంది,
0: చాలా ఉంటుంది. ఆ గుర్తింపు కోరతారు పెద్దవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ యొక్క గుర్తింపుని కోరతారు. ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించాల్సింది ఏంటంటే మన పెద్దల్ని మనం ఆహార వ్యవహారాల్లో వాళ్ళని గుర్తించాలి.
1: చాలా సంతోషం అండి. వయోజనులు వారి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేది ఆకాశవాణి శ్రోతలకి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి.
0: చాలా నమస్కారాలండి.
2: మీరింతవరకు వయోజనులు జీవన విధానం శ్రీ ధన్వంతరి ఆచార్య గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు చిత్రగీతాలు.

వారిని పారి చేసెదా, బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పాలసీ 2026ను విడుదల చేసింది. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళిక విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2026 జూలై ఆర్థిక నివేదికను ముఖ్యమంత్రికి అధికారులు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ తరహాలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ టెక్నాలజీని సమర్థంగా అనుసంధానించి లక్ష్యాలను చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉందని, కృష్ణానదిలో నీరు తగినంతగా లేని కారణంగా గోదావరికి వచ్చిన వరద ప్రవాహాలను మళ్లించి కృష్ణా డెల్టాకు నీరిచ్చామని మంత్రి పేర్కొన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో స్థూల ఉత్పత్తి పడిపోకుండా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు. మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లి నవజాత శిశువును ఆసుపత్రి నుండి క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతోందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవల కోసం ప్రభుత్వం 37 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ,
1: తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 35 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టబోతున్నాం. ఒక తల్లి ఒక అక్క చెల్లి ఆసుపత్రికి వచ్చిన తర్వాత ప్రసవమైన తర్వాత ఇంటికి క్షేమంగా వెళ్లడం కోసం తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ మన జిల్లాకు కూడా 10 వాహనాలు ఇవ్వడం జరిగింది. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, బిడ్డను ఏ రకంగా చూసుకోవాలా, వ్యాక్సినేషన్ వేయాలా, ఆసుపత్రి నుంచి ఇంటికి పోయేదాకా ఇవంటి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే కాకుండా తర్వాత తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత బిడ్డ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది అనుమయ పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు, హాస్పిటల్కి వచ్చి ఇంకోజ్ ఇంజక్షన్ తీసుకోవాలా, దానికోసం ఫోన్ చేస్తే ఇవాళ నంజరొట్టు ఇంటి దగ్గరికి వెళ్తూ వచ్చి ఇంజక్షన్ వేసి ఇంటికి పంపించే విధంగా నర్సరావుపేటకి 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను కూడా ఇచ్చాం.
0: ఆక్వా సాగు చేస్తున్న రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయి 50 పైసలకే సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జరిగిన రొయ్యల రైతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ అందించే జీవోను విడుదల చేశారు. వ్యవసాయం, రొయ్యల చెరువులకు సంబంధించిన విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ నివారించేందుకు 500 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులలో నీటి లభ్యతపై నిన్న నెల్లూరులో

0: జలవనరుల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అవసరాల మేరకే రైతులు నీటిని వినియోగించుకోవాలని కోరారు. జీఎస్టీ వసూళ్లు, రాష్ట్రానికి ఆదాయం రాబట్టడం, బాకీలను జమ చేసే అంశాల్లో కృత్రిమ మేధస్సును వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డీపీ మిశ్రాల్ అన్నారు. వీరి నేతృత్వంలోని ఒక బృందం నిన్న గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని రాష్ట వాణిజ్య పన్నుల విభాగం ప్రధాన కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి ప్రభుత్వం కృత్రిమ మేధాను ఉపయోగించుకుంటున్న తీరును పరిశీలించింది. పన్నుల వసూళ్లలో కృత్రిమ మేధాన్ని వినియోగిస్తున్న తీరును వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పాలసీ పీపీపీ 2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. రవాణా, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, విద్య, వైద్యం, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1,23,00,00,000 విలువైన పీపీపీ ప్రాజెక్టులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల ప్రణాళిక, అంచనా సేకరణ, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. 16వ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లతో నిర్వహించిన ఈ ర్యాలీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర, 16వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ రూపేష్ అవస్తి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఆగస్టు 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర చెబుతూ,
1: ప్రతి ఇంటి మీద స్వాతంత్ర దినోత్సవం నిశానగా తిరంగా ఎగరవేయాలని, దానిలో భాగంగా మచిలీపట్నంలో కూడా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నాము. హర్ ఘర్ తిరంగా 200 అడుగుల భారీ మువర్ణల జెండా నగర వీధుల్లో ప్రయాణిస్తుంది. నేషనల్ కళాశాలలో నశాముక్త భారత్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించి యువత దేశ నిర్మాణంలో మత్తు వదిలి ఎలా పాల్గొనాలి, దాని మత్తు పర్యవసనాలు ఏంటి, విద్యార్థులకి అవగాహన కల్పిస్తాము.
0: ఏలూరు జిల్లా నుజివీడులోని కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కేంద్రాన్ని కోరారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు, భవన నిర్మాణ స్థితిగతులపై ఆయన నిన్న లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం చెప్పారు. కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణ బాధ్యతలు నేషనల్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు అప్పగించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుండే తాత్కాలిక భవనాల్లో పనిచేయడం ప్రారంభించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్కను నాటండి కార్యక్రమం కింద ఆయన నిన్న పామరు మండలం నెమ్మలూరు గ్రామంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

మరోసారి. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పాలసీ 2026ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల శీర్షికన ఆదుర్తి లక్ష్మీబాయి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
7: నేడు మనం అనుభవిస్తున్న దేశ స్వాతంత్ర్యం ఎందరో దేశభక్తుల త్యాగధనుల అంకిత భావఫలం. ఎందరెందరో తమ జీవితాలను, కుటుంబాలను త్యాగం చేసి సాధించిన అమృతఫలం ఈ స్వాతంత్ర్యం. స్త్రీలు ఇల్లు దాటి బయటకు రాకూడదనే కఠినమైన కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉన్న ఆ కాలంలో పురుషులతో సమానంగా స్త్రీలు ధైర్యంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కారాగార శిక్షలు అనుభవించారు. ఎందరో నారీమణులు దేశభక్తిని చాటి ధన్యజీవులై మనకు స్ఫూర్తిగా నిలిచారు. అటువంటి వారిలో ఆదుర్తి లక్ష్మీబాయి ప్రసిద్ధులు. ఆదుర్తి లక్ష్మీబాయి 1899 అక్టోబర్ 12వ తేదీన బరంపురంలో జన్మించారు. వరాహగిరి జోగయ్య పంతులు, వెంకట సుబ్బమ్మలు ఈమె తల్లిదండ్రులు. జోగయ్య పంతులు 1894 సంవత్సరం నుంచి జాతీయోద్యమంలో పాల్గొంటూ ఉండేవారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఉన్నారు. తర్వాత కాలంలో భారతదేశ అధ్యక్షులైన వివి గిరి లక్ష్మీబాయి సోదరుడు. తల్లి వెంకట సుబ్బమ్మ బరంపురంలో ఆంధ్ర మహిళా సమాజం స్థాపించి స్త్రీల అభ్యున్నతికి పాటుపడిన వారిలో ఒకరు. గాంధీజీ మొదలు ప్రతి దేశ నాయకుడు వీరింట ఆతిథ్యం పొందినవారే. ఈమె వారందరినీ చూసింది. ఇటువంటి దేశభక్తి ప్రపూరితమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన లక్ష్మీబాయి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని ధైర్యోత్సాహాలు చూపించడంలో ఆశ్చర్యమేముంది? ఆమె పెరిగిన వాతావరణమే ఆమెకు స్ఫూర్తి. లక్ష్మీబాయమ్మకు రాజమండ్రికి చెందిన ఆదుర్తి వెంకటేశ్వరరావుతో వివాహమైంది. పెళ్లైన 1 సంవత్సరంలోనే భర్త మరణించడంతో ఆమె బరంపురంలోని తన పుట్టింటికి చేరుకుంది. ఆమె కృంగిపోకుండా కుటుంబ సభ్యుల ప్రోత్సాహ సహకారాలతో కాశీలో మెట్రికులేషన్ ముగించి కలకత్తాలో కాలేజీ చదువు కొనసాగించారు. వెల్లూరులోని క్రైస్తవ వైద్య కళాశాలలో వైద్యశాస్త్రం అభ్యసించారు. కానీ అనారోగ్య కారణంగా వైద్య విద్య పూర్తి చేయలేకపోయారు. భర్త మరణానంతరం గాంధీజీ నుండి ప్రేరణ పొంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో స్వాతంత్ర సమరంలో లక్ష్మీబాయి చురుగ్గా పాల్గొన్నారు. గాంధీజీ ఆదేశానుసారం జిల్లా అంతా పర్యటించి ఇంటింటికి వెళ్లి ఖాదీ ప్రచారం చేశారు. స్వయంగా వడికిన నూలుతో ఇంట్లో అందరికీ బట్టలు తయారు చేయించేవారు. వడికిన నూలును సభ్యత్వ రుసుముగా ఇచ్చి చాలా కాలం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. 1932 సంవత్సరంలో లక్ష్మీబాయి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు బరంపురంలో సత్యాగ్రహం జరుగుతోంది. ఆమె విదేశీ వస్త్రాలు అమ్మే దుకాణాల ముందు నిలబడి, విదేశీ వస్త్రాలు అమ్మకండి, అది మంచి పని కాదు అని చాలా సౌమ్యంగా చెప్పేవారు. కళ్ళు సారా దుకాణాల ముందు నిలబడి, వీటిని అమ్మకండి, మీ దుకాణాలు మూసేయండి, అదే మీరు చేసే దేశసేవ, అది భారతీయులుగా మీ అందరి పరమధర్మం అని చాలా నెమ్మదిగా చెప్పేవారు. ఒక గొప్ప కుటుంబానికి చెందిన స్త్రీ అలా తమ దుకాణాల ముందు నిలబడి తమకలా చెప్పడంతో వాళ్లంతా చాలా ఆశ్చర్యపడేవారు. ఆమెను చాలా గౌరవించేవారు. దుకాణం ముందు కూర్చోమని చెప్పి మర్యాదలు చేసేవారు. ఆమె, మాకవేం వద్దు, మీ దుకాణాలు వెంటనే మూసేయండి చాలు, అదే మీరంతా మా ఉద్యమానికి ఇచ్చే సహకారం అనేవారు. ఆమె ఎదుటే దుకాణదారులు తమ దుకాణాలు మూసేసేవారు. ఏ కొట్టుకెళ్లినా ఇదే మర్యాద, ఇదే సహకారం. తాను ఎంత శ్రమ పడవలసి వస్తుందో, ఎంత చెప్పవలసి వస్తుందో, మాట వింటారో లేదో అని భయపడిన ఆమె తన పని ఇంత సులభంగా అవుతూ ఉండడంతో పొందిన సంతోషం అంతా ఇంతా కాదు. కానీ అంతలోనే వెనక వైపు నుంచి దుకాణాలు తెరిచి యథేచ్ఛగా విదేశీ వస్త్రాలు కళ్ళు అమ్మేవారు. ఆమె చాలా సహనంగా, సౌమ్యంగా, మీరు ఇలా చేయకూడదు, మనందరం కలిసి నిజాయితీతో పనిచేస్తేనే మనం అనుకున్న స్వాతంత్రాన్ని సాధించగలం అని ఉద్యమ ఆవశ్యకతను వివరించబోతుంటే వ్యాపారస్తులంతా తమ వ్యాపారానికి నష్టం కలుగుతుందని ఆమెపై విరుచుకుపడేవారు, నిష్ఠురంగా మాట్లాడేవారు. అయినా మొక్కబోని ధైర్యంతో, పట్టుదలతో లక్ష్మీబాయి కళ్ళు సారా దుకాణాలు, విదేశీ వస్త్రాలయాలు మూసివేయించారు. విసుగు విరామం లేకుండా కళ్ళు సారా దుకాణాల వేలం పాటలు ఆపి పికెటింగ్ జరిపినందుకు ఆమె అరెస్ట్ అయ్యారు. అప్పట్లో అరెస్టు చేసిన వారికి కొంత శిక్ష వేసి కొంత జరిమానా వేసేవారు. జరిమానా ప్రభుత్వానికి చేరేది. ఈమెకు ప్రభుత్వం 1 సంవత్సరం కఠిన శిక్ష, 500 రూపాయలు జరిమానా విధించింది. ఈమె ప్రభుత్వానికి జరిమానా చెల్లించదలుచుకోలేదు. 1.5 సంవత్సరం కఠిన శిక్ష అనుభవించడానికి రాయవెల్లూరు జైలుకి వెళ్లారు. న్యాయస్థానంలో మెజిస్ట్రేటు, ఈ జైలు శిక్షలు ఇవన్నీ ఎందుకమ్మా, ఒక్క క్షమాపణ పత్రం రాసిచ్చేయండి సరిపోతుంది అని ఉచిత సలహా ఇచ్చారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న స్త్రీలలో 1000 మందికి ఒక్కరు కూడా ఆ సలహాను పాటించలేదుట. ఆ నారీమణుల దేశభక్తి, అకుంఠిత దీక్ష అంత గొప్పది. లక్ష్మీబాయితో పాటు అదే సమయంలో వేదాంతం కమలాదేవి, ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, పాదర్తి సుందరమ్మ, లక్ష్మీబాయి పినతల్లి కుమార్తె దిగుమర్తి జానకీబాయి మొదలైన వారు రాయవెల్లూరు జైల్లో శిక్ష అనుభవించారు. కఠిన శిక్ష పడిన వాళ్లు జైలులో కొన్ని పనులు చేయవలసి ఉండేది. లక్ష్మీబాయి అమ్మ చదువుకున్నవారు కావటం వల్ల ఆఫీసులో పని సహాయానికి నియమితులయ్యారు. జైలు జీవితం ప్రారంభంలో అక్కడి ఆహారం సరిపడక ఈ స్త్రీలంతా అనారోగ్యంతో బాధపడ్డారు. లక్ష్మీబాయమ్మ నిరాడంబరంగా అందరితో కలిసిపోయి అక్కడి వారందరితో చక్కగా మాట్లాడుతూ, జైల్లో తోటి ఖైదీల పిల్లలకు స్నానాలు చేయించడం వంటి సహాయాలు చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మరింత పట్టుదలతో లక్ష్మీబాయమ్మ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. జైలు జీవిత కష్టాలు, అనారోగ్యం ఆమె దేశభక్తిని, ఉద్యమ స్ఫూర్తిని ఏమాత్రం తగ్గించలేదు. సరికదా మరింత పట్టుదలను పెంచాయి. 1930 నుంచి 10 సంవత్సరాలకు పైగా గంజాం జిల్లా కాంగ్రెస్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా, బరంపురం టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా లక్ష్మీబాయి పనిచేశారు. ఉత్కళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఎస్టీ సత్యాగ్రహం చేసి బరంపురంలో అరెస్ట్ అయి కటకం జైల్లో 6 మాసాలు శిక్ష అనుభవించారు. కటకం జైల్లో రాజకీయ స్త్రీ బందీలకు ప్రత్యేకంగా కట్టిన జైళ్లు లేవు. అక్కడ ఉన్న జైలులోనే ఒక భాగంలో ఉంచేవారు. కటకం జైలు శిక్షలో అక్కడ ఉప్పుడు బియ్యం, అన్నం, ఆవ నూనె వంటివి లక్ష్మీబాయమ్మ దేహానికి సరిపడక ఆమె ఆరోగ్యం బాగా పాడయింది. అయినా ఆమె ఎప్పుడూ తోటి వారి గురించే ఆలోచించేది. ఆమెతో పాటు ఆ సమయంలో గంగాధర దత్తా శర్మగారి విమలాదేవి, ఇంకా 3 స్త్రీలు ఉండేవారు. శ్రీమతి విమలా

0: విమలాదేవికి జైల్లో తీవ్రంగా గుండె నొప్పి వచ్చింది. లక్ష్మీబాయి పూనుకుని విమలాదేవి విడుదలై ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించారు. క్షాకాలం పూర్తయి ఎవరి తోవన వాళ్లు వెళ్లగా లక్ష్మీబాయి ఒంటరిగా జైల్లో మిగిలిపోయారు. అనారోగ్యం, ఒంటరితనం, ఏ వ్యాపకం లేక బాధపడుతున్న సమయంలో చిన్ననాడు తను నేర్చుకున్న త్యాగరాజ కృతులు, తులసీ రామాయణం ఆమెకు చాలా ఉపశమనాన్ని ఇచ్చాయి. వాటిని పాడుకుంటూ తలుచుకుంటూ కాలం గడిపారు. 2.5 సంవత్సరాలు ఆమె జైళ్లలో శిక్షలు అనుభవించారు. అయినా ఏనాడు కృంగిపోలేదు. ధైర్యోత్సాహాలు ఏమాత్రం సన్నగిల్లలేదు. 1940-42లలో వచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారిని తక్షణం భారతదేశం వదిలి వచ్చిన దోవనే పొమ్మని నిర్మోహమాటంగా చేసిన హెచ్చరిక. సత్యాగ్రహోద్యమంలా దేశ వ్యాప్తంగా జరిగిన ఉద్యమం ఇది. అటో ఇటో తేల్చుకోవాలన్నంత ఆవేశపూరితంగా జరిగిన ఉద్యమం ఇది. కాంగ్రెస్ అనుమతితో ప్రారంభమైంది. లక్ష్మీబాయి అమ్మ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఒరిస్సా 1936లో ప్రత్యేక రాష్ట్రమైంది. ఆ మరు సంవత్సరం ఎన్నికలు జరిగాయి. లక్ష్మీబాయి అమ్మ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ గడువు తీరాక 2వ సారి ఎన్నికలు వచ్చాయి. ఆమె ఏ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ విధంగా ఏకబిగిని 12 సంవత్సరాలు శాసనసభలో ఉన్నారు. ఊరికే సభ్యత్వంగా కాకుండా 7 సంవత్సరాలు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి మహిళల గౌరవాన్ని పెంపొందించారు. ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు ఎన్నో కార్యరూపంలో పెట్టి తన పదవులకు వన్నె తెచ్చారు. ఉత్తర ఒరిస్సా, దక్షిణ ఒరిస్సాలలో ఒకే విధంగా పన్నులు విధించాలని ఆమె ప్రతిపాదించారు. ఒరిస్సా రాష్ట్రంలో స్త్రీ విద్య చాలా వెనకబడి ఉంది కాబట్టి మెట్రికులేషన్ వరకు ఆడపిల్లలకి ఉచితంగా విద్య నేర్పాలని, స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు ఉండి తీరాలని ఆనాడే ఆమె ప్రతిపాదనలు చేశారు. స్త్రీ విద్య గురించి అనేక అభ్యుదయకరమైన ఆలోచనలు, ప్రతిపాదనలు చేశారు. అవి ఎంతో విలువైనవి. చదువుకునేటప్పుడు వారు ఎదుర్కొనే ఇబ్బందుల్ని లక్ష్మీబాయి అమ్మ నిశిత దృష్టితో పరిశీలించారు. ఆడపిల్లల పాఠశాలల్లో పనిచేసే హెడ్మిస్ట్రెస్లకు స్కూల్ వారు తప్పనిసరిగా వసతి సౌకర్యాలు కలిగించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వోద్యోగులు బదిలీలపై వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ల ఆడపిల్లల చదువు మధ్యలో ఆగిపోకుండా కొనసాగించడానికి అనువుగా హాస్టళ్లు అనేకం నిర్మించాలని సూచించారు. ఒరిస్సా రాష్ట్రంలో కొంత ఆంధ్ర భాగం చేర్చినందువల్ల అక్కడి ఆంధ్రులు తమ వారికి, తమ మాతృభూమికి దూరం అవుతారు కాబట్టి వారికి మరిన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈమె 2వ సారి శాసనసభలో ఉన్న సమయంలోనే కటకం బదులు భువనేశ్వర్ను ఒరిస్సా రాజధాని చేయడానికి, హీరాకుడ్ ఆనకట్ట కట్టడానికి బిల్లులు ఆమోదం పొందాయి. జవహర్లాల్ నెహ్రూ ఆనకట్టకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. భగవంతుని పట్ల భక్తి, గృహకృత్యాల పట్ల శ్రద్ధ, మానవ సేవ పట్ల అంకితభావం పరిపూర్ణ మానవ జీవితానికి ముఖ్య లక్షణాలని లక్ష్మీబాయమ్మ భావన. ఎవరికి ఏ సహాయం కావలసి వచ్చినా తక్షణం ఆమె వారికి చేయూతనిచ్చి ఆదుకునేది. తన వల్ల అయ్యే ఏ పనిని ఆమె ఎప్పుడూ సందేహించలేదు. అందువల్లనే ప్రభుత్వ నిషేధానికి సందేహించకుండా ఆమె 1936 సంవత్సరంలో కులాడాలో జరిగిన గంజాం కర్షక సమావేశానికి అధ్యక్షత వహించి కర్షకుల పక్షాన నిలిచారు. ఇంకా లక్ష్మీబాయమ్మ చేసిన సంఘ సంస్కరణ కార్యక్రమాలు అసంఖ్యాకం. బేవెల్ బాలాశ్రమం, రెడ్ క్రాస్ సంఘం, కేంద్ర సంఘ సంక్షేమ సమితి వారి ఒరిస్సా రాష్ట్ర శాఖ, ఆంధ్ర మహిళా సంఘం, ప్రభుత్వ బాలికా పాఠశాల కార్యనిర్వాహక వర్గం వంటి అనేక కమిటీలలో ఆమె ముఖ్య భూమిక వహించి తమ సేవలు అందించారు. సామాజికంగా అడుగున మిగిలిపోయిన వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న పతిత పావన మిషన్, అనేక కారణాలతో అనాథలైన స్త్రీలకు చేయూతనిస్తున్న నారీ మంగళ సమితి వంటి సంస్థల్లో ఈమె నిర్వహించిన పాత్ర నిరుపమానమైనది. ఈమె ఖాదీ ఉద్యమంలో ప్రముఖ కార్యకర్తగా పనిచేసి పేదలకు ఉచితంగా ఖద్దరు వస్త్రాలను పంపిణీ చేసింది. భారతదేశం స్వాతంత్రం సాధించిన రోజున లక్ష్మీబాయి కటక్లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆ సమయంలో అనేక మంది ప్రముఖ యోధులు ఆ జైలులో శిక్షను అనుభవిస్తూ ఉండేవారు. భారతదేశంలో స్త్రీ విద్య ఆవశ్యకతను ఈమె పలు ఉపన్యాసాలలో తెలిపి అందుకు చేయవలసిన కృషిని తెలిపారు. ఒరిస్సాలో బాలికలకు ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆదుర్తి లక్ష్మీబాయి జీవిత విధానం, పోరాట పటిమ, ఆత్మశక్తి నేటి స్త్రీలోకానికి ఎంతో స్ఫూర్తిదాయకం. భారత జాతీయోద్యమంలో ఆమె నిర్వహించిన ప్రముఖ పాత్ర సాటిలేనిది. ఆదుర్తి లక్ష్మీబాయమ్మ 1986 జనవరి 27న భౌతికంగా మనలను వీడిన ఆమె సదా మనకు ఆదర్శనీయులే.
1: స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఆదుర్తి లక్ష్మీబాయి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు కొట్రికే పద్మావతి గారి గురించి శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మహిళలు భావోద్వేగాలు ఈ అంశం గురించి శ్రీమతి ఏ సుహాసిని గారు అందించిన వివరాలు వినండి.
1: ఏ స్త్రీ అయినా ముందు తను మంచి భార్యగా తల్లిగా హాయిగా బతకాలి అనే కలలు కంటుంది. ఆ కలలను నిజం చేసుకునే ప్రక్రియలో ఆమె జీవితం అనూహ్యంగా అనేక రూపాంతరాలు చెందుతుంది అంటారు ఆంగ్ల రచయిత జెన్ అగస్టీన్. మరి మహిళలు ఒక తల్లిగా, గృహిణిగా, కోడలిగా, కూతురిగా, వదినగా ఒకటేమిటి అనేక రకాల పాత్రలు తమ జీవితంలో పోషిస్తారు. ఆధునిక మహిళ కుటుంబ బాంధవ్యాలు పటిష్టంగా ఉంచుకోవటంతో పాటు సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నది. మహిళలు తమలోని శక్తియుక్తులను సమర్థవంతంగా వినియోగించుకొని తమ లక్ష్యాలను ఛేదించాలి అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అత్యంత అవసరం. ప్రపంచవ్యాప్తంగా డేనియల్ గోల్మెన్ అనే ఆయన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇంటెలిజెంట్ కొయిషెంట్ లాగా ఇమోషనల్ కొయిషెంట్ అంటే ఐక్యూ మరియు ఈక్యూలను వ్యక్తిత్వ వికాసంలో ప్రధాన పాత్ర ఆపాదించారు. మన తెలివితేటలే కాదు, మన భావోద్వేగాలు మన జయాపజయాలలో భాగస్వామ్యం వహిస్తాయని చెప్పారు. మరి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం స్టేబుల్ ఇంటెలిజెన్స్ అని, ఇంకా సులభంగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే భావోద్వేగాల ప్రజ్ఞ అని చెప్పవచ్చు. దీనికే అత్యున్నత అర్థం స్థిత ప్రజ్ఞత. ఒక మహిళ కేవలం పిల్లలకు జన్మనివ్వడమే కాకుండా ఆ పుట్టబోయే పిల్లలకు తన జ్ఞానాన్ని, భావోద్వేగాలని అందిస్తుంది. గర్భస్థ శిశువు తల్లి యొక్క భావోద్వేగాలని పంచుకుంటాడని ఆధునిక శాస్త్ర విజ్ఞానము నిరూపించింది. మనందరికీ తెలిసేందుకు ఒక ఉదాహరణ చర్చిద్దాం. ప్రముఖ గాయకులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాతృదేవత మంచి వీణా విద్వాంసురాలట. ఆమె 7వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు నేలమీద కూర్చుని వీణని శ్రద్ధగా వాయించేవారట. ఆమె నేలమీద కూర్చోడానికి కష్టపడటం చూసి వారి తోడికోడలు, ఎందుకమ్మా అంత ఇబ్బంది పడుతూ వీణ వాయిస్తున్నావంటే, ఇష్ మాట్లాడకు, లోపల శిశువు కోసం వాయిస్తున్నాను అని అన్నారట. దురదృష్టవశాత్తు ఆమె శ్రీ బాలమురళీకృష్ణకు జన్మనిచ్చిన కొద్ది వారాలకే మరణించారు. మరి ఆ తరువాత శ్రీ బాలమురళీకృష్ణ గారు అంచెలంచెలుగా ఎంత గొప్ప కళాకారులయ్యారో మనందరికీ తెలిసిన విషయమే. కనుక ఒక మహిళ సహజాతాలే జాతి జవసత్వాలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అటు కుటుంబాన్ని, ఇటు సమాజాన్ని తనదైన శైలితో ప్రభావితం చేసే మహిళకు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అత్యంత అవసరం. ఇమోషన్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం భావోద్వేగాలు. వీటిని స్థిరంగా ఉంచుకోవడం వల్ల మహిళలు మరిన్ని పాత్రలను సమర్థవంతంగా పోషించగలరు. స్థిమితమైన స్థితప్రజ్ఞతను ఆమె సొంతం చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి కన్నతల్లే మొదటి గురువు, ఇల్లే మొదటి పాఠశాల. మరి అటువంటి స్త్రీ యొక్క వ్యక్తిత్వం అనన్యమైనది. వన్ హూ హ్యాస్ గివెన్ అప్ ఆల్ హర్ ఆర్ హిస్ డిజైర్స్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అంటాం. ఈ లక్షణం ప్రధానంగా మహిళలో కనపడుతుంది. ముఖ్యంగా అమ్మలో ఈ లక్షణాన్ని మనం గుర్తించవచ్చు. నిత్యం గృహంలో, సమాజంలో ఎదురయ్యే వివిధ సమస్యలను బాధ్యత గల పౌరురాలిగా ఎదుర్కోవడానికి ఆధునిక మహిళకు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ స్టేబుల్ కాన్షియస్నెస్ అండ్ స్టేబుల్ ఇంటెలిజెన్స్. షీఈస్ మెంటర్ ఆఫ్ ద హౌస్ అండ్ వర్క్ ప్లేస్. మార్గదర్శి పాత్ర పోషిస్తున్న మహిళలు స్థిత ప్రజ్ఞతను తమ నిత్యాభరణంగా చేసుకోవాలి. ఎల్లప్పుడూ మనకెదురయ్యే సమస్యల పరిష్కారాన్ని వివిధ కోణాలలో ఆలోచిస్తూ, చిరునవ్వుతో ఆహ్లాదకరంగా ఉంటూ మన స్థిత ప్రజ్ఞతను, విజ్ఞతను తెలియచేయాలి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మహిళల శారీరక మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మనము భావోద్వేగాలు అన్నప్పుడు కోపము, బాధ, అసూయ, భయము, ఆనందము, ద్వేషము, జాలి, దయ, ఉక్రోషము, ఉన్మాదము వంటివి అన్నీ పరిగణలోకి తీసుకోవాలి. భావోద్వేగాలన్నీ కూడా మనిషి యొక్క అహాన్ని అంటే ఇగోని ప్రభావితం చేస్తాయి. అన్నిటికంటే విచిత్రమైన విషయం

0: ఫుల్ అండ్ ఆర్ ఎహెడ్ ఆఫ్ డొమైన్ ఆఫ్ లైఫ్ అని ఆయన చెప్పారు. కోపము అనేది ఒక అద్భుతమైన భావోద్వేగ నైపుణ్యం. దానిని సరైన వ్యక్తితో సరైన స్థాయిలో సరైన సమయంలో సరైన కారణానికి సరైన పద్ధతిలో వ్యక్తపరిచిన వారు అత్యంత విజయాలని ఆస్వాదిస్తారని దీని అర్థం. అయితే ఈ భావోద్వేగాల గురించి ఆధునికంగా చెప్పడమే కాకుండా ఎప్పటి నుంచో మన శతకాలలో వివరించారు. ఉదాహరణకి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గమంద్రు, తథ్యము సుమతి అని మనం చదువుకున్నాం. స్థిత ప్రజ్ఞతను ఆపాదించుకున్న మహిళలే పురుషాధిక్య సమాజంలో విజయాలు సాధించగలరు. కేవలం మేధస్సుతోనే కాక మనస్సులోని భావోద్వేగాలను సందర్భానుసారంగా వ్యక్తపరచాలి మరియు నియంత్రించుకోవాలి. ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ things in the world are cannot be seen or touched, they must be felt with heart, annaru prakhyada rachayitri Helen Keller. Ante manasto paatu medasuni jodinchali. Sahajanga streeni ledha mahilanu prakrutito polustaru. Prakrutilo pratidaniki oka laye untundi. Gali, vaana, alalu, oopiri, gundachappudu anni layabaddhangane untayi. Alage manava sambandhalalo జీవితంలో కూడా ఒక లయ ఉంటుంది. అదే స్థిత ప్రజ్ఞత. మన భావోద్వేగాలు, సహజాతాలు అంటే ఫీలింగ్స్ అన్నీ ఒక శ్రావ్యతను, సునితత్వాన్ని, సునిశితత్వాన్ని కలిగి ఉంటాయి. ఆధునిక మహిళ యొక్క భావోద్వేగాల ప్రజ్ఞ వారి యొక్క సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. ప్రస్తుత సమాజంలో మహిళలు రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులతో మెలగవలసి వస్తుంది. ఆయా సందర్భాలలో డార్విన్ చెప్పిన సూత్రాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవి అందులో మొదటిది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, జీవించటానికి నిరంతరం సంఘర్షణ చేయాలి. రెండవది సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, ఎవరైతే సంఘర్షణ చేస్తారో వారిలో బలమైన వారే చివరిదాకా నిలబడతారు. మూడవది అడ్జస్ట్మెంట్ టు ద ఎన్వైరన్మెంట్, పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. ఈ మూడు సూత్రాలు ఆయన మొక్కలను ఉద్దేశించి చెప్పిన ప్రతి జీవికి ఉపయోగపడతాయి. ఒక పురుషుడి కన్నా మహిళకు జీవన సంఘర్షణ, ఆ సంఘర్షణలోంచి ఒక వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా తనని తాను నిరంతరంగా మార్చుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. మహిళలు తమ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగాల ప్రజ్ఞను సమర్థవంతంగా నియంత్రించుకోగలిగితే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గా ఉంటారు. మనం నిత్యం చెప్పుకునే జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ భావోద్వేగాల సమన్వయంతోనే సాధ్యం. అసలు మన ముందు తరాల వాళ్ళకి అంటే మన అమ్మమ్మలకి, నాయనమ్మలకి, తాతమ్మలకి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనే అత్యాధునిక పదం తెలియకపోయినా తరతరాలుగా వారు స్థిత ప్రజ్ఞతకి ప్రతినిధులుగా ఉన్నారు. మరి మన జీవన శైలి యొక్క మార్పులో మనము స్థిత ప్రజ్ఞతకి దూరం అవుతున్నాం. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క విలువ తెలుసుకున్న మహిళలు మరింతగా దాన్ని ఆచరించాలి. దుఃఖేశ నుద్విగ్గమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధీర్ముని నిరుచ్యతే అని భగవద్గీతలో స్థిత ప్రజ్ఞుని లక్షణాలు వివరిస్తారు. దుఃఖములకు లొంగనివాడు, సుఖములకు పొంగనివారు, రాగము క్రోధము భయము వీడి సమబుద్ధితో వ్యవహరించువారిని మహాత్ములు అంటారని చెప్తారు. మరి మహిళలు తమ చాకచక్యంతో తమను, తమ తరాల వారిని అమిత భావోద్వేగాలకి లోను కాకుండా వాటిని అదుపులో పెట్టుకునేటట్టుగా శిక్షణని పెంపొందించుకోవాలి. మరి తల్లిగా, గృహిణిగా, సమాజంలో వైద్యురాలిగా, న్యాయకోవిదురాలిగా, ఉపాధ్యాయురాలిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించుతున్న మహిళలు ఇమోషనల్ ఇంటెలిజెన్స్తో వ్యవహరిస్తే అన్ని విజయాలు తమ సొంతం చేసుకోవచ్చు. మనం చెట్టు చివరలు ఎన్నిసార్లు కొట్టివేసినా మళ్లీ ఆ చెట్టు చిరునవ్వుతో చిగురిస్తూ ఉంటుంది. కేవలం శాస్త్ర సాంకేతిక రంగాలలోనే అభివృద్ధి సాధించి ఆధునికం అనిపించుకుంటున్న ఈ సమాజంలో మహిళ తన అస్తిత్వాన్ని నిలుపుకోవటానికి భావోద్వేగాల ప్రజ్ఞ ఎంతో అవసరం. ఆకాశంలో సగభాగమైన వారు తమ ఖ్యాతిని ఇమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎల్లడలా చాటగలుగుతారు. ఆత్మహత్యకి పాల్పడరు, న్యూనతాభావానికి లోనవరు, కలహాలకి కన్నీళ్లకి దూరంగా ఉంటారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యాంశంలో భాగంగా ఇమోషనల్ ఇంటెలిజెన్స్, స్థిత ప్రజ్ఞతి వంటి అంశాలను ప్రవేశపెట్టి వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా మనం దోహదం చేయాలి.
1: మీరింతవరకు మహిళలు భావోద్వేగాలు ఈ అంశం గురించి శ్రీమతి ఏ సుహాసిని గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం

0: ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866 2488812. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఈ గీత రచయిత ఎవరు? మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఈ గీత రచయిత ఎవరు?

ఎస్, మరి మొట్టమొదటి ప్రశ్న మిమ్మల్ని అడిగేశాను, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఈ గీత రచయిత ఎవరు అన్నాను. సో ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. సో ఫస్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే శేషాద్రి నెల్లూరు నుంచి, కానీ పూర్తి పేరైతే పంపించలేదు. సో పూర్తి పేరు పంపిస్తే బాగుండేది కదా, ఎప్పుడు ఇలా ముక్కలు ముక్కలుగా మనం పేర్లు చెప్పుకోం కాబట్టి పూర్తి పేరు పంపిస్తే చాలా బాగుంటుంది. సో ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి పూర్తి పేరుతోటి పంపించారు. మరి వీరు కూడా ఫస్ట్ పంపించారు. సో ఫస్ట్ పంపించిన వాళ్ళు ఇంకా ఎవరు అని అంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి, నంద్యాల ఉమాపతి నగర్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఏదో పంపించేశారు. సో ఒకసారి మీరు మీ ఆన్సర్ సరి చూసుకుంటే బాగుంటుంది. సో గబగబా టైప్ చేసేస్తారు, కానీ అది రైటో రాంగో ఆటో టైపింగ్లో ఏమొచ్చిందో ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్ లంకావనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్. ఉమా శ్రీనివాస్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. సో ఇంకా రైట్ ఆన్సర్స్

పిచ్చిన వాళ్ళు ఎవరు అంటే, అనంతపురం నుంచి అనురాధ, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఇంకా మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, మహేంద్ర తెనాల నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలీ ఫాతిమాబి, ఇంకా అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. ఎస్, వీరు కూడా షార్ట్ చేసేసారండి, ఇంటి పేరు అలా షార్ట్ చేయక్కర్లేదు. కొన్ని పేర్లు మనం ఎలా బాగా అలవాటు పడిపోయాం అలాగే చెప్పుకుంటే బాగుంటాయి. సో ప్రఖ్యాత వ్యక్తులవి మనం పేర్లని కట్ షార్ట్ చేస్తే అంత బాగుండదేమో. ఓకే, సో నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, మత్సుదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, దైదన్ నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం, మంగళగిరి నుంచి దామెర్ల చిన్నమస్తాన్రావు పెద్దమస్తాన్రావు, దసగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, హడావుడి హడావుడిగా టైప్ చేశారు, ఆన్సర్ అయితే కరెక్టే కానీ ముక్కలు ముక్కలు చేసి పంపించేశారండి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఇంకా ఇంకా ఇంకా వాళ్ళ గ్రామ ప్రజలు అందరూట. ఓకే, సో కంగారేం లేదండి, అందరూ చక్కగా ఆన్సర్ సాంగ్ అయ్యే లోపల పంపిస్తే చాలు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్, శ్యామల అయ్యప్ప, శోభనబాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాల్గూడ నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, ఇంకా పీర్జాతిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, శ్యామ్ నెల్లూరు నుంచి, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, రాధా ఖమ్మం నుంచి, ప్రకాష్ గుంటూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, సమీనా నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు, చిలుకా నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. క్వశ్చన్ అగైన్ ప్లీజ్. అయ్యయ్యో అయిపోయింది కదా. సో సెకండ్ క్వశ్చన్కి మీరు రెడీగా ఉండండి. సో ఈసారి ఏంటంటే, సెకండ్ క్వశ్చన్ రెండోసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఖచ్చితంగా క్వశ్చన్ మాత్రం సెకండ్ క్వశ్చన్ అందరూ జాగ్రత్తగా విని ఆన్సర్ చేయాలి. సో డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ, సోమనాథన్ జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు. సో పేర్లో చిన్న మిస్టేక్ ఉందండి, రైట్ ఆన్సర్ చెప్తాను, వెయిట్ చేయండి.

ಸೋ ಎಸ್ ಸುರೇಂದ್ರನಾಥ್ ಜಾರ್ಸುಗುಡ ಒರಿಸ್ಸಾ ನಿಂಚಿ. ಎಂ ರಾಮಮೋಹನ್ ರಾವ್ ಸತ್ಯವತಿ ಸೂರ್ಯತೇಜ ಇರುಸುಮಂಡ ಅಂಬೇಡ್ಕರ್ ಕೋನಸೀಮ ಜಿಲ್ಲಾ ನಿಂಚಿ. ರಮೇಶ್ ವರ್ಮ ನಂದ್ಯಾಲ ನಿಂಚಿ. ಭೋಗನಾಥಿನಿ ವೆಂಕಟೇಶ್ವರರಾವ್ ಚೇತನ್ ದಿವಿಜ್ ಮಾಟೂರ್ ನಿಂಚಿ. ಎಂ ಪ್ರತಾಪ್ ಐಟಿಐ ಜಂಕ್ಷನ್ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ನಿಂಚಿ. సో రాంగ్ ఆన్సర్స్ పేర్లు అలా అలా మిక్సింగ్లు చేసేసి వచ్చిన ఆన్సర్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. వీరభద్రాపురం నుంచి వీరా కనకారావు రైట్ ఆన్సర్. కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి ఎస్ వెంకటేష్ బాబు రైట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణచారి రుత్విక్ శ్రీ వైష్ణవ్ కల్వకుర్తి నగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. శరత్ రెడ్డి పాపినేపాలెం నుంచి. సో అదండి, మరి వీరందరూ అయితే రైట్ ఆన్సర్ చెప్పేశారు. ఇంతకీ ఈ గీత రచయిత మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. మరి వీరైతే ఈ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇంకా లాస్ట్ పంపించిన వాళ్ళు ఎవరంటే గడ్డం అంకయ్య బండార్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఈ ఆన్సర్ పంపించారు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆలోచించి పంపించండి. సో సాంగ్ అయ్యే లోపల మీరు నిదానంగా పంపించచ్చు, హడావుడేం లేదు. సో ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ లయన్స్ డే, ప్రపంచ సింహాల దినోత్సవం. సింహాలకు కూడా దినోత్సవం ఉందా అంటారా? ఎస్, ఖచ్చితంగా ఉంది. సో ఈ ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అన్నది నా క్వశ్చన్. సో ఆన్సర్ పంపించేసేయండి. సో ఆన్సర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది సో ఫాస్ట్. సో అలా పంపించేసి అనమాట. మరి నేనైతే అందరి కోసం సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్, మరి అయితే సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ టపటపా పంపించేశారండి. సో అందరూ దాదాపుగా రైట్ ఆన్సర్ వైపు పంపించారు. అయితే ఎవరు ఫస్ట్ పంపించారు, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు చూద్దాం. సో ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అన్నది నా క్వశ్చన్ అనమాట. సో శేషాద్రి నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే ప్రకాష్ గుంటూరు నుంచి, ఇంకా వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, ఇంకా పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, మహేంద్ర తెనాల నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కడప నుంచి వినయ్ ప్రవీణ కృష్ణ తులసి, సమీనా నెల్లూరు నుంచి, సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి, ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, కాసల పద్మ గుంటూరు నుంచి, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్, మరి వీరు అందరూ కూడా ఒకే టైంకి ఆన్సర్ పంపించారు అనమాట. సో వీరందరూ కూడా ఫస్ట్ పంపించినట్టే లెక్క. సో కంగ్రాచులేషన్స్ అండి. మరి ఆ తర్వాత ఫాలోడ్ బై ఇంకా రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు చూద్దాం. సో బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు, కడప నుంచి శ్రీదేవి శైలజ రెడ్డమ్మ, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, అనంతపురం నుంచి అనురాధ, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, ఇంకా గణేష్ నెల్లూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి శ్రీవిష్ణు కైలాస్ మనోజ్ తనోజ్, ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, డాక్టర్ కెవీరావు తణుకు నుంచి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి, మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి, నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయ్ సోనిక, ఇంకా వాళ్ళ గ్రామ ప్రజలు అందరూ నయం అందరి పేర్లు పంపించేసేలేదండి. సో అలా కొన్ని పేర్లు మాత్రమే పంపిస్తే బాగుంటుంది. సో గ్రామ ప్రజలు అన్నారు, సూపర్. ఓకే, సో లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సోమనాథన్ జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఉమా శ్రీనివాస్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, సీతా కళ్యాణి హిల్ కాలనీ నాగార్జునసాగర్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, ఇంకా డాక్టర్ డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, మార్కాపురం నుంచి కమలపురి శ్రీనివాసరావు, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, రమేష్ వర్మ నంద్యాల జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్ సియోన్ నాగర్పండు అశోక్ బాబు శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, ఇంకా మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ మేడిపల్లి నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ నుంచి దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం,

గడ్డమంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి ఎస్ వెంకటేష్ బాబు, కోట మన్మధురావు ఉదయవంశీ మను హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, ఆన్సర్ పంపించారు కానీ ఎవరు ఏంటి? సో మరి మీ పేరు పంపించకపోతే నేను ఎవరి పేరు అని చదవాలండి. సో మీ పేరు పంపించాలి కదా, చక్కగా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి ఆన్సర్ పంపించారు కానీ పేరైతే పంపించలేదు. ఇంకా కె సురేంద్రనాథ్ ఝార్సుగూడ ఒరిస్సా నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంత పెద్దన్న, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి, అభినవ్ వైభవ్ చెన్నై నుంచి, టి బాలాజీ ఎక్కడి నుంచి అనేది రాయలేదు బట్ రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి మహేష్ రవి, క్వశ్చన్ మళ్ళీ ప్లీజ్. సో టైం అయిపోతున్నప్పుడు ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ ప్లీజ్ అంటే ఎలా అండి? సో కుదరదు కదా, టైం కూడా అయిపోతుంది. సో ఆన్సర్ చెప్పేస్తాను, ఈసారి ఎలర్ట్గా ఉండండి ఓకేనా. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, మాదిగపేట విలేజ్ నుంచి వీరమ్మ, ఎస్ వీరందరూ అయితే రైట్ ఆన్సర్ పంపించారనమాట. ఇంతకీ ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్టు 10వ తారీఖును జరుపుకుంటారు. సో సింహాలు అంతరించిపోతున్నాయని గుర్తించి, ఈ సింహాలు అంతరించిపోతుండడం గమనించిన కన్జర్వేటివ్స్ అందరూ కదా ఈ ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే 2013 నుంచి ఆగస్టు 10వ తారీఖున ఈ సింహాల దినోత్సవం అనేది జరుపుకోవడం మొదలుపెట్టారనమాట. అలా సింహాలకు కూడా ఓ దినోత్సవం అనేది ఏర్పడింది. సో మరి ఇప్పుడైతే ఈ రోజు యోలేకి బై బై చెప్పేస్తూ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో ప్రకృతి కి సీఖ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని భోగి నిత్యకృప. వినండి

0: తరగతికి హిందీ పాఠం ప్రకృతికి సీఖ్.
1: నమస్తే అధ్యాపికాజీ.
2: నమస్తే నిత్య, బైఠో. నిత్య, ఆజ్ హమ్ నవీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే ప్రకృతి కీ సీఖ్ నామక కవిత పాఠ పడేంగే. పహలే హమ్ ప్రకృతి కీ సీఖ్ కవిత పాఠ కే కవి కే బారే మే జాన్ లెంగే.
1: జీ హాం అధ్యాపికా జీ.
2: ప్రకృతి కీ సీఖ్ పాఠ కే కవి కా నామ శ్రీ సోహన్లాల్ ద్వివేది థే. ఉన్కా జీవన్ కాల్ 1906 సే 1988 తక్ మానే జాతే హై. ఇన్కే ప్రసిద్ధ రచనా సేవాగ్రామ్ హై. ఇన్కొ పద్మశ్రీ పురస్కార్ మిలా. ప్రకృతి కీ సీఖ్ పాఠ కే కవి పేరు సోహన్లాల్ ద్వివేది గారు. ఆయన జీవించినది 1906 నుండి 1988 వరకు. ఈయన ప్రసిద్ధ రచన సేవాగ్రామ్. ఈయనకి పద్మశ్రీ అనే బిరుదు కూడా ఉన్నది. నిత్య, మై అబ్ కవి కే బారే మే కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
1: హా అధ్యాపికా జీ.
2: ప్రకృతి కీ సీఖ్ కవితా పాఠ కే కవి కౌన్ థే?
1: ప్రకృతి కీ సీఖ్ కవితా పాఠ కే కవి శ్రీ సోహన్లాల్ ద్వివేది థే.
2: ఠీక్ హై. ఔర్ ఏక్ ప్రశ్న, సోహన్లాల్ జీ కే ప్రసిద్ధ రచనా క్యా హై?
1: సోహన్లాల్ జీ కో ప్రసిద్ధ రచనా సేవాగ్రామ్ హై.
2: ద్వివేది జీ కో క్యా పురస్కార్ మిలా?
1: ద్వివేది జీ కో పద్మశ్రీ పురస్కార్ మిలా.
2: బహుత్ అచ్చా. అబ్ మై పహలి కవిత పడుంగి, సునో.
1: జీ హా అధ్యాపికా జీ.
2: పర్వత

0: राई लाओ।
1: अब हम इस कविता का अर्थ जान लेंगे। पहले शब्द अर्थ देखो। इस कविता में शीश का अर्थ सिर अंटे तला, ऊंचा अनगा ऊंचाई अंटे एत्तैना, गहराई अनगा लोतु अने अर्थम, लहराना अंटे अललु पै पैकी उप्पंगुट। इस कविता का अर्थ यह है कि पर्वत हमसे कहता है कि तुम भी अपना सिर उठाकर मेरे जैसे ऊंचा बन जाओ। अर्थ है कि सब में ऊंचा रहना महान गुण है। समुद्र लहराते कहता है कि मैं जैसे गहरा हूँ वैसे तुम भी अपना मन गहरा और विशाल बनाओ। मानो गहराई से सोचो। अनगा పర్వతాలు ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలు కారణంగా ఎత్తుగా ఉంటాయి. ఒకవేళ మనం మంచి లేదా గొప్ప పనులు చేసినట్లయితే మనం కూడా వాటిలాగా ఈ ప్రపంచంలో గౌరవంతో తల ఎత్తుకొని జీవించగలం. మన జీవితం ఉన్నతమవుతుంది. మనం అందరితో గౌరవించబడతాం. కాబట్టి మనం మంచి పనులు చేస్తూ పర్వతాల వలె తల ఎత్తుకుని జీవించమని పర్వతాలు మనతో చెబుతున్నాయి. అలాగే సముద్రం ఉప్పొంగుతూ అంటుంది, నేను లోతైన మరియు విశాలమైన దానిని. అలాగే నీవు కూడా నీ మనసులో లోతైన ఆలోచనలు చేస్తూ విశాలమైన భావాలను అందరితో పంచుకోమని చెప్తుంది.
0: అధ్యాపికాజీ, పర్వత్ ఔర్ సాగర్ హమ్కో బహుత్ సారా జ్ఞాన్ దియా.
1: హా నిచ్చా, అబ్ హమ్ దూసరీ కవిత కా అర్థ భీ జాన్ లెంగే. పహలే మై పడుంగీ, ఝాన్ సే సునో.
0: జీ హా అధ్యాపికాజీ.
1: समझ रहे हो क्या कहती है, उठ उठ गिर गिर तरल तरंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. निच्चा, अब तुम एक बार इस कविता को पढ़ो.
0: जी अध्यापिका जी. समझ रहे हो क्या कहती है, उठ उठ गिर तरल तरंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग.
1: सुनो निच्चा, अब इस कविता का भावार्थ जान लेंगे. शब्दार्थ देखो. गिरना अंटे पड़िपोवुटा अने अर्थमु. तरल अंटे चलिंचुनट्टी. तरंग अंटे अललु. भरना अनगा निंपुट. उमंग अनगा आश अने अर्थम. अब सुनो, कवि कहते हैं कि समुद्र के चंचल तरंग उठ उठ कर गिरते हैं. क्या तुम समझ सकते हो कि वे क्या कर रहे हैं?

0: रहे हैं, वे कहना चाहते हैं कि तुम भी उनके जैसे अपने दिल में मीठी और कोमल आशाएं भर लो, क्योंकि आशा को सफल बनाने के प्रयत्न जरूर करते हो। ఇక్కడ కవి ఏమని చెబుతున్నారంటే, సముద్రపు చంచలమైన అలలు ఎగిసిపడుతున్నాయి, నీవు అర్థం చేసుకోగలవా అవి ఏమంటున్నాయో? నీవు కూడా వారిలా తీయని మరియు కోమలమైన భావాలను నింపుకోమని అంటున్నాయి. ఎలాగంటే, సముద్రము తన ఆశను ఆశయాలను తీర్చుకోవటానికి అలల రూపంలో ఎగిసిపడుతుంటాయి. ఎన్నోసార్లు విఫలమైనా అది తన ప్రయత్నాలను మానుకోదు. అలాగే సముద్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మన ఆశలను ఆశయాలను సఫలీకృతం చేసుకోవటానికి తీయని భావాలను నింపుకొని నిరంతరము ప్రయత్నించాలని సముద్రం తెలియచేస్తుంది.
1: అధ్యాపికాజీ, మై బి సాగర్ కే జైసే మేరీ ఆశా సఫర్ బనానే కా ప్రయత్న కరుంగి.
0: శాబాష్ నిత్యా, అబ్ మై తీసరీ కవితీ కే బారే మే బతావుంగి, సునో నిత్యా.
1: జీ అధ్యాపికాజీ.
0: पृथ्वी कहती धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार, नभ कहता है पैलो, इतना ढक लो तुम सारा संसार. निचा, तुम भी एक बार इस कविता को पढ़कर सुनाओ.
1: जी अध्यापिका जी. पृथ्वी

0: संसार।
1: अब मैं कुछ शब्दार्थ बताऊंगी, सुनो निच्चा। पृथ्वी का अर्थ भूमि, भार अंटे भारमो, फैलना अंटे व्यापिंचुट, नब अनगा आकाशमो, ढकना अनगा कपुट लेदा मोयट। इस कविता का अर्थ यह है कि धरती हमसे कहती है कि चाहे जितनी बड़ी जिम्मेदारी तुम्हें पूरी करती है, धैर्य के साथ उसे पूरा करो। आकाश कहता है कि मुझे जैसा पूरा फैलाकर सारी दुनिया ढक लो, माने महान बनकर सब पर अपना प्रभाव दिखाओ। अंटे भूमि तनलागा धैर्यंगा उंडमनी चेप्तुंदी। ఏ విధంగా అయితే భూమి ఎంతో బరువును మోస్తున్నా తన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోదు. అలాగే మనం మన బాధ్యతలను పూర్తి చేయుటకు చాలా ధైర్యాన్ని కలిగి ఉండమని తెలియజేస్తుంది. ఆకాశం చెబుతుంది తనలాగా ప్రపంచాన్ని కప్పివేయమని, అంటే ప్రపంచానికి తన విశాలతను చాటి చెబుతుంది. అలాగే మనం మన వ్యక్తిత్వంతో మంచి నడవడిక ద్వారా మన ప్రభావాన్ని అందరి మీద చూపించమని తెలియజేస్తుంది.
0: अध्यापिका जी, मैं भी धरती और आकाश के जैसे धैर्य से जीवन बिताऊंगी।
1: अच्छा निच्चा, अंत में मैं कविता पाठ के मुख्य उद्देश्य बताऊंगी, ध्यान से सुनो।
0: जी अध्यापिका जी।
1: प्रकृति की सीख ఒక కవితా పాఠ్యాంశము. కవి సోహన్ లాల్ గారు ఏమని తెలియజేశారంటే, ప్రకృతి అణు అణువులో ఏదో ఒక సందేశం దాగి ఉంటుంది. ఈ పర్వతము, సముద్రము, భూమి, ఆకాశము మొదలగునవి మనకు ఏవో చెప్తూ ఉంటాయి. వీటి సందేశం వలన మనం మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలం. నిచ్చా, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
0: జీ హా అధ్యాపికా జీ.
1: పర్వత్ హమ్సే క్యా కహతా హై?
0: పర్వత్ హమ్ ఉంచే బన్ జానే కో కహతే హై.
1: तरल तरंग क्या करती है?
0: तरल तरह उठ उठ कर गिर पड़ते है.
1: नभ क्या कहता है?
0: नभ कहता है कि इतना फैला कर सारा संसार को ढक लो.
1: पृथ्वी क्या कहती है?
0: पृथ्वी कहती है कि धैर्य न छोड़ो.
1: मीठे शब्द का अर्थ क्या है?
0: मीठे शब्द का अर्थ त्यानी.
1: अब हम प्रकृति की सीख कविता के समानार्थ कविता एक बार पढ़ेंगे. यह भी एक प्रेरणादायक कविता है. मैं पढ़ूंगी, ध्यान से सुनो, बाद में तुम भी मेरे साथ कहो.
0: जी अध्यापिका जी.

0: ना जगत हिलाना, दूध तथा पानी से सी को मिलना और मिलाना,
1: दूध तथा पानी से सी को मिलना और मिलाना,
0: सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना,
1: सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना,
0: गले लगाना,
1: गले लगाना।
0: निचा इसका अर्थ बताऊंगी, सुनो
1: जी अध्यापिका जी।
0: फूलों से नित हसना सीखो, भौरों से नित गाना, हसना अनगा नवटम, భౌరం అనగా తుమ్మెదలు. పువ్వుల నుండి ఎల్లప్పుడూ నవ్వటం నేర్చుకోవాలి, తుమ్మెదల నుండి నిత్యం పాడటం నేర్చుకోవాలి. ఫల్సే లధి డాలియోంసే నిత్ సీకో శీషు జుఖానా, లధి అంటే బరువైన, డాలియా అంటే కొమ్మలు, శీష్ అనగా తల. అర్థం ఏమిటంటే పండ్లతో నిండి ఉన్న కొమ్మలు బరువుగా ఉండి భూమి వైపు వంగుతాయి, అలాగే వాటిని చూసి మనం కూడా ఎల్లప్పుడూ వినయంగా తల వంచుకుని ఉండటం నేర్చుకోవాలి. సీక్ హవాకే జోంకోంసే లో హిలనా జగత్ హిలానా, హవా అంటే గాలి, హిలనా అంటే ఊగటం. గాలి అలలను చూసి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే గాలి తన చల్లని గాలులతో మనకు ఎలా హాయినిస్తుందో అదేవిధంగా మనం ప్రపంచాన్ని ఆనందపరిచే విధంగా ప్రవర్తించాలి. దూధ్ తథా పానీ సే సీకో మిలనా ఆర్ మిలానా, దూధ్ అంటే పాలు, మిలనా అనగా కలపటం. పాలు మరియు నీళ్లను చూసి మనం కలపటం లేదా ఇతరులతో కలిసిపోవటం నేర్చుకోవాలి. సూరజ్ కీ కిరణం సే సీకో జగనా ఆర్ జగానా, సూరజ్ అంటే సూర్యుడు, జగానా అంటే మేల్కొల్పటం. మనం సూర్యుని కిరణాల నుండి మేల్కొనుట మరియు ప్రపంచాన్ని మేల్కొల్పటం నేర్చుకోవాలి. లత ఆర్ పేడోం సే సీకో సబ్కో గలే లగానా, లత అనగా లత, గలే లగానా అంటే ఆలింగనము చేసుకొనుట. లత మరియు చెట్ల నుండి మనం అందరితో స్నేహంగా ఉండటం నేర్చుకోవాలి, వాటిలాగా మనం అందరితో కలిసిమెలిసి ఉండాలనుకోవాలి. అబ్ మై ప్రకృతికి సీక్ పాటిసే వ్యాకరణ బతావుంగి, సునో
1: జీ అధ్యాపికా జీ.
0: మై ఉల్టే శబ్ద బతావుంగి, తుంబి మేరే సాత్ బతావో
1: జీ. హా అధ్యాపికా జీ.
0: ధైర్య అధైర్య,
1: ధైర్య అధైర్య,
0: హింస అహింస,
1: హింస అహింస,
0: యష్ అపయష్,
1: యష్ అపయష్,
0: ఊంచే నీచే,
1: ఊంచే నీచే,
0: శాంతి అశాంతి,
1: శాంతి అశాంతి.
0: అబ్ హమ్ కుచ్ పర్యాయ శబ్ద భీ జాన్ లెంగే, సునో
1: జీ అధ్యాపికా జీ.
0: తుమ్ భీ మేరే సాత్ కహో, నబ్ ఆకాశ్ ఆసమాన్,
1: నబ్ ఆకాశ్ ఆసమాన్,
0: పృథ్వీ భూమి ధరతి జమీన్,
1: పృథ్వీ భూమి జమీన్ ధరతి,
0: పర్వత్ పహాడ్ గిరి,
1: పర్వత్ పహాడ్ గిరి,
0: సంసార్ దునియా ప్రపంచ్,
1: సంసార్ దునియా ప్రపంచ్.
0: అచ్చా ఏక్ బార్ వచన్ బతావంగి, తుమ్ భీ ఏక్ బార్ కహో
1: జీ అధ్యాపికా జీ.
0: నది నదియా,
1: నది నదియా,
0: గహరాయి గహరాయ్యా,
1: గహరాయి గహరాయ్యా,
0: గహరాయ్యా
1: గహరాయ్యా,
0: శీష శీష,
1: శీష శీష.
0: అబ్ పాఠ సమాప్త హువా నిత్య,
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు 9వ తరగతికి హిందీ పాఠం ప్రకృతికి సీఖ్ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని భోగి నిత్యకృప. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైవ్ విన్యాసం ఈనాటి కార్యక్రమంలో ఎం లక్ష్మీనారాయణరాజు గారి మృదంగం, ఎస్ హనుమంతరావు గారి ఘటం ఆది తాళంలో వింటారు.

0: మీరింతవరకు లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మీనారాయణరాజు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు ఘటం ఆదితాళంలో విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలకు స్వాగతం.

అందరికీ నమస్కారం. ఈనాటి ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి. ప్రసార విశేషాల అనంతరం 5:05 వనితా వాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ మహిళలు మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో యువతకు

ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో చక్కెర వ్యాధి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ జి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం ప్రసారం. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సహకారంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి సాయంకాలం మా సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

ఇప్పుడు రేపు అనగా 12/8/2026 బుధవారం మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందేమాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అన్నం శివకృష్ణ గారి రచన మరియు సమర్పణలో కవితాగానం ప్రసారం, తదుపరి గృహహింస చట్టం గురించి శ్రీమతి కాళహస్తి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారం. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం, హనుమకొండ సరోజిని గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. రాత్రి 7:15 పాడి పంటలు కార్యక్రమంలో పెరల్ స్పాట్ చేపల పెంపకం యాజమాన్యంలో గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరీష్ సాధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ ఉమాదేవి. 7:45 వికసిత్ భారత్, 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు రేపు మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05 వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అశోకవనంలో అర్జున కళ్యాణం ఈ చిత్రం కోసం జయక్రిష్ గారి సంగీత సారథ్యంలో హరిప్రియ జయక్రిష్ ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.
1: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో మనమైతే ఇప్పుడు మైనారిటీ మహిళల కోసం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన పథకం గురించి అయితే తెలుసుకుందాం. అదే నయీ రోష్ని పథకం. ఈ పథకము మహిళల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, హక్కులపై అవగాహన, ఆర్థిక డిజిటల్ అక్షరాస్యత పెంచడం కోసం రూపొందించబడినది. దీన్ని 2022లో పిఎం వికాస్లో ఒక భాగంగా విలీనం చేయబడినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొందన్నమాట. ఆ పథకం గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు తమ హక్కులు, ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, అలాగే వారి యొక్క ఆరోగ్యము, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండడం కోసం ఈ పథకాన్ని అయితే రూపొందించడం జరిగిందన్నమాట. ఈ ఇన్ని మరిన్ని లక్ష్యాలతోటి కేంద్ర ప్రభుత్వం ఈ నయీ రోష్ని అనే నాయకత్వ అభివృద్ధి పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన విందాం.
1: సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు అల వైకుంఠపురంలో ఈ చిత్రం కోసం ఎస్ఎస్ తమన్ గారి సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి మాంగ్లీ ఆలపించినటువంటి ఈ అద్భుతమైన పాటనైతే విందామా.
2: కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?

0: ఈనాటి వనితా వాణి కార్యక్రమంలో నయ్యి రోష్ని పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక ప్రకటన.
1: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉన్నాం నయ్యి రోష్ని పథకం గురించి. రోష్ని అంటే వెలుగు, అంటే మహిళలను కొత్త వెలుగులోకి తీసుకువెళ్లే పథకం అన్నమాట ఇది. ఇది మహిళా సాధికారతకు విద్యే కదా పునాది. అలా ఆ విద్య వల్ల మహిళలు తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే నిర్ణయాలను తీసుకోగలుగుతుంది. ప్రభుత్వం అందించే వివిధ విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, శిక్షణా కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మహిళలు తెలుసుకోవాలి. నాకు తెలియదు అనే పరిస్థితి నుంచి నాకు తెలుసు నేను సాధించగలను అనే స్థితికి మహిళలను తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. అయితే మహిళలు ఎలా సాధికారత సాధించాలి ఈ పథకం ద్వారా అంటే, మహిళలకు బ్యాంక్ ఖాతాను ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకోవాలి, అలాగే డబ్బును ఎలా పొదుపు చేయాలి, రుణం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్యాంకింగ్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి, ఇలాంటి విషయాలపై అవగాహన ప్రతి మహిళకు అవసరం. ఆర్థిక విషయాల్లో అవగాహన పెరిగినప్పుడు మహిళలు కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో కూడా చురుకుగా పాల్గొనగలుగుతారు. అలాగే స్మార్ట్ ఫోన్ ద్వారా విద్య, బ్యాంకింగు, ప్రభుత్వ సేవలు, ఉపాధి అవకాశాలు వంటి అనేక సేవలు మనకు అందుబాటులోకి వచ్చాయి. మహిళలు డిజిటల్ సేవలను సురక్షితంగా ఉపయోగించడం కూడా నేర్చుకోవాలి. అలాగే ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వంటి రహస్య సమాచారాన్ని ఎవరితో కూడా పంచుకోకూడదు.

0: ప్రభుత్వ పథకాల సమాచారం కోసం అధికారిక ప్రభుత్వం వెబ్సైట్లను మాత్రమే నమ్మాలి, అంటే ప్రభుత్వ వెబ్సైట్లను మాత్రమే నమ్మాలి. ఇక డిజిటల్ పరిజ్ఞానం మహిళలకు కొత్త అవకాశాలను కూడా అందిస్తుంది. ఒక మహిళ తన హక్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. విద్యకు సంబంధించిన హక్కులు, ఉపాధికి సంబంధించిన హక్కులు, చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ సేవలను పొందే హక్కులు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, ఇలాంటి అంశాలపై మహిళలకు అవగాహన అయితే ఉండాలి. హక్కులు తెలుసుకున్నప్పుడే వాటిని మహిళలు సరిగ్గా వినియోగించుకోగలుగుతారు. అందుకే మహిళలకు చట్టపరమైన మరియు సామాజిక అవగాహన కల్పించడం కూడా సాధికారతలో భాగమే కదా. ఇంకా మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత, పోషకాహారం, పరిశుభ్రమైన పరిసరాలు వంటి అంశాలపై అవగాహన కూడా మహిళలకు అవసరం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ఇప్పుడు భారతీయుడు 2 ఈ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో అప్పు శృతిక సముద్రాల ఆలపించినటువంటి ఈ అద్భుతమైన పాటనైతే విందామా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ నయి రోష్ని పేరు ఎంతో అర్థవంతమైనది. రోష్ని అంటే వెలుగు. ఆ వెలుగు ఒక దీపం నుంచి మరొక దీపానికి వ్యాపించినట్లుగా ఒక మహిళలో వచ్చిన అవగాహన మరొక మహిళకు చేరాలి. అలాగే ఒక కుటుంబంలో వచ్చిన మార్పు మరో కుటుంబానికి ఆదర్శం కావాలి. అప్పుడే సమాజంలో సానుకూల మార్పు అనేది సాధ్యమవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారం కోసమే నయి రోష్ని కార్యక్రమం మైనారిటీ మహిళలకు నాయకత్వ అభివృద్ధి శిక్షణ అందించడానికి అమలు చేయబడిందన్నమాట. దీనిని 2022లో పిఎం వికాస్లో భాగంగా విలీనం చేయడం అయితే జరిగింది. ఇదండి ఈరోజు వనితావాణి కార్యక్రమం. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.
1: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.

0: ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703, ఎంసెట్ కోడ్ VSUESF.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు లేక నేను లేను ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ గారి సంగీత సారథ్యంలో ఆర్పి పట్నాయక్, కౌసల్య ఆలపించిన ఈ పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL భారతీయ రైల్వేలు లేదా ఆపరేటెడ్ రైల్వేలు లేదా మెట్రో రైల్వేలు లేదా RRTS విభాగాల్లో పనిచేస్తున్న అర్హులైన అభ్యర్థులను దరఖాస్తు చేసుకోమని మనవి. మొత్తం పోస్టుల సంఖ్య 237. విభాగాలు వచ్చేసి ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సిగ్నలింగ్ అండ్ టెలికామ్, రోలింగ్ స్టాక్. ఈ విభాగాల్లో ఖాళీలైతే ఉన్నాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి అర్హత వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ లేదా యాక్ట్ అప్రెంటిస్షిప్ లేదా సంబంధిత విభాగంలో డిప్లొమో ఉత్తీర్ణులై ఉండాలి. భారతీయ రైల్వేలు లేదా ఆపరేటెడ్ రైల్వేలు లేదా మెట్రో రైల్వేలు RRTS విభాగాల్లో కనీసం 2 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి 35 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15/8/2026. వెబ్సైట్ అడ్రస్ https://www.nhsrcl.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు నేను ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ గారి సంగీత సారథ్యంలో ఆర్పి పట్నాయక్ బృందం ఆలపించినటువంటి ఈ అద్భుతమైన పాటనైతే వినేద్దామా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫైనాన్స్ ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 30, పోస్టుల వివరాలు ఫైనాన్స్ ఆఫీసర్ 17, డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ 8, మేనేజర్ డిజైన్ మెకానికల్ 1, మేనేజర్ డిజైన్ ఎలక్ట్రికల్ 3, మేనేజర్ డిజైన్ ఎలక్ట్రానిక్స్ 1. ఇక అర్హత విషయానికి వస్తే, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సిఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఈ కోర్సులు ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటుగా ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయసు వచ్చేసి ఫైనాన్స్ ఆఫీసర్కు 35 ఏళ్ళు, డిప్యూటీ మేనేజర్ మేనేజర్ పోస్టుల భర్తీలకి 45 ఏళ్ళు మించకూడదు. వేతనం వచ్చేసి నెలకు ఫైనాన్స్ ఆఫీసర్కు 50,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు లభిస్తుంది. డిప్యూటీ మేనేజర్కు 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. ఇక మేనేజర్ పోస్టులకు 70,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు వేతనమైతే ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 12/8/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://hatelcorp.forumflix.com/. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://hatelcorp.forumflix.com/. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://hatelcorp.forumflix.com/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రం నుంచి టిప్పు హరిణి ఆలపించినటువంటి ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముంబై రిఫైనరీ, కొచ్చి రిఫైనరీలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల మొత్తం పోస్టుల సంఖ్య 154. పోస్టుల వివరాలు: ప్రాసెస్ టెక్నీషియన్ కెమికల్ వచ్చేసి 60, ప్రాసెస్ ఆపరేటర్ ఆపరేటర్ కెమికల్ 64, టెక్నీషియన్ లేదా ఆపరేటర్ మెకానికల్ 13, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 17. ఈ ఉద్యోగానికి అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిప్లొమో లేదా బీఈ లేదా బీటెక్ ఈ కోర్సులు ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. అర్హత వయసు వచ్చేసి 18/7/2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉండాలి. అర్హత వేతనం వచ్చేసి నెలకు పోస్టును బట్టి 26,500 రూపాయల నుంచి 34,000 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్స్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎంప్లాయ్మెంట్ మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 13/8/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ bharatpetroleum.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి bharatpetroleum.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఠాగూర్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ గారి సంగీతంలో, గానంలో ఈ అద్భుతమైన పాటనైతే విందామా.

0: ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తు జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రజలు కీలక భాగస్వాములుగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ట్రంలో మరో 158 ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు 1,150 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీ అందిస్తున్నట్లు మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వివరాలు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు సాధించేందుకు ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించేలా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమ రూపకల్పనపై ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా దేశ నిర్మాణ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాలని సూచించారు. ప్రజలు కేవలం ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా మిగిలిపోకుండా దేశ భవిష్యత్ నిర్మాణంలో కీలక భాగస్వాములుగా మారాలని ఆకాంక్షించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో యువత, విద్యార్థుల శక్తి సామర్థ్యాలను సద్వినియోగపరుచుకోవాలన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని పునరుద్ధరించడానికి ఈ కార్యక్రమం దోహదపడాలని

0: అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో 158 ఆవాసాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఈరోజు ఆయన అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 422 కోట్ల రూపాయల నిధులతో ఈ పనులను చేపట్టనున్నామని ఈ సమావేశంలో వెల్లడించారు. ఇందులో భాగంగా మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు 9 వంతెనల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలియజేశారు. ఈ రహదారుల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు 150 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీకి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఈరోజు ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల కృతజ్ఞత సభకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజులతో కలిసి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతటి నిధుల కొరత ఉన్నప్పటికీ ఆక్వా రైతులను ఆదుకోవాలని ఏకైక సంకల్పంతో ఈ భారీ విద్యుత్ సబ్సిడీని సకాలంలో విడుదల చేసినట్టు వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీతో పాటు చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలను సైతం ఈ 26 నెలల స్వల్ప వ్యవధిలోనే నెరవేర్చామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మారుస్తూ బ్లూ ఎకానమీ దిశగా రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఆక్వా రైతులకు యూనిట్కు ₹50 చొప్పున విద్యుత్ రాయితీ పథకాన్ని అందజేస్తున్నట్టు గొట్టిపాటి రవికుమార్ వివరిస్తూ,
1: ఆక్వా రైతులకు కానీ రైతాంగానికి కానీ లో వోల్టేజ్ సమస్యలు కానీ రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం దాదాపు 500 కోట్లు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఖర్చు పెడుతున్నాయని చెప్పుకోవడం మీ అందరూ తెలియజేస్తున్నాం. దాదాపు మనం 22 లక్షల మంది రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 9 గంటలు రాబోయే రోజుల్లో పూర్తిగా పగలపూట ఇవ్వటం కోసమే పిఎం కుసుమ్ ద్వారా ఒక కార్యక్రమం కూడా మళ్ళీ చేస్తున్నాం.
0: బాలికలు విద్యను ఆధారంగా చేసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ పట్టుదలతో వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా పుట్టపర్తిలో ఈరోజు నిర్వహించిన బాలికే భవిష్యత్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ, ప్రతి విద్యార్థి తన భవిష్యత్కు సంబంధించి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు తమ పిల్లల భవిష్యత్ కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా పోరాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకూడదని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి ఇల్లు, వాణిజ్య సంస్థ, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ పిలుపునిచ్చారు. పరిపాలనా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పౌరులతో కలిసి ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ నిర్మాణంలో భాగస్వాముల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతూ కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆగస్టు 14న అటవీ ఉద్యానవన శాఖల సహకారంతో నిర్వహించాలన్నారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద, ముఖ్య ప్రదేశాల్లోనూ మొక్కలు నాటి జాతీయ జెండాను చేతబూని దేశ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని కోరారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన సకాలంలో సేవలు, వైద్యం అందించడంతో పాటు మాతా శిశు ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజులతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాతా శిశు మరణాల రేటును తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం, ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడం, పేద కుటుంబాలపై రవాణా భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, వారి నవజాత శిశువులను ఇద్దరు సహాయకులతో కలిసి పూర్తిగా ఉచితంగా ఇంటి వద్దకు చేర్చే సౌకర్యాన్ని 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. వాయువ్య బంగాళాఖాతంలో రేపు

0: ఉక్కుపేండం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణం మీదుగా పశ్చిమం వాయువ్య దిశగా గాలులు వీస్తున్నట్టు వెల్లడించింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రేపటికి సంబంధించిన వర్ష సూచనలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రజలు కీలక భాగస్వాములుగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ట్రంలో మరో 158 ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు 1,150 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీ అందిస్తున్నట్లు మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF. మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా చిన్నపిల్లల్లో చక్కెర వ్యాధి కారణాలు, చికిత్స గురించి

0: డాక్టర్ జి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం విందాం.
1: నేటి మారుతున్న జీవన శైలిలో మధుమేహం అనే వ్యాధి గురించి మనం చాలా ఎక్కువగా వింటున్నాము. ఈ మధ్య కాలంలో టైప్ 1 డయాబెటీస్ కూడా ఎక్కువగా కేసెస్ చూస్తూ ఉన్నాం. మరి ఈ టైప్ 1 డయాబెటీస్ గురించి, దీనికి కారణాలు, నివారణ గురించి మనతో చర్చించడానికి డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి శ్రీదేవి గారు మనతో ఉన్నారు. నమస్కారం శ్రీదేవి గారు.
2: నమస్తే
1: శ్రీదేవి గారు. అసలు ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటండి? అంటే మామూలుగా మనం చూసే మధుమేహ వ్యాధికి ఈ టైప్ 1 డయాబెటీస్ కి తేడా ఏంటండి?
2: యూజువల్ గా మనకి టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనకి టైప్ 2 అనేది ఒక ఏజ్ దాటినప్పటి నుంచి వస్తుందన్నమాట. 30 ఇయర్స్ అలా స్టార్ట్ అయ్యేది టైప్ 2 డయాబెటీస్. ఈ చిన్నపిల్లల్లో చూసేదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ద్వారా మనకి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. పూర్తిగా కొంతమందిలో ఏమవుతుంది అంటే ప్యాన్క్రియాస్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి వాళ్ళలో ఇన్సులిన్ అసలు ఉత్పత్తి అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళని టైప్ 1 డయాబెటిక్ అంటాం. వాళ్ళకి ఇన్సులిన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి కూడా. టైప్ 2 లో అంటే కొంతకాలం ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా కూడా వాళ్ళకి డిసీజ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఎప్పుడో వాళ్ళు ఫైనల్ స్టేజెస్ అంటే ఒక 15-20 ఇయర్స్ డయాబెటీస్ తో బాధపడిన తర్వాత వాళ్ళకి ఇన్సులిన్ అవసరం అవుతుంది అనమాట. ఆ ప్యాన్క్రియాస్ అనే గ్రంథి పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు మనం వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తాం, అది టైప్ 2 అవుతున్నప్పుడు.
1: ఈ టైప్ 1 డయాబెటీస్ కి అసలు కారణాలు ఏంటండి?
2: యూజువల్ గా టైప్ 1 డయాబెటీస్ అనేది మనకి జెనెటిక్ గా ఎక్కువగా వస్తుంది. తర్వాత
1: జన్యుపరంగా అంటే తల్లిదండ్రులకు టైప్ 1 ఉంటేనే పిల్లలకు వస్తుందా అండి, లేకపోతే టైప్ 2 ఉన్నా కూడా వస్తుందా?
2: తల్లిదండ్రులకి టైప్ 2 ఉన్నా కూడా పిల్లలకి రావచ్చు అనమాట. అసలు డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా తల్లిదండ్రులకి పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. జన్యు ప్రకారంగా వస్తుంది. ఒకసారి మోడిఫికేషన్స్ అనమాట, జీన్స్ మోడిఫై అవ్వటం వల్ల ఈ టైప్ 1 వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలకి ఆవు పాలు చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు ఈ పోతపాలు వల్ల అలాంటి పిల్లలకు కూడా ఎక్కువగా ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అందుకని ఆవు పాలను మాత్రం ఎక్కువగా సజెస్ట్ చేయకూడదు అనమాట.
1: మరి చిన్నప్పుడు తల్లిపాలు ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉంటాయంటారు, అలాంటి లాభాల్లో ఒకటి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అనేది రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.
2: కొంచెం శాతం వరకు అలా కూడా ఉంటుంది అనమాట.
1: ఇది పుట్టుకతోటే వస్తుందా అండి ఈ టైప్ 1 డయాబెటీస్, లేదా ఒక 3-4 ఏళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వస్తుందా, ఏ వయసులో రావడానికి అవకాశం ఉంటుంది?
2: మరి పుట్టుకతో రాదు, 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. రేర్ కేసెస్ లో 4 నెలలు పిల్లలకు కూడా టైప్ 1 డయాబెటీస్ వచ్చిన పిల్లలు ఉంటారు. యూజువల్ గా అంటే 8 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు మనం ఎక్కువ శాతం మంది టైప్ 1 డయాబెటీస్ తో బాధపడే వాళ్ళని చూస్తాం.
1: 16 ఇయర్స్ దాటాక కూడా వచ్చే అవకాశం?
2: 16 ఇయర్స్ దాటాక కూడా ఎక్కువ మంది 16 ఇయర్స్ లోపు అయిపోతారు. 16 తర్వాత అంటే మనకి 23-24 ఇయర్స్ తర్వాత వచ్చిన డయాబెటీస్ ని మోడీ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఓన్లీ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ వాళ్ళలో ఇన్సులిన్ ఉంటుంది, వాళ్ళకి టాబ్లెట్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది. తర్వాత నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. టైప్ 1.5 డయాబెటీస్ అని కూడా అంటాం దీన్ని.
1: అసలు పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ ఉంది అన్నది గుర్తించడం ఎలా అండి?
2: పిల్లల్లో ఏంటంటే వాళ్ళల్లో చాలా మంది ఎక్కువగా యూరిన్ పాస్ చేయటం, వెయిట్ తగ్గిపోవటం, చాలా సన్నగా లీన్ గా అయిపోతా ఉంటారు అనమాట. కానీ పిల్లల్లో వీక్నెస్ అనేది చెప్పరు, వాళ్ళు ఎక్కువగా బాగా ఆడుకుంటా ఉంటారు కాబట్టి నీరసం అనేది పిల్లలు మనకి యూజువల్ గా చెప్పరు. కానీ బాగా వీక్ గా అయిపోవటం, యూరినేషన్ ఎక్కువగా అవటం, తర్వాత మెయిన్ గా వెయిట్ లాస్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట.
1: తల్లిదండ్రులు దీన్ని ఎలా గుర్తించారండి?
2: బాగా బక్కచిక్కిపోవటం అని చెప్పాం కదా, ప్రతిసారి యూరిన్కి వెళ్ళటం, అలాంటప్పుడు ఒక జస్ట్ ఒక బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించడం ఉత్తమం. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా బ్లడ్ షుగర్ చేస్తారు. సో అబ్నార్మల్ గా ఉంటే కనుక డయాబెటీస్ వచ్చినట్టు తెలిసిపోతుంది అనమాట. సింపుల్ బ్లడ్ టెస్ట్ మనకు చెప్తుంది.
1: టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుందండి?
2: ఖచ్చితంగా టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది అసలు ఉండదు కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ అనేది మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట. టాబ్లెట్స్ అనేవి వాళ్ళలో పనిచేయవు. చాలా మంది ఏంటంటే టాబ్లెట్స్ ఇస్తారా అని అడుగుతారు, కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒక నెల అలా ఇస్తాం, కానీ పర్మనెంట్ క్యూర్ గా అంటే యూజువల్ గా ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళలో.
1: ఇన్సులిన్ అంటే ఇంజెక్షన్ ఫార్మ్ లో ఇస్తాం కదా డాక్టర్, పెద్దవాళ్లే ఇంజెక్షన్ అంటే భయపడుతూ ఉంటారు, అలాంటిది చిన్నపిల్లలు ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకోవడం అంటే కష్టం కదండి?
2: అది యాక్చువల్ గా చిన్నపిల్లలకి చాలా కష్టంగా అనుకుంటారు, కానీ పిల్లలు తొందరగా అకామిడేట్ చేసేసుకుంటారు. ఏ పనినైనా ఈజీగా చేసుకోవటానికి ముందుకు వస్తారు అనమాట. వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకుంటారు అది కూడా, అంటే ఎంతో ఎక్కువ భయపడటం అలాంటిది ఏమి ఉండదు పిల్లల్లో. అంటే అది చక్కగా, ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్సులిన్ పెన్స్ వస్తున్నాయి, ఆ నీడిల్ చాలా సన్నగా ఉంటుంది అనమాట, గుచ్చినట్టు కూడా తెలియదు అనమాట. వాళ్ళకి వాళ్లే చేసేసుకోవచ్చు కూడా, పెన్ లా ఉంటుంది, అది ఎక్కడికైనా కూడా క్యారీ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి అనే అవసరం ఉండదు అనమాట. మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా అది బ్యాగ్ లో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ స్కూల్కి వెళ్ళినా కూడా ఆ పెన్ను తీసుకోవచ్చు, జస్ట్ పెన్ లాగే ఉంటుంది.

0: ఉంటది. ఈజీగా చేసుకుంటున్నా కూడా వాళ్ళకి పెయిన్ అనేది అస్సలు ఉండదు అనమాట. చాలా సన్న నీడిల్తో ఉంటుంది, దాని వల్ల వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు.
1: చిన్న పిల్లలే అడ్మినిస్టర్ చేసుకోగలిగేలా ఫ్రెండ్లీగా ఉంటుందండి, డోస్ కొంచెం ఎక్కువ అవడం తక్కువ అవడం ఇలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి?
0: వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ గైడెన్స్ లో చూపించుకుంటా ఉండాలి. ఎవ్రీ మంత్ గానీ మళ్ళీ 3 మంత్స్ కానీ మానిటర్ చేసుకుంటా ఉండాలి. షుగర్స్ అనేవి పెరిగినప్పుడు డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అట్లీస్ట్ 3 మంత్స్ కి ఒకసారి అయినా డాక్టర్ చెకప్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఎప్పుడు ఎవ్రీ 15 డేస్ కి ఒకసారి వీళ్ళు బ్లడ్ షుగర్ అయితే చెక్ చేసుకోవాలి. 3 మంత్స్ కి ఒకసారి డాక్టర్ విజిట్ చేస్తే వాళ్ళు డోసెస్ అనేది అడ్జస్ట్ చేసి ఇస్తారనమాట బ్లడ్ షుగర్ లెవెల్ బట్టి. కొంతకాలానికి వాళ్ళకే తెలిసిపోతుంది అనమాట, ఇంత బ్లడ్ షుగర్ ఉంటే ఇంత ఇన్సులిన్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, ఒక 4 యూనిట్లు పెంచడం తగ్గించడం అట్లాంటి వాళ్ళు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తారు.
1: యూజువల్ గా చిన్న పిల్లల్ని చూస్తే స్వీట్స్ చాక్లెట్స్ ఇలాంటి వాటి కోసం బాగా మారాం చేస్తూ ఉంటారు. మరి టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సిబ్లింగ్స్ ఉంటారు తోబుట్టువులు, ఒకళ్ళకి టైప్ 1 డయాబెటీస్ ఉండి ఒకళ్ళు నార్మల్ గా ఉంటే వాళ్ళతో పోటీ పడొచ్చు స్వీట్స్ ఇలాంటి
0: విషయంలో. పిల్లలు అనేసరికి వాళ్ళకి తినాలని అనిపిస్తా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి షుగర్లెస్ స్వీట్స్ ఇటువంటి కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో అవి పెట్టచ్చు. మనం నిదానంగా చెప్తే డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడల్లా డాక్టర్ చెప్తా ఉంటారు వాళ్ళకి ఇట్లా చేసుకోవాలని. సో వాళ్ళు డెఫినెట్ గా డాక్టర్ చెప్పింది వింటారు, వాళ్ళు చాలా మంచిగా కూడా బిహేవ్ చేస్తారు. అడల్ట్స్ కన్నా పెద్దవాళ్ళ కన్నా పిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారు, వాళ్ళు రెస్ట్రిక్టెడ్ గానే ఉంటారు చాలా శాతం వరకు.
1: ఈ రోజుల్లో చదువులు అనేవి చాలా స్ట్రెస్ఫుల్ గా అయిపోయాయి. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల మీద ఈ చదువుల పోటీలో ముందుకు దూసుకు వెళ్ళాలి అని ఆశించడం ఓకేనండి?
0: అంటే ఈ టైప్ 1 మీరు అన్నట్టు ఎక్కువగా స్ట్రెస్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. బెటర్ వాళ్ళల్లో అంత స్ట్రెస్ అనేది ఇవ్వకూడదు. చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా సజెస్ట్ చేసేది ఏంటంటే ఆ పిల్లల్ని ఒక గేమ్స్ లో, అంటే ఏదన్నా ఫుట్బాల్ గేమ్ కానీ వాలీబాల్ టెన్నిస్ క్రికెట్ ఇట్లాగా ఎటువంటి అయినా గేమ్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. వాళ్ళు ఆ గేమ్స్ లో నైపుణ్యం తెచ్చుకుంటే బెటర్ అనమాట, స్ట్రెస్ అనేది ఉండదు వాళ్ళు గేమ్స్ ఆడటం వల్ల. మెయిన్ గా మనకి ఎడ్యుకేషన్ లో అయితే డెఫినెట్ గా స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల షుగర్స్ అవి పెరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ చదువుకున్నా కూడా వాళ్ళకి కంపల్సరీ ఖచ్చితంగా ప్రతి టైప్ 1 డయాబెటిక్ చైల్డ్ కి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉన్న గేమ్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించేటట్టు తల్లిదండ్రులు కొంచెం ప్రోత్సహించాలి. ఈవెన్ స్కూల్స్ లో అయినా టీచర్స్ అయినా కూడా వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకి కొంచెం యాక్టివిటీ అనేది పెంచడం బెటర్ అనమాట. ఈవెన్ మనకి చాలా మంది ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్ క్రికెట్ ప్లేయర్స్ కూడా టైప్ 1 డయాబెటీస్ తోనే నెంబర్ 1 అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మిస్ యూనివర్స్ కి పోటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట.
1: సో పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ ఉంటే పేరెంట్స్ నిరాశ అని స్కూళ్ళకు నూరు కావాల్సిన అవసరం
0: అయితే ఖచ్చితంగా లేదు. వాళ్ళు కూడా నార్మల్ గా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో పైకి వస్తారు.
1: ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు రేపు పెద్దయ్యాక పెళ్లి చేసుకోవచ్చా నార్మల్ గా?
0: అంటే టైప్ 1 వాళ్ళు ఏంటంటే ముందుగానే వాళ్ళు ఫ్యామిలీలో ఇట్లా డయాబెటీస్ ఉంది అని చెప్పి చేసుకోవచ్చు. వాళ్ళకి పిల్లలు కలగటం అంతా నార్మల్ గానే ఉంటుంది. కాకపోతే చాలా మంది ఏంటంటే పెళ్లి చేసుకునే ముందు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా దాచడం వల్ల ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా ప్రతిరోజు ఇన్సులిన్ చేసుకోవాలి. ఎవరికైనా తెలుస్తుందేమో అని ఇన్సులిన్ చేసుకోవడం మానేసి సడన్ గా డయాబెటిక్ కీటోఎస్టోసిస్ లోకి వెళ్తారు. అంటే ఇప్పుడు టైప్ 1 వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 డేస్ 3 డేస్ ఇన్సులిన్ చేసుకోకపోయినా వాళ్ళకి డయాబెటిక్ కోమాలోకి వెళ్ళడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఇన్సులిన్ అనేది ఆపకూడదు.
1: అండ్ కన్సీవ్ అవ్వడంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా?
0: కన్సీవ్ అవ్వచ్చు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే షుగర్స్ కన్సీవ్ అయ్యే టైంలో మాత్రం వాళ్ళు 15 డేస్ కి ఒకసారి షుగర్ చెక్ చేసుకుంటూ షుగర్స్ బాగా కంట్రోల్ గా ఉంచుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో గానీ కన్సీవ్ అయ్యే టైంలో గానీ.
1: ఈ రోజుల్లో చూసుకుంటే వైద్య శాస్త్రం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది, మరి ఇటువంటి కాలంలో జీన్ థెరపీలో కానీ ఏమైనా కొత్త టెక్నిక్స్ వచ్చాయండి టైప్ 1 డయాబెటీస్ అనేది జన్యుపరంగా సంక్రమించకుండా ఉండడానికి?
0: అంటే ఇటువంటివి ఇంకా స్టడీస్ అవి చేస్తూ ఉన్నారు. ఈ జన్యు పరీక్షల్లో ఎక్కువగా చేసేది ఏంటంటే ఈ స్టెమ్ సెల్స్ థెరపీస్ గానీ అవి చేస్తున్నారు. ప్యాన్క్రియాటిక్ డిస్ట్రక్షన్ చేసి కొత్తవి స్టెమ్ సెల్స్ ఇంప్లాంట్ చేయటం ప్యాన్క్రియాస్ లో ఇటువంటి స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 100% అయితే రాలేదు. అంటే ఈవెన్ ప్యాన్క్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంది. ఇప్పుడు మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్లాగో అట్లా చేయొచ్చు, కానీ దానివల్ల ఏంటంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది అనమాట. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే 1% సక్సెస్ రేట్ ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏమో లివర్ హార్ట్ కూడా చేస్తున్నారు, అట్లాగే ప్యాంక్రియాస్ కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ పర్సెంట్ మనకి దాని వల్ల రిజల్ట్స్ వస్తాయి.
1: ఈ టైప్ 1 డయాబెటీస్ ఉండే తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: టైప్ 1 డయాబెటీస్ వల్ల పిల్లల్లో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఏమి నిరుత్సాహపడకుండానే హ్యాపీగానే ఉంటారు అనమాట. కానీ తల్లిదండ్రులే ఎక్కువగా బాధపడతా ఉంటారు పిల్లవాడికి ఇట్లా వచ్చిందని, కానీ అంత నిరుత్సాహపడేది ఏమి ఉండదు. పిల్లలు హ్యాపీగానే దాన్ని

0: అడ్జస్ట్ అవ్వగలరు, వాళ్ళు ఈజీగానే తీసుకుంటారనమాట. చిన్న వయసు నుండి వచ్చినా కదా వాళ్ళకి ఏంటంటే అంతా కూడా సిస్టమాటిక్ లైఫ్ అనేది కూడా అలవాటు అవుతుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి సిస్టమాటిక్ లేక వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక డైట్ అలవాటు చేసుకుని పెద్ద అయినాక సడన్ గా వెజిటబుల్స్ తినమని లేకపోతే స్వీట్స్ తినద్దు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. అదే చిన్నపిల్లలు అయితే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక రకమైన డైట్ అలవాటు చేసేస్తాం కాబట్టి వాళ్ళు ఈజీగానే కస్టమైజ్ అయిపోతారు, అన్ని కూడా వాళ్ళు బాగానే చేసుకుంటూ ఉంటారు.
1: ఇందాక మీరు చెప్పారు టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల్ని ఎక్కువగా స్పోర్ట్స్ ఇలాంటి యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేయాలని, మరి డయాబెటీస్ ఉన్న వాళ్లలో ఏమైనా దెబ్బలు అంత త్వరగా నయం అవ్వవంటారు, మరి పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: అంటే వాళ్ళు దెబ్బతగిలినప్పుడు జాగ్రత్త అనేది తీసుకోవాలి, ఎందుకంటే హై లెవెల్స్ బ్లడ్ షుగర్స్ ఉంటే పుండు అనేది మానడం కష్టంగా ఉంటుంది. సో బెటర్ వాళ్ళు అంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చాలా వరకు రెగ్యులేట్ అయిపోతాయి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉంటే. ఇప్పుడు రేర్ గా తగులుతూ ఉంటాయి కదా దెబ్బలు, దాని గురించి అంత భయపడే అంత ఉండదన్నమాట. పెద్దవాళ్ళల్లో ఏంటంటే ఏదన్నా అల్సర్ వచ్చింది అనుకోండి, అది మానటం అనేది ఎందుకు తక్కువ అంటే వాళ్ళల్లో సర్క్యులేషన్ అనేది అప్పటికే డిఫెక్ట్ వచ్చేస్తుంది, పుండు గాయం అనేది మానదు.
1: డాక్టర్ గారు, యూజువల్ గా టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వింటూ ఉంటాము కిడ్నీలు పాడవ్వడం లేదా కంటి చూపు మందగించడం, కాళ్ళు ముద్దుబారిపోవడం ఇలాంటి సమస్యల గురించి వింటూ ఉంటాము, మరి టైప్ 1 డయాబెటీస్ లో కూడా ఇలాంటివి వచ్చే అవకాశం ఉందా పిల్లలకు?
0: పిల్లలకి అంటే వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా షుగర్స్ కంట్రోల్ చేసుకుంటా ఉంటే ఇవి లేట్ గా వస్తాయి అన్నమాట. కొంతకాలానికి పాడవుతాయి కానీ వాళ్ళు ముందు నుంచి జాగ్రత్త తీసుకొని షుగర్స్ అవి కంట్రోల్ చేసుకుంటా ఉంటే ఇది కొంచెం లేట్ అవుతుంది అన్నమాట.
1: ఏ వయసు దాకా
0: అంటే ఇప్పుడు వాళ్ళకి 8 ఇయర్స్ కి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఒక 30 ఇయర్స్ అంటే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటా ఉంటే కూడా వాళ్ళకి పెరుగుతుంది అనమాట, కొంత కాలం టైం ఉంటుంది అనమాట. వాళ్ళు అశ్రద్ధ చేసి సరిగా షుగర్స్ కంట్రోల్ లేదనుకోండి వాళ్ళకి 10 ఇయర్స్ కి ఎర్లీగా ఇప్పుడు కాంప్లికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. సో మనం బాగా వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ గా ఎవ్రీ 3 మంత్స్ కి కానీ డాక్టర్ కన్సల్టేషన్ ఎవరో ఒకరి చేత కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ బ్లడ్ షుగర్స్ ప్రతి 15 రోజులకి బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవటము, షుగర్ లెవెల్స్ చాలా చక్కగా కంట్రోల్ చేసుకుంటే కాంప్లికేషన్స్ అన్ని కూడా డిలే అవుతాయి అనమాట, ఎక్కువ టైం తీసుకుంటాయి అనమాట. వాళ్ళు అశ్రద్ధ చేస్తే తొందరగానే వస్తాయి కాంప్లికేషన్స్.
1: ఇందాక కౌన్సిలింగ్ అన్నారు, మరి టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు మీరు?
0: మేము యూజువల్ గా ఇచ్చే కౌన్సిలింగ్ వాళ్ళని యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీలో ఎక్కువగా అంటే చదువులోకి వెళ్ళకుండా, చదువులోకి వెళ్ళటం వల్ల ఎక్కువ స్ట్రెస్ డెఫినెట్ గా ఉంటుంది, అలా కాకుండా వాళ్ళకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండే ఆక్యుపేషన్ అంటే వాళ్ళు రేపు వాళ్ళంతటా వాళ్ళు బతకాలి కాబట్టి దానికి వాళ్ళకి అటువంటి ఆక్యుపేషన్ నేర్పించమంటాం అనమాట, ఫిజికల్ యాక్టివిటీ ఉండేవి.
1: అండ్ మరి తల్లిదండ్రులు మైండ్ సెట్ కి అలవాటు పడేలాగా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం?
0: డెఫినెట్ గా వాళ్ళు ఫస్ట్ లో కొంచెం బాధపడతారు కానీ ఆఫ్టర్ 2-3 మంత్స్ అంటే మనకి రెగ్యులర్ గా విజిట్ చేసేసరికి థర్డ్ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు సెట్ అయిపోతారు, అంత బాధపడరు అనమాట. మిగతా తోటి పిల్లలు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. వాళ్ళు వెళ్ళే డాక్టర్ కూడా వాళ్ళకి ఎంత ఇదిగా చెప్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట.
1: మరి ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చిన పిల్లలు ఎటువంటి డైట్ తీసుకోవాలి?
0: అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎట్లాంటి ఆహారం చెప్తామో సేమ్ టైప్ 1 వాళ్ళకి కూడా అదే డైట్, అంటే ఎక్కువగా స్వీట్స్ తీసుకోవద్దని చెప్తాం. తీసుకునే ఆహారం ప్రతి 2 గంటలకి ఇవ్వాలి, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ అంటే బియ్యంతో చేసేవి తక్కువగా తీసుకోమని చెప్తాము. బ్రేక్ఫాస్ట్ వచ్చిందనుకో మనకి కామన్ గా ఇడ్లీ దోశ ఇటువంటి అలవాటు కాబట్టి అటువంటి కాబట్టి కొంచెం చేంజెస్ అంటే పెసరట్టు, పెసరలో ఓన్లీ పప్పులే ఉంటాయి కదా పెసరట్టు, లేకపోతే మనం తీసుకునే ఇడ్లీలో ఎక్కువగా రవ్వ మిక్స్ చేస్తాం, అట్లా రవ్వ లేకుండా ఓన్లీ మినపప్పుతో చేసే ఇడ్లీలు అట్లా కొంచెం వేరియేషన్ చేయాలన్నమాట. ఎక్కువ పప్పు దినుసులు ఇవ్వటం వల్ల వాళ్ళలో ప్రోటీన్ డైట్ ఇవ్వటం వల్ల మజిల్ పవర్ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ కూడా అంత పెరగకుండా ఉంటాయి. అలా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి, బ్రౌన్ రైస్ తీసుకోవటం అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ బియ్యం కంటెంట్ తగ్గించుకోవాలన్నమాట. మిగతా పీచు పదార్థాలు ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోవచ్చు, దాళ్ళు పెరుగు తర్వాత ఎగ్ వైట్ ప్రోటీన్ డైట్ ఇవ్వటం ఇవన్నీ చేయాలి.
1: టైప్ 1 డయాబెటీస్ గురించి మా శ్రోతలకు ఇన్ని విలువైన విషయాలు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో చిన్నపిల్లల్లో చక్కెర వ్యాధి కారణాలు చికిత్స గురించి డాక్టర్ జి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
3: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 90596

0: 7673 MZ కోడ్ BSUESF.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు ఒక్కడు చిత్రం కోసం మణిశర్మ గారి సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్ సుజాత ఆలపించిన ఈ పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇప్పుడు స్థానిక సమాచారం తెలుసుకుందాం. నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం త్రయోదశి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, నందీశ్వర స్వామికి అభిషేకాలు చేపట్టారు. మూలాపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో నంది సేవ నిర్వహించారు. నెల్లూరు గ్రామదేవత ఇరుకళ పరమేశ్వరి అమ్మవారికి గోవిందు అనే భక్తుడు 2 బంగారు మంగళసూత్రాలను సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ఈవో గిరికృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. అమ్మ జన్మనిస్తుంది, అవయవదానం పునర్జన్మనిస్తుందని డిఎంహెచ్ఓ వి సుజాత పేర్కొన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కళాశాల హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక వడ్డుపాలెం నుంచి ఆసుపత్రి వరకు భారీ అవగాహన ర్యాలీ, ప్లేకార్డులతో ప్రదర్శన అనంతరం హాస్పిటల్లోని బీసీ రాయ్ లెక్చర్ గ్యాలరీలో అవగాహన సదస్సు జరిగింది. నారాయణ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ ప్రభావతి, నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ కొల్ల ప్రవీణ్ కుమార్, అవయవదాతలు, గ్రహీత, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త వెల్లంటి ప్రాంతంలో గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి 39 మంది ఎస్సీ పేద కుటుంబాలకు న్యాయం చేయాలని సిబిఐ డిమాండ్ చేసింది. నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధితులతో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్త వెల్లంటి గ్రామ సిపిఐ కార్యదర్శి పోలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు స్థానిక సమాచారం. మారుతున్న కాలానుగుణంగా నగర ప్రజల అలవాట్లు కూడా మారుతూ ఉన్నాయి. ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ఉదయం లేవగానే వ్యాయామశాలలకు వెళ్లేవారు కూడా ఎక్కువవుతున్నారు. అందుకే జిమ్లు, మైదానాలు జనంతో కళకళలాడుతూ ఉన్నాయి. ఉదయం మైదానంలో నడక చేస్తూ సాయంత్రం శరీరాకృతి కోసం జిమ్లకు వెళ్తున్నారు. ఆహారం తీసుకోవడంలో సమయపాలన లేకపోవడంతో వ్యాధులు దరిచేరుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్, ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో గ్యాస్, అధిక బరువు, ఆకృతి లేని శరీరంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు రోజుకు ఒక గంట వ్యాయామానికి కేటాయిస్తున్నారు. ఉదయం వీలు కాలేదంటే సాయంత్రం ఖచ్చితంగా కష్టపడి వస్తున్నారు. యువకులైతే శరీరాకృతి పలకల దేహం కోసం నిత్యం జిమ్లోనే ఉంటున్నారు. మరికొందరు అధిక బరువును తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేస్తూ ఉన్నారు. నిత్యం జిమ్కు రావడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిళ్లు, బాస్ ఆదేశాలు, ఇలా ఒక్కటేమిటి, ప్రతి విషయానికి వ్యాయామమే సమాధానమిస్తుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి వస్తుందని, ముఖ్యంగా మానసిక ఒత్తిడి దూరమవుతుందని యువత ఆరోగ్య బాట పడుతూ ఉంది.

0: కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టసి రహంతుజాని, ఈఈలు శేషగిరిరావు, అనిల్ కుమార్, ఆరోగ్య అధికారి డాక్టర్ దినేష్, సిటీ ప్లానర్ రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు.
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7:00. అలనాటి మధుర గీతం విందామా? డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల పి సుశీలమ్మ గానంలో ఈ అద్భుతమైన పాట.

0: ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. భారతీయ బ్యాంకులు కృత్రిమ మేధస్సును సమగ్రంగా వినియోగించుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇస్రోని ఆహ్వానించింది. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లోక్సభ గతంలో ఈ బిల్లును ఆమోదించగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. సభలో 2 వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వివిధ ట్రైబ్యునల్స్ కు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, ఏకరూపత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ట్రైబ్యునల్స్ నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు నీట్ విషయమై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో సహా వివిధ అంశాలపై రాజ్యసభలో నిరంతరం గందరగోళం నెలకొంది. కేరళ రాష్ట్రం పేరు మార్పు బిల్లు 2026ను కూడా లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. 1962 నాటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు లక్ష్యం. అనేక అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ 2 బిల్లులు ఆమోదం పొందాయి. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత లోక్సభ కూడా వాయిదా పడింది. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్దంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: మరోవైపు హోంమంత్రి అంశంపై ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేడా ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏది మార్చలేదని మన దేశం ఈ రోజు మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం న్యూఢిల్లీకి అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం ఇటీవల జరిపిన 36 సమావేశంలో కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
2: It was agreed to continue to use existing mechanism, diplomatic and military channels, including the WMCC, local commander level meetings, and other agreed mechanisms to resolve outstanding issues and avoid misunderstanding and miscalculation along the line of actual control.
0: ఈ నెల 7వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 967 లక్షల హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వరి సాగు 344 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజల సాగు 180 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 5 లక్షల హెక్టర్లకు పైగా అధికమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శ్రీ అన్నం అనగా చిరుధాన్యాలు 168 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే పత్తి సాగు 106 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. అదనంగా పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 103 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. చెరుకు 58 లక్షల హెక్టర్లలోనూ, జనపనార మేస్త 6 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలియజేసింది. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా అనుసరించాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో 2026 ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, క్రెడిట్ డెలివరీ, కస్టమర్ సర్వీస్, ఆర్థిక సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాల గుర్తింపును, పరిష్కారాల్ని మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో పారదర్శకత లేకుండా బ్లాక్ బాక్స్ మోడల్స్, ఆల్గారిథమిక్ పక్షపాతం, టెక్నాలజీ ప్రొవైడర్ల కేంద్రీకరణ, డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, ఏఐ ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా గవర్నర్ బ్యాంకులను హెచ్చరించారు. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆ శాఖ కార్యదర్శి అశోక్ కేకేమీనా, ప్రాథమిక సంస్థాగత యంత్రాంగంగా జిల్లా నీరు పారిశుద్ధ్య మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ కమిషన్ సమావేశాలు నిర్వహించి వాటి వివరాలను JJMIMES పోర్టల్లో అప్లోడ్ చేయాలని జిల్లాను కోరారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, దీర్ఘకాలిక నీటి భద్రతను ప్రోత్సహించేందుకు క్యాచ్ ద రెయిన్ జల్ సంచయ జన్ భాగీదారీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కూడా కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఇది భారతదేశ జాతీయ గర్వాన్ని, ఐక్యతా స్ఫూర్తిని సమీక్షగా జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ప్రేరేపిస్తోంది. 2024-25 సంవత్సరాలకు గాను 115 మంది కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, పురస్కారాలను రాష్ట్రపతి గురువారం నాడు జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సంస్కృతి శాఖ సహాయ మంత్రి రావీంద్రజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఎంపికైన ఫెలో విజేతలు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని,

0: దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా ఈ ప్రముఖ కళాకారులు సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, అనుబంధ రంగస్థల కళారూపాల వంటి సమస్త ప్రదర్శన కళా ప్రక్రియల చెందిన వారిని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు, అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, అంగవస్త్రంతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద భారత్ అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నాసా తన మూన్ బేస్డ్ కార్యక్రమంలో చేరవలసిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ఆహ్వానించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ సైంటిఫిక్ డేటా షేరింగ్ పై సహకారానికి సంబంధించిన చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ అమెరికా దేశాలు అంగీకరించాయి. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5-6 తేదీల్లో భారత్ అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం జరిగింది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ కోరారు. పాకిస్తానీ పాలకులు తమ ప్రజలపై సాగిస్తున్న అణచివేతను ఆయన తీవ్రంగా ఖండించి బలూచిస్తాన్లో 6 కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం 11వ తేదీన తమ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని, దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని అన్నారు. 2026 ట్రైబ్యునల్ సంస్కరణ బిల్లును, కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని నాసా ఇస్రోని ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వరిలో సాగు ఖర్చు తగ్గించే పద్ధతులు ఈ అంశం గురించి మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ఆస్థానంలో విస్తరణ విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి కృష్ణాజీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच
1: है? अरे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप पे बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: వినండి, వరిలో సాగు ఖర్చు తగ్గించే పద్ధతులు. మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ఆస్థానం విస్తరణ విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి కృష్ణాజీ గారితో పరిచయం.
4: డాక్టర్ కృష్ణాజీ గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: సార్, మీరు మారుటేరులో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విస్తరణ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
5: అవునండి.
4: సార్, మరైతే రైతు సోదరులు వరిలో ఇటీవల కాలంలో సాగు విపరీతంగా పెరిగిపోయింది, రాబడులు రావట్లేదని చెప్తూ ఉన్నారండి. వరిలో సాగు ఖర్చు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి? రైతు సోదరులకి రాబడి అంటే పెట్టిన

0: దానికి వాళ్ళకి తగినంత ఆదాయం రాకపోవడానికి గల కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు చెప్పండి సార్?
1: వరి పంటలో చూసుకున్నట్లయితే గనక మనకు సార్వ పంట కాలంలో సుమారుగా 25,000 నుంచి 30,000 దాకా ఖర్చు అవుతుందండి ఒక ఎకరానికి. అదే దాల్వాళ్ళు చూసుకున్నట్లయితే గనక 45,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది. అందులో మనకి మేజర్ షేర్ సింహభాగం కనుక చూసుకున్నట్లయితే గనక అది కూలీల పైన పెట్టే ఖర్చు అవుతుందన్నమాట. పరిశోధనల ప్రకారం తెలిసింది ఏంటంటే 30% నుంచి 40% దాకా కూలీల పైన పెట్టేటువంటి ఖర్చు అవుతుంది. దాని తర్వాత స్థానాల్లో యంత్రాల కోసం పెట్టేటువంటి అద్దె ఒక 20-25%, మిగిలినవి ఎరువులు పురుగు మందుల కోసం పెట్టేటువంటి ఖర్చు సుమారుగా 15% దాకా ఉంటున్నట్టుగా అంచనా వేయడం జరిగింది అన్నమాట అండి.
0: ఏ ఏ పనుల్లో మనకి కూలీలు అవసరం కనబడుతుందండి వ్యవసాయ పనుల్లో?
1: సాధారణంగా ఏంటంటే మనకి ఈ లేబర్ డిమాండ్ అనేది నాట్లు వేసే సమయంలోను తర్వాత కోతల సమయంలోను బాగా ఎక్కువగా ఉంటుందండి. కొద్ది మొత్తంలో అంటే ఒక మీడియం రేంజ్ లో కలుపు తీసే సమయంలో కూడా ఉంటుంది అన్నమాట అండి.
0: సార్, అయితే ఖర్చులు కేవలం కూలీల కొరతే కాకుండా యంత్రాల అద్దె కూడా ఎక్కువైపోతూ ఉంది, అలాగే రసాయన ఎరువులు కూడా విపరీతంగా వాడుతున్నారు రైతు సోదరులు, పురుగు మందులు, వీటన్నిటి గురించి కూడా ఖర్చు ఎక్కువైపోతుంది అంటున్నారు కదా, మరి వీటికి ప్రత్యామ్నాయాలు ఏ విధంగా చూపించగలం మన రైతు సోదరులకి?
1: ఇప్పుడు సాగు ఖర్చు మేజర్ షేర్ అనేది కూలీల కొరత కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి మనకు ప్రత్యామ్నాయటువంటి పద్ధతులు అనేవి అందుబాటులో ఉన్నాయండి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది నేరుగా విత్తే పద్ధతి అండి. నేరుగా విత్తే పద్ధతులు ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది. ఇందులో దమ్ము చేసినటువంటి పొలంలో మనం డైరెక్ట్గా విత్తనాలు నానబెట్టి మండిగట్టుకొని విత్తుకోవడము అదొక పద్ధతి. తర్వాత అదే దమ్ము చేసినటువంటి పొలంలో డ్రమ్ సీడర్ సాయంతో విత్తుకోవడము, ఇంకొకటి మనకి ఈ ట్రాక్టర్ డ్రాన్ గొర్రుతో విత్తుకోవడం అన్నట్టు పొడి దుక్కులో మనం విత్తనం వేసుకునేటువంటి పద్ధతి. దీనివల్ల మనం చాలా వరకు మనము ఇందులో ఏంటంటే నాట్లు వేయడము నారుమడి పెంపకం ఉండదు కాబట్టి దాదాపుగా ఎకరానికి ఒక 5,500 నుంచి 6,000 దాకా మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి.
0: ఇవి కాకుండా ఇంకేమున్నాయి సార్? నేరుగా విత్తే పద్ధతి కాకుండా ఇంకా మనకు ఉండే ప్రత్యామ్నాయాలు ఏంటి?
1: యాంత్రీకరణ కూడా మనం చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నాట్లు వేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కోతల కోసం కూడా కొన్ని ప్రాంతాల్లో కూలీలపైన ఆధారపడుతూ ఉన్నారు. అలా కాకుండా కంబైన్ హార్వెస్టర్స్తో కానీ రీపర్స్ ఉన్నాయి, ప్యాడీ రీపర్స్ అని ఉంటాయి, వాటితో కానీ కోత చేసుకున్నట్లయితే కనుక దాదాపు ఒక 3 వంతుల భాగం మనము సాగు ఖర్చును తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి.
0: అంటే నేరుగా విత్తుకోవడం ద్వారా అలాగే యాంత్రీకరణ చేసుకోవడం ద్వారా ఈ విధంగా మనం రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవచ్చు అంటారు. అయితే ముందు మీరు చెప్పిన పద్ధతి నేరుగా విత్తే పద్ధతిలో దమ్ము చేసిన పొలంలో విత్తనాలు వెదజల్లుకోవడం అని చెప్పారు, అది ఎలా చేసుకోవాలి, అందులో జాగ్రత్తలు ఏంటో ఒకసారి రైతు సోదరులకు చెప్పండి సార్.
1: ఇప్పుడు మనం దమ్ము చేసిన పొలంలో నానబెట్టిన విత్తనాలు చల్లుకోవడం అనేది సాధారణంగా బరువు నేలలు, ఎక్కడైతే డెల్టా నేలలు ఉంటాయో కాలువల కింద ఈ పద్ధతి మనకి సూటబుల్ గా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ పొడి దుక్కి అనేది ఉండదు కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లో మనం దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తనం అనేది వేసుకోవచ్చు. రోజుకు 1-2 కూలీలు లేదు 1 కూలీ సహాయంతో సుమారుగా 3 నుంచి 4 ఎకరాల దాకా ఒక రోజులో మనం విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. సాంప్రదాయ పద్ధతులు ఏంటంటే 1 ఎకరం నాటడానికి 5,000 రూపాయల దాకా మనకు ఖర్చు అవుతుందండి. మనకు లేబర్ కూడా 1 ముగ్గురు మగవాళ్ళు 5 మంది ఆడవాళ్ళు పడుతూ ఉంటారు. సుమారుగా 8 మంది వరకు లేబర్ అనేది అవసరం అవుతుంది. అది ఈ పద్ధతులు అయినట్లయితే కనుక కేవలం 1-2 తో మనం విత్తనం అనేది వేసుకోవచ్చు. అంతేకాకుండా నారుమడి ఖర్చు కూడా సుమారుగా ఎకరానికి 2,000 నుంచి 2,500 దాకా ఖర్చు అవుతుంది. ఈ పద్ధతిలో మనకి నారుమడి కానీ నాట్లు వేయడం ఉండదు కాబట్టి ఎకరానికి మనము 5,000 నుంచి 6,000 దాకా సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా విత్తన మోతాదు కూడా మనకు తక్కువ అన్నమాట దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతిలో. దీంట్లో ఏంటంటే 10 నుంచి 15 కేజీలు అయితే 1 ఎకరాకి సరిపోతుంది కాబట్టి సగానికి సగం విత్తన మోతాదు తగ్గుతుంది. దానివల్ల కూడా 600-700 రూపాయల దాకా మనం సేవ్ చేయడానికి వీలుంటుంది అన్నమాట.
0: అయితే తర్వాత పద్ధతి డ్రమ్ సీడర్ లో విత్తే పద్ధతి అన్నారు సార్, అదేమిటి?
1: ఇది కూడా మనకి నేరుగా విత్తే పద్ధతి అండి. కాకపోతే ఏంటంటే ఈ వెదజల్లే పద్ధతిలో మన అడ్డదిడ్డంగా విత్తనాలు పడుతూ ఉంటాయి. అదే డ్రమ్ సీడర్తో విత్తుకున్నట్లయితే కనుక వరుసల్లో ఉండి మనకి స్పేసింగ్ అనేది బాగా ఉంటుంది. తర్వాత మొక్కల సాంద్రత మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అండి. ఈ డ్రమ్ సీడర్లు ఏంటంటే 4 డ్రమ్లు ఉంటాయండి. ప్రతి డ్రమ్కి 2 వరుసల్లో రంధ్రాలు ఉంటాయి, ప్రతి 20 సెంటీమీటర్లకి. ఈ డ్రమ్లో ఏంటంటే 3 వంతుల భాగం మాత్రమే మనము నానబెట్టి మండుగట్టినటువంటి విత్తనాలని నింపుకొని డ్రమ్ సీడర్ లాక్కున్నట్లయితే కనుక 8 వరుసల్లో మనకి విత్తనాలు అనేవి పడడం జరుగుతుంది.
0: సార్, రైతు సోదరులు ఈ నేరుగా విత్తే పద్ధతిలో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి.
1: ఇందులో ముఖ్యంగా నేరుగా విత్తే పద్ధతి

0: లో మనం గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఎక్కువ టైము మనం మండే అనేది కట్టకూడదండి. సాధారణంగా ఏంటంటే విత్తనాలను ఒక 24 అవర్స్ 24 గంటల సేపు నానబెట్టి 12 నుంచి 24 గంటలు మాత్రమే మండి కట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే విత్తనాలకు ముక్కు పగిలి సన్నగా కూర అనేది వస్తుంది అన్నమాట అండి. లేదు ఎక్కువగా అక్కడ 36 గంటల దాకా మనం మండి కట్టినట్లయితే కనుక మొలక బాగా పొడవుగా రావడము, దీనివల్ల ఏంటంటే డ్రమ్ సీడర్లో వేసినప్పుడు విత్తనాలు సరిగ్గా జారిపడవు. అదే చల్లుకునేటప్పుడు ఆ మొలక విరిగిపోయి మన ప్లాంట్ పాపులేషన్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉందండి. ఇది ఒక జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత మనకి ఏంటంటే పడిపోయిన రకాలు, కాండం గట్టిగా ఉండేటువంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది పైపైన ఉంటుంది కాబట్టి కంపల్సరిగా పడిపోయిన రకాలను ఎంపిక చేసుకోవాలి. కలుపు యాజమాన్యం కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి.
1: అంటే రకాల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. నీటి యాజమాన్యం అలాగే ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టుకోవాలి సార్? నేరుగా విత్తే పద్ధతిలో
0: ఈ నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కనుక మనము ఈ విత్తనాలు చల్లుతాం కాబట్టి తొలి దశలో ఒక ఆకు పూర్తిగా విచ్చుకునేదాకా మనం 6 తళ్ళు అనేది ఇచ్చుకోవాలి. అంటే నారుమడి ఎలా చేసుకుంటామో అదే రకంగా దీన్ని కూడా మనం చేసుకోవాలి. 7 నుంచి 10 రోజుల దాకా మనం ఈ 6 తళ్ళు అనేవి ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత నుంచి పల్చగా నీరు అనేది కట్టుకోవాలండి. కట్టుకున్న తర్వాత 4-5 రోజుల్లో మనకి 4-5 ఆకులు తొడిగిన తర్వాత మరొక 2 నుంచి 3 సెంటీమీటర్ల దాకా నీరు నిలగట్టుకొని కోతకు ఒక 10 రోజుల ముందు వరకు నీళ్ళు అనేది నిలగట్టుకొని తర్వాత మెల్లగా తగ్గించుకున్నట్లయితే సరిపోతుందండి.
1: ఎరువులు ఏ విధంగా సార్?
0: ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకు 1 ఎకరాకి 36 కేజీల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ అనేవి సిఫార్సు చేయడం జరిగింది. ఇందులో గుర్తించుకోవాల్సింది ఏంటంటే తొలి దశలో అంటే దమ్ములో నత్రజని అనేది వేయకూడదు. వేసినట్లయితే ఇది మనం 6 తడిగింది పండిస్తాం కాబట్టి కలుపు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి నత్రజని ఎరువును 15 రోజుల తర్వాత వేసుకోవాలన్నమాట. అంటే సిఫార్సు చేసిన 36 కేజీల నత్రజని 3 సమభాగాలుగా చేసుకొని విత్తనం వేసిన 15 రోజులకు, 35 రోజులకు, 60 రోజులకు వేసుకున్నట్లయితే కనుక సరిపోతుందండి.
1: కృష్ణాజీ గారు, ఇటీవల ఏరోబిక్ వరి సాగు పద్ధతి అని కూడా వింటున్నామండి, అంటే ట్రాక్టర్తో నడిచే గొర్రెతో పొడి విత్తనాన్ని విత్తుకోవడం అన్నారు. దీని వల్ల కూడా మనకేమైనా సాగు ఖర్చు తగ్గుతుందంటారా? ఇది ఎలా చేసుకోవాలి ఒకసారి రైతులకు చెప్పండి సార్.
0: ఏరోబిక్ సాగు పద్ధతి అంటే సాధారణంగా వరి పంటను నీళ్లు నిలగట్టి పండించడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ ఏరోబిక్ పద్ధతిలో అలా కాదు, కేవలం భూమిలో తేమ అనేది ఉంటుంది కానీ నీరు అనేది నిలబడకుండా ఉంటుంది అన్నమాట. అంటే పంటకి అవసరమైనప్పుడు మాత్రమే తడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జొన్న, మొక్కజొన్న ఇట్లాంటివి ఎలా పండిస్తామో అదే పద్ధతిలో వరి కూడా పండించడం జరుగుతుంది. దీన్నే మనము ఏరోబిక్ పద్ధతి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట అండి. ఈ పద్ధతిలో ఏంటంటే విత్తనాన్ని మనకు ఇప్పుడు ట్రాక్టర్ డ్రాన్ మనకి ఈ సీడ్ కమ్ ఫెర్టిలైజర్ గొర్రులు అందుబాటులో ఉన్నాయండి, డ్రిల్స్. వీటి సహాయంతో విత్తుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పొడి విత్తనాన్ని దుక్కు చేసినటువంటి పొలంలో చల్లుకోవడం చేసుకోవచ్చు, లేదు కొన్ని ప్రాంతాల్లో నాగళ్లతో కూడా విత్తుకోవడం జరుగుతుంది. ఆ రకంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట.
1: ఇందులో కలుపు వస్తే ఎలా కలుపు నివారణ చేపట్టుకోవాలండి?
0: సాధారణంగా ఏంటంటే మనం ఇది వర్షాధార ప్రాంతాల్లో కానీ లేదంటే కాలువల కింద, బోర్ల కింద ఈ పద్ధతి పాటిస్తూ ఉంటాము. అంటే నీరు తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కాబట్టి కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుందండి. కావున మనం ఖచ్చితంగా రసాయన మందుల ద్వారా ఈ కలుపు నివారణ అనేది ఖచ్చితంగా చేపట్టుకోవాలి. దీనికోసం ఏంటంటే విత్తనం వేసిన తర్వాత, విత్తనం వేసిన 3 నుంచి 5 రోజుల లోపు ఎకరానికి 80 గ్రాముల పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనేటువంటి మందు ఒక 1/2 లీటర్ నీటిలో కలుపుకొని దాన్ని ఒక 20-25 కిలోల ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే కనుక మనం చాలా వరకు కలుపును తగ్గించుకోవచ్చు. ఒక 15-20 రోజుల మధ్యలో మనకి గడ్డి జాతి, ముఖ్యంగా ఊదలాంటి కలుపు ఏమైనా ఉన్నట్లయితే కనుక సైహలోఫాప్ బుటైల్ అనేటువంటి మందు కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. క్లించర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే కనుక 400 ml కలుపు మీద పడేలాగా పిచికారీ చేసుకోవాలి. తర్వాత 4 రోజుల తర్వాత మనకు వెడల్పాకు కలుపు అనేది సమస్య ఎక్కువగా ఉంటుందండి. దీని నివారణ కోసం 2,4-D sodium salt కానీ 2,4-D amine salt కానీ ఒక 400 ml పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి వీలవుతుంది.
1: కృష్ణాజీ గారు, ఈ పద్ధతి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? అలాగే మనం సాగు ఖర్చు కూడా తగ్గుతుంది అన్నారు కదా, అదే విధంగా సాధ్యపడుతుంది అంటారు ఈ పద్ధతిలో?
0: సాధారణంగా ఏంటంటే ఇందులో కూడా మనకి నారు వేయడం కానీ, అంటే నారుమడి పెంపకం ఉండదు, నాట్లు వేయడం ఉండదు కాబట్టి మనం అక్కడే మనము దగ్గర దగ్గర ఒక 5,000 రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అండి. తర్వాత విత్తనం మోతాదు కూడా మనకు తక్కువ అవుతుంది. ఒక 15 కేజీలు అయితే కనుక ఎకరానికి సరిపోతుంది కాబట్టి అక్కడ కూడా మనము విత్తనాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు కూడా ఏంటంటే

0: అంటే ఒక 30-50% దాకా నీరు ఆదా అవుతుంది, కూలీల ఖర్చు కూడా బాగా తగ్గుతుందండి.
1: సార్ అయితే తర్వాత ఇప్పుడు మనకు యంత్రాలు కూడా నాట్లు వేయడానికి వచ్చేసినాయి అని చెప్పినారు కదా, ఆధునిక యంత్రాలు, ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, యంత్రాలతో నాట్లు వేసే పద్ధతి గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.
0: ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే యంత్రాలు కూడా నాట్లు వేయడానికి మనకు అందుబాటులో ఉన్నాయండి. మార్కెట్లో 4 వరుసల్లో వేసేవి, 6 వరుసలు, 8 వరుసల్లో నాట్లు వేసేటువంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి రకరకాలుగా ఉన్నాయండి, నడిచే యంత్రాలు ఉన్నాయి, నడుస్తూ నాట్లు వేసేవి, లేదంటే రైడింగ్ టైప్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే దీంట్లో మనము ఈ ట్రైనర్సరీ అనేది కంపల్సరీగా పెంచుకోవాలి. ఎకరానికి ఈ పద్ధతిలో అయినట్లయితే కనుక ఒక 12-15 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. ట్రైనర్సరీలో కంపల్సరీగా ట్రేలలో మనం విత్తనాన్ని పెంచుకోవాలి. ఎకరానికి 70-80 ట్రేలు అనేవి అవసరమవుతాయి. దీంట్లో మట్టి తర్వాత వెర్మి కంపోస్టు 3:1 రేషియోలో కలుపుకొని దానిపైన మనం విత్తనాలను చల్లుకొని తర్వాత నీరు కట్టుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకు 15-20 రోజుల్లో నాటడానికి సిద్ధమవుతుంది అనమాట అండి. దీన్ని యంత్రాలు వేసి నాటుకున్నట్లయితే కనుక కరెక్ట్ స్పేసింగ్లో మనకి ఈ నారు అనేది పడుతుంది. అంటే సాల్కి మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో అడ్జస్టబుల్ అండి, 10-20 సెంటీమీటర్ల దాకా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆ రకంగా నాట్లు వేసుకోవచ్చు.
1: రైస్ రోజులకి ఒక అపోహ ఉంది సార్, మనుషులతో అయితే చాలా ప్రిసైజ్గా ఖచ్చితంగా వేస్తారు నాట్లని, అలాగే యంత్రాలతో మిస్ అయిపోద్దామని ఒక అపోహ ఉంది. ఈ యంత్రాలతో ఆ ఖచ్చితత్వం ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే మనకు ఆ స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు వేసుకోవచ్చు. అదే రకంగా మొక్కల మధ్య కూడా మనం అడ్జస్ట్ చేసుకొని స్క్వేర్ మీటర్ కావాల్సిన ప్లాంట్ పాపులేషన్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇక్కడ దమ్ములు అనేవి కొంచెం పైపైన చేసుకున్నట్లయితే కనుక ఈ యంత్రాలు దిగబడకుండా ఉండడానికి అవకాశం ఉంది.
1: సార్ తర్వాత ముఖ్యమైన అంశము ఎరువులు మనం విపరీతంగా వాడేస్తూ ఉన్నారు రైస్ సోదరులు. అంటే ఆ నేలకు అవసరం ఉందో లేదో తెలుసుకోకుండా, సాయిల్ హెల్త్ కార్డు చెక్ చేసుకోకుండా, అంటే ఆ నత్రజని అవసరం లేకపోయినా ఎక్కువ వేసేసి ఈ విధంగా కూడా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు, పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు వాడమంటున్నారు. ఈ జీవన ఎరువులు సంగతి ఏంటి, ఇవి ఎలా మనం తయారు చేసుకోవచ్చా, మార్కెట్ లో దొరుకుతాయా, వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి ఒకసారి చెప్పండి సార్.
0: వాతావరణంలో నత్రజని అనేది 80% ఉంటుందండి. ఈ మనకి మొక్కలు అనేవి డైరెక్ట్ గా తీసుకోలేవు అనమాట. వీటిని సంగ్రహించడానికి కొన్ని రకాల సూక్ష్మజీవులు అనేవి అవైలబుల్ గా ఉంటాయి, భూమిలోనే ఉంటాయి. అవి వాతావరణంలో నత్రజనిని తీసుకొని మొక్కకి అందించేటువంటి కెపాసిటీ ఉంటాయన్నమాట అండి. కాకపోతే మనం వాడుతున్నటువంటి ఈ కెమికల్స్ వల్ల వీటి సంఖ్య అనేది బాగా తగ్గిపోతూ ఉంది. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే అండి, ఒక ల్యాబ్స్లో వీటిని కల్చర్ చేసి పొడి రూపంలోనూ తర్వాత ద్రవ రూపంలోనూ మనకు అందించడం జరుగుతుంది. ఇవి మనకి రకరకాలుగా ఉన్నాయండి, అంటే పోషకాన్ని బట్టి మనకు ఈ జీవన ఎరువు అనేది మారిపోతూ ఉంటుంది. ఇందులో మొదటిది నత్రజని స్థిరీకరించేటువంటి జీవన ఎరువులు, భాస్వరం అందించేటువంటివి, పొటాష్ మొబిలైజర్స్, తర్వాత మొక్క పెరుగుదలను అభివృద్ధి పరిచేటువంటి జీవన ఎరువులు అంటే పీజీపీఆర్ కాంపౌండ్స్ అంటాము, ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. వరిలో చూసుకున్నట్లయితే నత్రజని స్థిరీకరించేవి ప్రధానమైనది. దీనికోసం బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం, నీలి ఆకుపచ్చ నాచు కానీ లేదా అజోల్లా కానీ, అజిటో బ్యాక్టర్, అజోస్పైరల్లం, ఇటువంటి వాటిని మనం వేసుకున్నట్లయితే కనుక నత్రజని మనం తగ్గించుకోవచ్చు. అంటే 20-30% దాకా నత్రజని తగ్గించి ఆ దామాషలో రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే కనుక దానికి తగ్గట్టుగా మనం ఖర్చు అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇవి ఎక్కడ సార్, ఎలా మనం కల్చర్ చేసుకోవచ్చా, మనకు దొరుకుతాయా బయట?
0: మనకి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అమరావతిలో మనకి ల్యాబ్ ఉందండి, అక్కడ దొరుకుతాయి. తర్వాత వ్యవసాయ శాఖ ల్యాబ్స్ కూడా మనకు నిడదవోలు కానీ ఇటువంటి ప్రాంతాల్లో, కాకినాడలో కూడా ఈ బయో కంట్రోల్ ల్యాబ్స్ ఉన్నాయి, అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ ఫార్మ్స్ కూడా ఈ బయో ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్నాయండి, నమ్మకం ఉంటే కనుక వాటి దగ్గర కూడా మనం తీసుకోవచ్చు.
1: అయితే నత్రజని స్థిరీకరించే ఎరువుల గురించి చెప్పారు, అలాగే భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు ఏమైనా ఉన్నాయా సార్?
0: ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మనకి 2 రకాలు ఉంటాయి, ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఒకటి, ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ ఫంగై ఒకటి అనమాట. ఈ ఎరువులు ఏంటంటే బ్యాసిల్లస్ మెగాథీరియం మరియు సూడోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. దీన్ని వాడుకోవడం చూసుకున్నట్లయితే కనుక ఎకరానికి 2 కేజీల పొడి మంది అయితే సరిపోతుందండి. దీన్ని ఒక 200 కేజీల పశువుల ఎరువులో కలుపుకొని నాట్లు వేసిన తర్వాత 7-10 రోజుల మధ్యలో చల్లుకున్నట్లయితే కనుక మనకి భూమిలో ఉండేటువంటి అంటే లభ్యం కాని స్థితిలో ఉన్నటువంటి భాగస్వరాన్ని కరిగించి మొక్కకు అందించడానికి ఉపయోగపడుతుందండి.
1: తర్వాత పొటాషియం మొబిలైజర్స్ అని కూడా ఉన్నాయి కదా సార్, పొటాషియం అందించేవి, వీటి గురించి ఒకసారి చెప్పండి.
0: ఇవి కూడా అంతే అండి, పొటాష్ కూడా మనకి భూమిలో లభ్యం కాని స్థితిలో ఉంటుంది, దీన్ని కరిగించడానికి మనం ఈ పొటాష్ మొబిలైజర్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఇవి కూడా ఎకరానికి 2 కేజీలు చొప్పున 200 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని ఇంతకుముందు ఎట్లా ఉపయోగించామో దానిలాగానే మనం దీన్ని ఉపయోగించుకోవాలి. సాధారణంగా ప్రొటూరియా అనేటువంటి బ్యాక్టీరియాని ఉపయోగించి ఈ పొటాష్ మొబిలైజర్స్ని మనం తయారు చేయడం జరుగుతుందండి.
1: సార్, ఈ జీవన ఎరువుల వల్ల ఉపయోగాలు ఏంటి రైతు సోదరులకి?
0: జీవన ఎరువులను వాడుకోవడం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ అనేది బలంగా ఉంటుందండి. దీనివల్ల మనకు పిలకలు బాగా రావడము, తద్వారా 10 నుంచి 15% దాకా దిగుబడి పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొక్క హార్మోన్స్, విటమిన్స్ మొక్కకు బాగా అందడం వల్ల నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి తద్వారా తెగుళ్ళు పురుగులు రావడం కూడా తక్కువగా ఉంటుందండి. భూమికి కూడా ఇవి చాలా మంచివి, భూ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.
1: అలాగే మనం రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా
0: 25 నుంచి 30% దాకా తగ్గించుకోవచ్చు.
1: అయితే రైతు సోదరులు జీవన ఎరువులు వాడకంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా సార్?
0: ఖచ్చితంగా తీసుకోవాలండి, ఎందుకంటే ఇవి లైవ్ ఎరువులు కాబట్టి ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిల్వ చేయాలి. ఎండ తగిలేటువంటి ప్రదేశంలో ఉంచకూడదు, నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. తర్వాత ఏ పంటకు లేదంటే ఏ పోషకానికి సిఫారసు చేసినటువంటి ఎరువును ఆ పోషకమునికే మనం వాడుకోవాలండి, గడువు తేదీ లోపల వాడుకోవాలి. తర్వాత ఒకవేళ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక కనీసం 24 గంటల నుంచి 48 గంటల వ్యవధి అనేది పాటించాలి. ఒకవేళ మనం కలుపు మందులు వేయాల్సినటువంటి అవసరం ఉంటే కనుక కనీసం ఒక 2-3 రోజులు గ్యాప్ తీసుకొని కలుపు మందులు వేసుకున్నట్లయితే కనుక మనం వేసినటువంటి జీవన ఎరువు మొక్కకు బాగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: రైతులకి డ్రోన్లు బాగా అందుబాటులోకి వచ్చినాయండి, ఎరువులు కానీ పురుగు మందులు కూడా చల్లడానికి. అయితే ఈ డ్రోన్లు వాడకం వల్ల నిజంగా సాగు ఖర్చు తగ్గుతుందంటారా? అంటే మన ప్రత్యామ్నాయ సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి కాబట్టి అంటే సమయం మనకు ఆదా అవుతుందని విన్నాం, కానీ ఖర్చు ఏ విధంగా ఆదా అవుతుందో ఒకసారి చెప్పండి సార్.
0: ఖచ్చితంగా అండి, ఎందుకంటే డ్రోన్ యొక్క పని సామర్థ్యం చూసుకున్నట్లయితే కనుక 10:1 అండి. అంటే ఒక మనిషి ఒక డ్రోన్ చేసే పని 10 కూలీలతో సమానం అనమాట అండి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఖర్చు తగ్గడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి సమయము, నీరు కూడా ఈ డ్రోన్ల వల్ల ఆదా అవుతుందండి. దాదాపు 95% నీరు అనేది ఆదా అవుతుంది. సాధారణ పద్ధతిలో స్ప్రేస్ ద్వారా, నాప్సాక్ స్ప్రేస్ ద్వారా చేయడానికి ఏంటంటే 100 నుంచి 200 లీటర్ల నీరు అనేది అవసరం అవుతుంది. అదే డ్రోన్తో అయినట్లయితే కనుక కేవలం 10 లీటర్లతో మనము ఒక ఎకరాన్ని కవర్ చేసుకోవచ్చు. అది కూడా ఒక 6 నిమిషాల్లోనే ఒక ఎకరాన్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. దీని పని సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూలీల పైన మనం ఆధారపడాల్సిన అవసరం ఉండదు. డ్రోన్స్ కనుక ఎక్కువగా అందుబాటులో ఉంటే కనుక ఈ హైరింగ్ ఛార్జెస్, ఈ అద్దెకి కూడా మనకు తగ్గడానికి అవకాశం ఉంటుందండి.
1: డాక్టర్ కృష్ణాజీ గారు, చివరిగా ఖర్చు తగ్గించే కోత పద్ధతులు ఏమున్నాయండి? అంటే ఇది వరకు మనం సాంప్రదాయ పద్ధతిలో కూలీలతో కోయించేవాళ్ళం, ఇప్పుడు ఎలాగో యంత్రాలు వచ్చేసినాయి, ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించే కోత పద్ధతులు ఏమున్నాయి ఒకసారి చెప్పండి.
0: కోత పద్ధతులు అంటే ఇంతకుముందు మామూలుగా కూలీలతో కోసుకున్నట్లయితే కనుక మనకు కోతలు కోసుకోవాలి, దాన్ని పనలు ఆరబెట్టుకోవడము, నూర్పిడి చేసుకోవడము, ఎండబెట్టుకోవడం ఈ పద్ధతుల్లో చేసుకుంటూ ఉండేవారు. ప్రజెంట్ ఉన్నటువంటి రేట్ల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఒక ఎకరా కోత కోసి కుప్పేసి నూర్పిడి చేయడానికి 15,000 దాకా ఖర్చు అవుతుందండి. అదే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి కంబైన్ హార్వెస్టర్స్తో కనుక చేసుకున్నట్లయితే కనుక దీని యొక్క అద్దె ప్రాంతాన్ని బట్టి, డిమాండ్ బట్టి 3,000 నుంచి 3,500 దాకా ఉంటుంది ఒక గంటకి అనమాట అండి. ఒక ఎకరా కోయడానికి నిలబడి ఉన్నటువంటి చేను అయితే కనుక ఎకరం కోయడానికి 1 గంట సరిపోతుందండి. అదే పడిపోయినట్లయితే 1.5 గంటల సమయం పడుతుంది. దాదాపుగా మనము 1/3 వంతు ఖర్చుతోనే మనము మాన్యువల్ హార్వెస్టింగ్ కంటే కూడా ఈ కంబైనర్స్తో చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇదే కాకుండా రేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ రేపర్స్ కూడా ఏంటంటే రైతులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ దీని యొక్క ఖర్చు ఏంటంటే 135,000 దాకా ఉంటుంది, గంటకు 1 ఎకరం కోసేస్తుందండి. ఎవరికైతే మనకి గడ్డి అవసరం ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ రేపర్స్ని కూడా ఉపయోగించుకొని హార్వెస్టింగ్ చేసుకోవచ్చు.
1: వరి యంత్రాలతో కోస్తే పశువులకి ఆ గడ్డి సేకరించడం అనేది రైతు సోదరులకు కష్టమైపోతుంది, అది తుక్కుతుక్కు చేసేసి పొలంలో వదిలేస్తుంటారు గడ్డి కట్టుకొని మన పశువులకి. ఈ నేపథ్యంలో మనం మీరు చెప్పినట్టు రేపర్స్ తో చేసుకున్నట్లయితే
0: గడ్డి
1: సులువుగా మనకు పశువులకు కూడా అందుతుందంటారు. ధన్యవాదాలు అండి డాక్టర్ కృష్ణాజీ గారు. క్రైస్తవులు మీరు చెప్పినటువంటి ఈ పద్ధతులన్నీ ఏవైతే నేరుగా విత్తే పద్ధతి ద్వారా, అలాగే ఎరువులు సస్యరక్షణ చేపట్టుకోవడం, ముఖ్యంగా యాంత్రీకరణ, కూలీల ఖర్చు వారి యొక్క అవసరం పెరిగిపోతుంది కాబట్టి వారి మీద తక్కువ డిపెండ్ అయ్యే విధంగా యంత్రాలతో పనులు చేసుకున్నట్లయితే సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుందని తెలియజేశారు. రైతు సోదరులు ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని సాగు చేసుకున్నట్లయితే

0: చేస్తే వారి ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు.
2: వరిలో సాగు ఖర్చు తగ్గించే పద్ధతులు. మారుటీరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి కృష్ణాజీ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వరిలో పురుగులని తెగుళ్లని నివారించడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల్ని గనక మనం చూసుకున్నట్లయితే, వేసవి దుక్కు చేయడం ద్వారా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు అంటే పాము పొడ తెగులు, కాండంగుళ్ళు తెగులు మొదలైన తెగుళ్లని, అలాగే కీటకాలని నివారించవచ్చు. ఆరోగ్యవంతంగా ఉన్న పంట నుండే విత్తనాన్ని సేకరించాలి. విత్తన శుద్ధిని తప్పనిసరిగా పాటించాలి. మురగదమ్ము చేసి గత పంట అవశేషాలు అలాగే కలుపు మొక్కలు నిర్మూలించాలి. నారుమడిలో సస్యరక్షణ పద్ధతులు తప్పకుండా చేపట్టాలి. నారు కొనలను తురించి నాట్లు వేసుకోవాలి. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసుకోవాలి. లింగకర్షక బుట్టలతో మొగిపురుగు, కొండం తొలిచే పురుగు ఉధృతిని గమనించుకుంటూ ఉండాలి. హాని చేసే పురుగులు, మిత్ర పురుగుల నిష్పత్తి 2:1 ఉన్నప్పుడు సస్యరక్షణ చర్యల్ని వాయిదా వేయచ్చు. నీటి యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. దుబ్బుల్ని నేల మట్టానికి కోసి లోతు దుక్కులు చేసుకోవాలి. ట్రైకోగ్రామా పరాన్నజీవుల్ని ఎకరానికి 20,000 చొప్పున, నాటిన 30 నుండి 45 రోజుల్లో 3 దఫాలుగా పొలంలో వదలాలి. పొలం గట్ల మీద ఉండే గడ్డి, కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేసుకోవాలి. మురుగునీరు బయటకు తీయడం ద్వారా పురుగుల అలాగే తెగుళ్ల అభివృద్ధిని అదుపులో ఉంచవచ్చు. పొలం గట్ల మీద అలాగే దిబ్బల మీద గడ్డి చామంతి, బంతి, రేఖబంతి, అలసందలు, నువ్వులు ఇటువంటి పూల మొక్కల్ని పెంచి దోమ పరాన్నజీవుల్ని సంరక్షించుకోవాలి. పైరు తొలిదశలో అవసరం మేరకే పురుగు మందుల్ని పిచికారీ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో క్రిమి సంహారక శిలీంద్ర నాశనలు పిచికారీ చేయాలి. పిచికారీకి ముందే పొలంలోని నీటి మట్టాన్ని బాగా తగ్గించాలి. పైరు బాగా తడిచే విధంగా మందు ద్రావణాలని ఉపయోగించాలి. విచక్షణారహితంగా పలు రకాల శిలీంద్రనాశక అలాగే క్రిమి సంహారక మందుల్ని కలిపి పిచికారీ చేసుకోకూడదు. ఈ విధమైన చర్యల్ని గనక చేపట్టినట్లయితే వరిలో పురుగులని తెగుళ్లని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
0: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఒక సుందర వస్త్రమైతే చేనేత మగ్గం దాని సృష్టికర్త, పట్టునూలుపోగు దాని జీవనరేఖ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రెండు రంగాలు కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు, మన దేశ కళాత్మక వైభవానికి నిలువెత్తు నిదర్శనమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మారుతున్న ఆధునిక కాలంలోనూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తున్న చేనేత పట్టు పరిశ్రమ రంగాల ప్రాముఖ్యత అపారం. సూత్ర మణో గణా ఇవ అన్నట్లు ఒకే తాడులో మణులన్నీ కలిసి హారంగా మారినట్లే ప్రకృతి అందించిన పట్టు మగ్గంపై నేతన్న నైపుణ్యం ఏకమై అద్భుతమైన భారతీయ వస్త్ర వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నాయి. పట్టుదారం చేనేత కార్మికుడి చేతి హస్తకళతో ముడిపడి దేశ ఆర్థిక రథచక్రాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వినూత్న సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ మార్కెటింగ్ విధానాల వల్ల ఈ సంప్రదాయ బంధం నేడు సరికొత్త డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టి ప్రపంచ వేదికపై విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. భారతదేశంలో వస్త్ర సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం, ఒక కళారూపం. ప్రతి నూలుపోగు వెనక ఒక నేతన్న శ్రమ, సృజనాత్మకత దాగి ఉంటాయి. అటువంటి చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు గురించి శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు గారు ఆకాశవాణితో మాట్లాడారు.
3: అందరికీ నమస్కారం అండి. చేనేత మరియు జౌళి శాఖ శ్రీకాకుళం వారి యొక్క వివరములు. జిల్లాలోని చేనేత సహకార సంఘంలో 36 కలవు. అందులో 20 చేనేత సహకార సంఘంలో ప్రస్తుతము పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘంలోను మరియు బయట మూసుకున్న కార్మికులు మొత్తము మా జిల్లాలో 3,000 మంది వరకు కలరు. అదే విధంగా మన చేనేత సహకార సంఘంలోను మరియు బయట ఉన్న చేనేత కార్మికులకు ముద్ర రుణములు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అందజేయబడతాయి. దీనిలో భాగంగా చేనేత కార్మికులకు 50,000 నుండి 2,00,000 వరకు రుణమును అందజేయబడతాయి. అందులో భాగంగా 25,000 వరకు చేనేత కార్మికులు సబ్సిడీ పొందగలరు, అంటే 20% వరకు వాళ్ళు లబ్ధి పొందుతారు.

0: అదేవిధంగా 2025-26 సంవత్సరంలో చేనేత కార్మికులు 186 మందికి 2,08,45,000 రూపాయలను ముద్ర రుణములు అందజేయబడ్డాయి. అది కాకుండా 26-27 సంవత్సరంలో 17 మందికి 22,50,000 రూపాయలను ముద్ర రుణములు అందజేయబడ్డాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుండి 3 చేనేత క్లస్టర్లు మంజూరు చేయబడ్డాయి. అవి ఎక్కడంటే పొందూరులోను మరియు తోలాపి విలేజ్ లో. ఈ 3 చేనేత కార్మిక క్లస్టర్లలో సుమారు 700 వరకు కార్మికులు ఉంటారు. ఈ కార్మికులకు ఈ క్లస్టర్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడము, పనిముట్లను అందజేయడము మరియు ఎక్స్పోజర్ విజిట్ అంటే దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ టెక్నాలజీ ఏ విధంగా ఉందో చూపించి వీరు అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి బయట స్టేట్ లకు కానీ ఎక్కడికైనా తీసుకెళ్లడం జరుగుతుంది. సమర్థ స్కీమ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. దేనికోసం అంటే వీవర్స్ లో ఉన్న స్కిల్ ని అప్గ్రేడ్ చేయడం కోసమే. దీనిలో భాగంగా మేము 20 మంది చేనేత కార్మికులకు ఈ సమర్థ స్కీమ్ ద్వారా డిజైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 30 డేస్ ట్రైనింగ్ పొందుతారు. 30 డేస్ ట్రైనింగ్ లో భాగంగా ప్రతిరోజు వాళ్ళకి 300 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తదనంతరము వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆ డిజైన్ మీద ఒక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. అదే విధంగా మా స్టేట్ గవర్నమెంట్ నుండి వీవర్స్ కు 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటు కూడా అమలు జరుగుతున్నది. ఇందులో భాగంగా సుమారు 1,300 వరకు చేనేత కార్మికులు ఈ 200 యూనిట్లను పొందుచున్నారు. అదే విధంగా మా శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖద్దరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఈ సంవత్సరంలోనే వచ్చింది. అది కాకుండా మా శ్రీకాకుళం జిల్లాలో నటరాజ అనే వ్యక్తికి నేషనల్ లెవెల్లో బెస్ట్ వీవర్ అవార్డు కూడా ఈ సంవత్సరమే వచ్చింది. ఈయనకి ఆగస్ట్ లో జరిగే నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా మన గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆయన అవార్డు కూడా తీసుకుంటారు. నమస్కారం అండి.
1: పట్టు చేనేత పరిశ్రమల మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఒక రంగం ముడి సరుకును అందిస్తే మరొక రంగం దానికి అద్భుతమైన కళారూపాన్ని ఇస్తుంది. పట్టు పురుగు పెంపకం, చేనేత మగ్గం కలిసి పనిచేసినప్పుడే అద్భుతమైన వస్త్ర వైభవం సాధ్యమవుతుంది. ఈ పరస్పర ఆధారిత బంధం కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా భారతీయ వస్త్ర ప్రపంచాన్ని అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలుపుతోంది. పట్టు పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
2: విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకం మరియు రాయితీ వివరాలు. సిల్క్ సమగ్ర 2 పథకం. ఈ పథకం ద్వారా పట్టు రైతులకు కేంద్ర వాటాగా 50% నిధులు, రాష్ట్ర వాటాగా 25% నిధులు మరియు రైతు వాటాగా 25% నిధులుగా ఉంటుంది. దీనిలో మొదటిది కిసాన్ నర్సరీలు. ఈ నర్సరీలు యూనిట్ ధర 150,000 రూపాయలుగా ఉంటుంది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 112,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన్ గిరిజన రైతులైతే 90% నిధులతో 135,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను రైతులు 1 ఎకరం విస్తీర్ణంలో సుమారుగా 160,000 మొక్కలను నాటవలసి ఉంటుంది. దీన్ని తిరిగి మళ్ళా రైతులకు 130,000 మొక్కలు సరఫరా చేసినట్లయితే ఈ పథకం వర్తిస్తుంది. రెండోది రైతులు మల్బరీ మొక్కలు నాటుకోవడానికి గాను యూనిట్ ధరగా 45,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 75% 33,750 రూపాయలు, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 40,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మూడవది పట్టుపురుగుల పెంపకానికి సంబంధించి నిర్మాణానికి గాను షెడ్లు నిర్మాణానికి కొలతలు, పొడవు 50 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పు, 13 అడుగులు ఎత్తు ఉండే షెడ్ నిర్మించాలి. పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మాణం జరగాలి. దీనికి గాను యూనిట్ ధర 450,000 రూపాయలు, సాధారణ రైతులకు 75% రాయితీతో 337,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 405,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే Type 2 షెడ్ ఉంది. దీనికి గాను కొలతలు 35 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు అండ్ 13 అడుగుల ఎత్తు గోడలతో సిమెంట్ రేకులతో నిర్మించవలసి ఉంటుంది. దీని యూనిట్ ధర 325,000 రూపాయలు, సాధారణ రైతులకైతే 75% రాయితీతో 243,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హరిజన

0: దేశం రైతులకు 90% రాయితీతో 2,92,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఐదవది, పట్టుపురుగుల పెంపకానికి కావలసిన పరికరాల కొనుగోలు నిమిత్తం Type 1 షెడ్ అయితే యూనిట్ ధరగా 75,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. సాధారణ రైతులకు 75% రాయితీతో 56,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులైతే 90% రాయితీతో 67,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే Type 2 షెడ్ నిర్మాణం జరిగినట్లయితే యూనిట్ ధర 50,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దీనికి సాధారణ రైతులకు 75% రాయితీతో 37,500 మరియు హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 45,000 రూపాయలు అందించడం జరుగుతుంది. యంత్ర పరికరాలు కొనుగోలు నిమిత్తం అనగా పవర్ టిల్లర్స్ గాని, వీడర్స్ గాని, బ్రష్ కట్టర్స్ గాని, పవర్ స్ప్రేయర్స్ గాని, కట్టింగ్ సికేచర్స్ గాని ఇలాంటి పరికరాలు కొనుగోలు నిమిత్తం యూనిట్ ధరగా 100,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు 50% రాయితీతో 50,000 రూపాయలు గాను, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 90,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా రోగ నిరోధక మందులు కొనుగోలు చేయడానికి లేదా డిసిన్ఫెక్టెంట్స్ కొనుగోలు చేయడానికి గాను యూనిట్ ధరగా 5,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 3,750 రూపాయలు, అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 4,500 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. పట్టు పరిశ్రమ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే జిల్లా పట్టు పరిశ్రమ అధికారి వారిని సంప్రదించగలరు.
1: పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత రంగం. మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల్ని సాకడం, వాటి నుండి గూళ్లు సేకరించి పట్టు నూలును తీయడం వరకు అంతా పట్టు పరిశ్రమ పరిధిలోకే వస్తుంది. ఇలా తయారైన ముడి పట్టు నూలుకు రంగులు అద్ది మగ్గంపై పెట్టి చేనేత కార్మికుడు తన నైపుణ్యంతో ఒక అద్భుతమైన చీరగా మారుస్తాడు. పట్టు నూలుకు ఉన్న సహజమైన మెరుపు, చేనేత కార్మికుడి మగ్గంపై ఉన్న జరీ డిజైన్లు కలిసినప్పుడు అద్భుతమైన వస్త్రాలు జన్మిస్తాయి. పట్టు రైతు పండించే పంటకు చేనేత కార్మికుడే ప్రధాన కొనుగోలుదారుడు. చేనేత రంగానికి డిమాండ్ పెరిగితే పట్టు రైతుకు మంచి ధర లభిస్తుంది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలోనే సంపద సృష్టి జరిగి నగదు చెలామణి పెరుగుతుంది. పట్టు నూలు మరియు చేనేతకు వాడే రంగులు ప్రకృతి నుంచి సేకరించినవి కావడం వల్ల ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. ఈ రంగాల వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి, ముఖ్యంగా గ్రామీణ యువతకు, మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించే అవకాశం ఉంటోంది. పట్టు పురుగుల పెంపకంలోనూ చేనేత రంగంలోనూ నేడు దాదాపు 60% పైగా పనులు మహిళలే నిర్వహిస్తున్నారు. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే వారు ఈ పనుల ద్వారా నెలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇది గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్ రంగం. చేనేత, పట్టు రంగాలు కేవలం వస్త్రాల తయారీకే పరిమితం కాలేదు. వీటి వెనుక ఎన్నో సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. సొంతంగా మగ్గం కలిగి ఉండి జీవనోపాధి పొందుతున్న అర్హులైన చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఏటా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారు మగ్గాల మరమ్మతులు, ముడిసరుకు కొనుగోలు సులభంగా చేసుకోగలుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్థను కూడా ఆధునీకరించి కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, ఆన్లైన్ పేమెంట్లు మరియు ప్రముఖ ఈకామర్స్ వేదికల ద్వారా నేతన్నల ఉత్పత్తులను నేరుగా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించడం జరిగింది. ఇక పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన రేరింగ్ షెడ్ల నిర్మాణానికి, మల్బరీ తోటల్లో బిందు సేద్యం ఏర్పాటుకు, నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం విరివిగా సబ్సిడీలను ఇస్తోంది. ఈ సంస్కరణల వల్ల మన చేనేత వస్త్రాలు అమెరికా, యూరోప్ వంటి అంతర్జాతీయ మార్కెట్ల వరకు చేరుకుని అక్కడ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ట్రెండ్స్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం డిజిటల్ రూపాంతరం చెందుతున్న విధానాన్ని అంతర్జాతీయ బిజినెస్ జర్నల్స్ ప్రత్యేక కథనాలలో నేడు ప్రస్తావిస్తున్నాయి. చేనేత, పట్టు పరిశ్రమలు భారతదేశపు గత వైభవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు మాత్రమే కాదు, నేటి స్వావలంబనకు, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు

0: చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:59:17.

0: అభిరుచి. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక ప్రకటన.
1: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో మన అభిమాన శ్రోతలైతే చాలామంది మెసేజ్లు పంపించినారు. వారెవరో చూద్దాం. ఇప్పుడు ప్లీజ్ ప్లే సార్ మూవీలో మాస్టారు మాస్టారు సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అన్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎనీ సాంగ్ అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, ప్లీజ్ మా పేర్లు చదవండి అంటున్నారు. ఇంకా హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక, మా అందరి కోసం వాల్దేర్ వీరయ్య మూవీ నుంచి బాస్ పార్టీ సాంగ్ను వినిపించండి ప్లీజ్ అంటున్నారు. జెమ్ని చిత్రం నుంచి నడక చూస్తే వయ్యారం అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదూజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట నరేష్ నుంచి వీరి ఇంకా వారి గ్రామ ప్రజలందరి కోసం కూడా పాటను అయితే కోరుతూ ఉన్నారు. ఇంకా గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, ఆండాలు, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. అలాగే అండి, ఇంకా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారములు. హలో అభిరుచిలో మా కొరకు విక్రమార్కుడ చిత్రం నుంచి అత్తిలి సత్యబాబు పాట వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. పాట వినబోయే ముందు ఒక ప్రకటన.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రం నుంచి పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు

0: AERO BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు. మీకు కూడా హ్యాపీ ట్యూస్డే, నమస్తే అండి. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో పరశురామ్ సినిమా నుండి జారిందమ్మ జారిందమ్మ అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ వెంకటభావన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ నారాయణ, నిత్య, రేవతి, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. మాకు హలో అభిరుచిలో నువ్వే కావాలి చిత్రం నుంచి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది అనే పాటను వినిపించండి అని కోరుతూ ఉన్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు, మా పాట వినిపించండి అంటున్నారు. ఎవరు? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో నెల్లూరు సింహపురి కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. హలో అభిరుచిలో మా కోసం డ్రైవర్ రాముడు చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, ఋషికేశ్వరరెడ్డి, రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు, ఇంకా సింహపురి ఆకాశవాణికి సిబ్బందికి నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. నువ్వు వస్తావని చిత్రం నుంచి పాటల పల్లకివయ్య అనే సాంగ్ని మా కోసం వినిపించగలరు అంటున్నారు. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, సర్ అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ అందరి కోసం విక్రమార్కుడు చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి వాట్సాప్ మెసేజ్ చేసిన అభిమాన శ్రోతలందరికీ ధన్యవాదాలు. సమయం 8:15 కావస్తూ ఉంది. కొద్ది క్షణాల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు పలుమార్లు వాయిదా పడ్డాయి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఒడిశాలో రానున్న 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వివరాలు. వికసిత్ భారత్ను నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక వీడియోను పంచుకున్న ప్రధానమంత్రి, దేశంలోని ప్రతి పౌరుడు ఏకతాటిపైకి వచ్చి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించాలని కోరారు. అలాగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళ్ మిలన్ న్యూఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఈ ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రదర్శించారు. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరోపణలతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా ఇదే అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తొలి వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే నినాదాలు కొనసాగడంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. రాజ్యసభలో బిల్లుకు ఈరోజు ఆమోదం లభించగా లోక్సభ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. రెండవసారి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ ట్రైబ్యునళ్ల చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, నియామకాలు, సర్వీసు నిబంధనల్లో సామర్థ్యం, స్వతంత్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ట్రైబ్యునళ్ల వ్యవస్థను పర్యవేక్షించేందుకు నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. బిల్లుపై జరిగిన చర్చల్లో అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2015లోనే ట్రైబ్యునల్ను హేతుబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఆధునిక, స్వతంత్ర, ఏకరూపమైన ట్రైబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు 2026 లక్ష్యమని చెప్పారు.
1: హమారా దేశ్ ఆజ్ రిఫార్మ్ ఎక్స్ప్రెస్ పర్ సవార్ హోకర్ వికసిత్ భారత్ బనానే కీ రాహ్.

0: पर आगे बढ़ चुका है, ये रिफॉर्म एक्सप्रेस चल रही है, उसी का एक पार्ट। हमारे कर्मयोगी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजनरी नेतृत्व में गवर्नेंस, इकोनॉमी, इंफ्रास्ट्रक्चर, टेक्नोलॉजी और सोशल सर्विस डिलीवरी के क्षेत्र में अनेक रिफॉर्म किए हैं, जिन्होंने भारत की विकास यात्रा की स्पीड और स्केल को नया मोमेंटम प्रदान किया है। सामान्य मानव के जीवन से जुड़े क्षेत्रों में भी इन रिफॉर्म के व्यापक सकारात्मक एवं स्ट्रक्चरल परिवर्तन दिखाई दे रहे हैं।
1: విద్యార్థుల నిరసనపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షాలు మాత్రం తప్పించుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే వారు సభ సజావుగా సాగనివ్వటం లేదని అసహనం వ్యక్తం చేశారు.
2: सरकार का तरफ से बहुत ही साफ शब्दों में कह दिया है, छात्र का आंदोलन और उसके गतिविधि जुड़े हुए जो भी चीज पूरा डिटेल में चर्चा करने के लिए सरकार तैयार है। मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को, आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूर्ण रूप से पूरी तरह से सुनेंगे शांति से, ये भी आप विश्वास दिलाना पड़ेगा।
1: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనతో 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. 2024 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ఆర్థిక సహాయంగా రాయితీ విడుదల చేసినట్లు మంత్రి ఈరోజు లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు స్థానిక విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంతో గ్రిడ్ అనుసంధానిత విద్యుత్ కనెక్షన్ కలిగిన దేశంలోని గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని ప్రయోజనం పొందవచ్చునని వివరించారు. 2026-27 బడ్జెట్లో ఈ పథకం కోసం 22,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఈ ఏడాది జూలై నాటికి 14.65 గిగావాట్లకు పైగా సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దేశంలో అదనంగా ఏర్పడినట్లు మంత్రి వెల్లడించారు. 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యానికి ఇది దోహదపడుతుందని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీరాని అంతర్భాగమని, ఈ వాస్తవాన్ని ఎవ్వరూ మార్చలేరని భారత్ మరోసారి స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ మంత్రి అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన అంశాల్లో చైనాతో జరిగే చర్చల్లో భారత్ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తోందని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి ప్రశాంతతను కొనసాగించడం దేశానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం WMCC 36వ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని భారత్ పునరుద్ఘాటించినట్టు ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు నిర్మొహమాటంగా చర్చలు జరిపి వాస్తవాధీన రేఖ LAC వెంబడి పరిస్థితిని సమీక్షించినట్టు చెప్పారు. LAC వెంబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అపార్థాలు తప్పుడు అంచనాలు తలెత్తకుండా చూసేందుకు WMCC పనిచేస్తోందని రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
3: we have always emphasized in discussions with the Chinese side that we consider these issues as most serious and that the maintenance of peace and tranquility in these areas is of the utmost importance. We have also stated that the state of the border affairs will reflect on the state of our larger bilateral ties. This was also reiterated at the recently held 36th WMCC meeting on India-China border affairs, which was held on 6th.
1: ఎల్లినో పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు భారత వాతావరణ విభాగం IMD సమన్వయం చేసుకుంటూ మారుతోన్న రుతుపవన పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ ఈరోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న 15 రాష్ట్రాల్లోని 342 జిల్లాలకు జిల్లా వ్యవసాయ విపత్తు నిర్వహణ ప్రణాళికలను తాజాగా నవీకరించినట్టు తెలిపారు. ఎల్నినో కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు అనుసరించాల్సిన కార్యాచరణ విధానాలను భారత వ్యవసాయ పరిశోధనా మండలి ICAR జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. రిజర్వాయర్లోని నీటిని గరిష్టంగా సమర్థవంతంగా వినియోగించుకునేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర జలసంఘం CWC రాష్ట ప్రభుత్వాలకు సూచించినట్టు మంత్రి వెల్లడించారు. ఒడిశాలో రానున్న 2-3 రోజుల్లో

0: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో గురువారం వరకు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు పలుమార్లు వాయిదా పడ్డాయి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనతో 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఒడిశాలో రానున్న 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: కార్యక్రమంలో ఇప్పుడు దబంగ్ 2 చిత్రానికి వాజిద్ మమతా శర్మ శ్రేయ ఘోషల్ పాడిన పాట.
1: రెడీ? 1 2 1

సహృదయులు రసజ్ఞులు అయిన ఆకాశవాణి శ్రోతలకు నా యొక్క హృదయపూర్వక భక్తి నమస్కారములు తెలియజేస్తూ నేటి సత్కథ పార్వతీ కళ్యాణమను కథాగానం కనుక అందరూ శ్రద్ధాభక్తులతో నాలకించి

శివధిక్కారముగా దక్షుడునర్తుతున్న యజ్ఞమునకు శివసతీయకు సతీదేవి పిలువని పేరంటముగా పోయి అట తనకు జరిగిన పితృకృత పరాభవము సహింపజాలక యోగాగ్నిచే దేహము దహింపజేసుకున్నది గదా. ఆ సతీదేవి మేనకా హిమవంతులకు కుమార్తెగా జన్మించి పార్వతి, అపర్ణ, అగజ, నగజ, గిరిజ, శైలజ, గౌరీ అని ఉద్దు పేరులతో పిలువబడుచు శైశవ బాల్యములు ఒకదాని వెంటనొకటి పైబడుచుండా ఆమె బాల్యదశ అవ్యక్త భక్తి ప్రపత్తులతో గడిచిపోతూ ఉన్నది. ఈ విధంగా

ఇట్లు శైశవ బాల్యమును గడచి యవ్వనం ఆవిర్భవింపగా నెరవిచ్చిన గులాబీ వలె అవయవములు విప్పారి పులుగడిగిన ముత్యము వలె ఉప్పారిన దయ్యను అట్టియడా ఆ పార్వతీ సౌందర్యము వర్ణనాతీతము.

ఇట్లు నిరుపమాన రూపురేఖా భయో విలాసములతో నియపు చెలికత్తెలంగూడి సుందరోధ్యానంబుల విహరించుచు విచ్చిన పువ్వులను చూచి తన నవ్వులకుం పోల్చుకొనుచు అందని ఫలజాతి వృక్షముల దూర పండ్లను కుకిపికిగా తిని నేలపై పడవేయు చిలుకలు గోరు వంకల కిలకిలారావములతో తన సుశ్రావ్య కంఠస్వరమును హెచ్చు తగ్గుల ముగ్గులు ఎన్నుకొనుచు లీలా విహారమున ఆనంద సరసిన ఒలలాడుతున్నట్లే ఆ యవ్వన సరసిన ఒలలాడుతుండా అట్టి ఎడ హిమవంతుడు కొలువున కూర్చుని

అనిపించి తన ప్రియకుమార్తెను వేగరప్పింపదలచి హిమవంతుడు కొందరి దాసీలను పంపగా వారి వెంటనే ఆయపన్న ఇలా బయలుదేరి వస్తూ ఉన్నది. ఈ విధంగా

అలా వచ్చినటువంటి కుమార్తెను గాని హిమవంతుడు కొలువునందున్న వారును పట్టపుదేవి మేనకయు సంతోషించున్నట్లు నవ్వుముఖమున ఇలా అంటున్నాడు. అమ్మా, నీకు యుక్త వయసు వచ్చినది. సురగరుడ విద్యాధర గంధర్వాదులలో అనువగువానికి సంగి నీకు పరిణయం గావించదను. నీ మనోనిశ్చయమేమో ఎరింగింపుమనగా తండ్రి అడిగిన దానికి లజ్జామోద సంభ్రమములంతరమున వెనగున నాయపన్న ఇలా అంటూ ఉన్నది. తండ్రి, నా మనోనిశ్చయమేముందురా? చెప్పేది నా

తండ్రి, ఆ నీలగలుని శార్ధూల చర్మకృత చేలుని ఆ బ్రహ్మ కపాల మారికాలోలుని ఆ సదాశివునే నా మనమున భర్తగా నించి తిని అది ఏ నా నిశ్చయము అని అలా ఆ అపన్న హిమవంతునకు విన్నవించినది.

అమ్మా, లక్ష్మి సైతము తనదన్న నీ సౌందర్య విలాసం ఎక్కడ? విరాగి అయి నిశ్చల మనస్సుతో కొండ ఎందు కూర్చుని తపమాచరించుకొనుతున్నా ఆ చిచ్చర కంటి వేల్పు నిన్ను చేకునుటెక్కడ? తల్లి, చేతుల కందని పండు గ్రహింపజూస్తున్నావమ్మా అని అనగా ఆ తండ్రి పలుకులు విన్నటువంటి ఆ పార్వతీదేవి ఇలా అంటూ ఉన్నది.

ఆ మహానుభావునకు పరిచర్యలు చేస్తూ నిష్ఠతో తపమాచరించినను ఆ పరమేశ్వరుడు నన్ను భార్యగా పరిగ్రహింపక మానడు. కావున మీరు నాకిదే అనుజ్ఞ దయచేయుడు అని ఆ అపన్న తల్లిదండ్రుల అనుమతి తీసుకుని జయ విజయాది పరిచారికలతో కలిసి ఆ చంద్రశేఖరునకు నిత్యము పరిచర్యలు చేస్తూ ఇలా భక్తిభావమున ఇలా మెలుగుతూ ఉన్నది. ఘనసారగంధలేపనమసహ్యంబని భూతి దేగా బునపోయి.

తంబు బారుట రీతియే కాదని శివనామ సంస్తుతి చేయదొడగే రత్నకారో బుధరియో పరాదటంచు

ఘనసారగంధలేపనమ సహ్యమని విభూతి మెనినిండ తరుస్తూ రుద్రాక్షమాలను ధరించి ఆ విధంగా పరిచర్యలు పరమేశ్వరునకు ఎంతో భక్తి వినయంగా చేస్తూ చివరకు లోకైక సుందరి అయినటువంటి కన్య తపస్సు చేయడానికి కూడా సంసిద్ధురాలైంది. విధంగా అంచె

స్ఫటికాక్షమాలికను హస్తమునందు ధరించి పంచాక్షరీ మంత్రమును జపిస్తూ అలా ఘోర తపస్సు చేస్తూ ఉన్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అలా తపస్సు చేస్తూ ఎంతో నిమనిష్టలతో అలా ప్రార్థిస్తూ ఉన్నది. ఈ విధంగా

ఉన్నది. అప్పటికి ఆ మహేశ్వరుడు ప్రత్యక్షము కాకునుటచే మిగుల చింతించి మంచులో జలములో వర్షములో మన్నుటెండలో నిలబడి సూర్యుని ఎందు చూపు నిలిపి అహోగ్రంగా తపస్సు చేస్తూ ఉన్నది. ఇలా ఉండగా ఇట్టిక్కడ

వలన కలిగిన వేడిమి లోకాల వారికి తాపం కలిగించినది కాగా దేవతలందరూ బ్రహ్మదేవుని వద్ద కరిగి, "బ్రహ్మదేవా, మమ్మలను ఈ మహోపద్రవం నుండి రక్షింపవే" అని వేడుకొనగా అంత బ్రహ్మదేవుడు ఇలా అంటూ ఉన్నాడు, "ఇది పార్వతి పంచాగ్ని మధ్య నుండి తపస్సు చేయుచున్నందువలన కలిగిన వేడిమి. మీరేమీ విచారింపవలదు" అని, "వాయుదేవా, నీ పార్వతి తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమున కరిగి శీతల సుగంధయుక్తుడవై చిలించితివేని లోకములకి పరితాపం ఉపశమిల్లునని చెప్పగా, "అలాగే గానిమ్మని" వాయుదేవుడిలా బయలుదేరాడు చక్కగా.

అన్నులు చల్లగా వీచుచు పార్వతి తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమునకు బయలుదేరి అలా శీతల సుగంధయుక్తుడై చెలించినాడు. లోకముల వారికి పరితాపము ఉపశమిలినది. ఇక్కడ సంగతిలా ఉండగా ఇట్లిక్కడ తపస్సు చేయుచున్నటువంటి గౌడి యొక్క మనోరథమి రింగియు దేవదేవుడగు వామదేవుడు ఎప్పటి వలె చెలింపకున్నచో తారకాసురుని ఆగడములు ఇలా మితిమీరిపోచున్నవి.

కనకాసురుడనే రాక్షసుడు స్వర్గంపై దారిచేసి చింతామణి పీఠం ఆక్రమించుకుని గంధర్వులను గాయకులుగాను అప్సరసలను భోగచనులుగాను చేసి తనకెదురులేని రీతి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వాని పట్టణమున దేవతల పాటలు వందనాతీతము.

లోకమారకుడైనటువంటి తారకుని యొక్క దుండగమన పూర్వంజాలక దేవతలు బ్రహ్మదేవుని వద్ద కరిగి తమ కష్టముల నివేదించుకొనగా బ్రహ్మదేవుడిలా అంటూ ఉన్నాడు, శివవీర్య సముద్రవుని వలన తప్ప తారకునకు మరొకడెవ్వడు మారకుడు కాజాలడు అని చెప్పగా దేవతలందరూ కూడా పరమేశ్వరుని వద్ద కరిగి ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవాధిదేవా మహానుభావ శంభో, ఇక నీవే మాకు శరణ్యం, మా కష్టములు కడతీర్చు భారము నీదే స్వామి అని ఇలా వేడుకు

వెలుపులారా. ఆ వనజపముండు మాధవుడు అవక్రమున వెలగుచు మిమ్మనయము కాపాడుచుండగా మహాపద కలిగినదని నన్ను వేడుట నా తపమును జరుపుటకే గదా అని అనగా శివ సమాధానమునకు దేవతలు కలవరపడి, మహాదేవ అత్తనకు ఆ తారకాసురుని చేతిలో మేము నానా బాధలు పడుతూ ఉన్నాము. వానికి శివవీర్య సముద్భవుని వలన తప్ప మరెవ్వడూ మారకుడు కాజాలని విధంగా బ్రహ్మవరమును ప్రసాదించాడు. ఆ వరగర్వంతో వాడు విర్రవీగుతున్నాడు. కావున నిన్నే భర్తగా నుంచి తపస్సు చేయుతున్నది పార్వతి. నీవామెను పరిణయమాడిన గాని మా కష్టములు కడ తీరగలవు అని అనగా అంత పరమేశ్వరుడు, వేల్పులారా అలాగే సమయానుకూలంగానూ నచ్చదను అని ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు. దేవతల వేడుకోలు ఇట్లున్నది. దైవకార్యమునకు నన్ను భర్తగా గోరి తపస్సు చేస్తూ ఉన్నటువంటి పార్వతి యొక్క ఇచ్చదీర్పదలుతుందేమి? ఇంత విరాగముతో చేయు నా తపము పాడు చేసుకునవలేను. తపం మానకున్న తారకుని వలన లోకములకు కలుగుతున్న హాని మానదు అని నిశ్చయించి, వేల్పులారా సమయానుకూలంగాను నచ్చదను అని అలా చెప్పగా అంత వేల్పులందరూ కూడా తమ తమ నివాసములు కలిగి ఇలా యోచిస్తూ ఉన్నారు. శివుని వైరాగ్యమున కంతరాయమును కలిగించి తపస్సు మాని రాగరక్తి కలిగింపజాలినవాడు, చెరకు వింటివాడు, చిగురాకు బాణమువాడు, చిలుక తేరువాడు మన్మధుడొక్కడే అని తలించి వాణిని గెలుసుకొని ఇలా విన్నవించుకుంటూ ఉన్నారు.

మా కష్టములు కడతీర్చు భారము నీదే అని అనగా అంత మన్మధుడిలా అంటున్నాడు, వేల్పులారా, మిమ్మల నిన్ను కష్టముల పాలు చేసిన ఆ రక్కసుడెవరు? పేరాజ్యంతము తెలుపుడు, వధించి వచ్చేదను అని అనగా, ఆగుమాగుము, అతడెవరో కాదు, తారకాసురుడు. వానికి పరమేశ్వర సమద్భవుని వలన తప్ప మరి ఎవ్వరి చేతిలో వానికి చావులేని విధంగా బ్రహ్మవరము ప్రసాదించాడు. అంతేకాకుండా ఆ పరమేశ్వరునే తన భర్తగా నుంచి పార్వతి తపస్సు చేస్తూ ఉన్నది. నీవు ఆ శంభు మనస్సును ఆమెపై మరల్పును, అదే నీవు చేయవలసిన గొప్ప కార్యము అని అనగా అంత మన్మధుడు అట్లే గావింతునని అలా బయలుదేరాడు. మలయమారుతమును వసంత ఋతువును తోడు తీసుకుని పుష్పబాణములను సర్దుకుని చెరకువిలును సంగ్రహించి చిలుక తీరును అధిరోహించి ఇలా బయలుదేరుతూ ఉన్నాడు. ఈ విధంగా

మన్మధుడు బయలుదేరుతూ ఉన్న సమయంలో మారుని సతి రతి నాథ ఎచ్చటికి పయనం అని అడిగినది. అంత మన్మధుడిగా అంటున్నాడు, రతి నన్నాపకము, ఇది దైవ కార్యము. గిరిజ తపమలంచినను కరుణ గనక దేవతల స్థుతులైనను నిసువంత సరకు గనక మౌని అయి మంచమరనున్న వారిని చెంచల స్వాంతుని చేయుటే నా జైత్రయాత్ర అని అనగా, స్వామి నా ప్రార్థన ఆలకింపుడు, ఆ పరమేశ్వరుని తోడి మీకు కయ్యము గలదు, నా మాటని విని మీ ప్రయత్నమును విరమింపుడు అని అనగా, రతి నాకు పిరికి మందు పోయకము, దైవ కార్యమిది, నెరవేర్చిన లోక సంక్షోభం మాన్పిన వారనగుదును అని అలా అటు నుండి బయలుదేరి మన్మధుడు పరమేశ్వరుడు ప్రదేశం తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమునకు చేరుకొని ఆ వనమంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా రూపొందించాడు. శోభాయమానంగా ఆ వనమంతా కూడా అలరారుచూ ఉన్నది. ఈ విధంగా

అలా శుశ్రూష ప్రవసయై హినువత్సుత పరమేశ్వరుడు తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమునకు చేరుకుని చెలికత్తెలను తారును కూడా ఆ పరమేశ్వరునకు నమస్కరించి చేతులు చూడించి నిలబడినారు. అప్పుడు మన్మథుడు ఆ దృశ్యము చూచి, ఆహా, ఏమీ నా భాగ్యము, బలయాదము సంప్రాప్తమైనది, ఇంతకు మించిన అవకాశము ఇంకెప్పుడు రాదు అని అనుకుని ఆ పరమేశ్వరుని వక్షమునకు గురిచూచి పుష్పబాణములను ప్రయోగించుట మొదలుపెట్టాడు. మన్మధుడు సమూహాన బాణం వలన పరమేశ్వరుని మనస్సు చెలించినది. శంభుడు పార్వతీ పరిరంభణాసక్తుడైనాడు. మనస్సు చెలించుటకు కారణమేమాయని సంయమనముతో ఎదుట పరికించినాడు. అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్న పూపదల మాటున ఆరీడపాధుడై పుంకాను పుంఖములుగా తనపై పూలశరములు గుప్పించుటకు సన్నద్ధుడై ఉన్నటువంటి పుష్పచాపుని మదనం చూచినాడు. మిగులకు

ఓరీ దుర్తుడా, నీవు నా పతన భంగమనప్ప సంకల్పించి నీ సమూహన వాళ్ళను నాయగా నాటుదువా? నా నిటాల నేత్ర ప్రస్ఫుట చిట చికారావ మహోగ్ర ధూమ్రసికాగ్ని జ్వాలామాలికలకు మసిమసిగా మాడి ఊదిరాశి వైపోదువు చూడు అని అలా తన నిప్పు కంటిందెరవా. దేవతలు అహాకారములు చేయనంతలో మహాదేవ శాంతింపును శాంతింపునంతలో మన్మధుడు భస్మావశేషుడైనాడు. ఇలా ఉండగా అంత నారదుని వలన పతి మరణము విన్నటువంటి ప్రతీదేవి ఇలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నది. ఈ విధంగా

స్వామి, నేను వలదని ఎంత వారించినను వినక ఆ పరమేశ్వరుని యొక్క నేత్రాగ్నికి పసువైపోతిరే. అకట నాకు దిక్కెవ్వరు, నన్ను ఆదుకుని వారెవరు స్వామి అని అలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నటువంటి రతిని ఓదారుస్తూ ఆకాశవాణి ఇలా అంటూ ఉన్నది. రతి, గడచిన దానికి చింతించుట తగదు, పరమేశ్వరుని అనుగ్రహం వలన నీ భర్త మళ్లీ పునర్జీవుడగునని చెప్పగా ఆమె ఊరడిల్లి చంద్రోదయమునకెదురు చూచుతున్నటువంటి చకోరి వలె నుండే అంత పార్వతీయు మన్మథుడు బసమైపోవుటగని మైలయని ఏమో కొలనులో స్నానం చేసిరాగా శివుడట లేకుండా పోయినందులకు మనమున మిగుల కలవరం నుండి ఇలా నిశ్చయించుకుంటూ ఉన్నది.

మయశృణకై అలికాంబకే మహిత చిత్రకముగాగా రుద్రాక్షమాణికాధరుండై కాషాయ వస్త్రమును ధరించి అలా మాయాసాధుమూర్తి రూపంలో ఆ పార్వతి తపస్సు చేయుచున్న ప్రదేశమునకు వేంచేశాడు. అంతనాయపన్న ఆ మాయాసాధుమూర్తికి నమస్కరించి పీఠము వైచి కూర్చున్న నియోగించినది. అంతనా యోగేంద్రుడు ఈ విధంగా ఆమె నిర్దేశించిలా అంటూ ఉన్నాడు, ఓ మానిని, సుందరమైన నీ మోమువాడ, ఇట్టి ఘోరాగ్నిలో కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నావు, ఎవరిని ఉద్దేశించి, నీ అభిప్రాయం ఏమిటో అడగవచ్చునా అని అనగా, అంతనాయపన్న, నేను శివుని భర్తగా కోరి తపస్సు చేయుచుంటుందని చెప్పుటకు సిగ్గుపడి నిన్నకుండెను. అంతనా యోగేంద్రుడు ఇలా అంటున్నాడు, ఓ నగరాజకుమారి, నీ కోరిక నేను నెరుంగుదును. నీవు శ్రీకంఠుని భర్తగా కోరి తపస్సు చేస్తున్నావు, కానీ ఆయన జన్మగుణశీలాదులెట్టివో నీ వెరుగవు. అయినా

ఓ విరిదాన, నీవా కొండ వీడి దంగముని కట్టుకుని ఏమి సుఖపడగలవు? అతడు సరసుడు కాడు, చెవుచాలు పాటించడు, ఒంటి మీద దేగుడ్డా రాతి మీద దేగుడ్డా అన్నట్లుంటాడే విరిదాన. తనకే తిండి లేక వీధి వీధి అడుక్కు తింటాడు. నిన్ను కట్టుకొని నువ్వు ఆ మహానుభావుని కట్టుకుని ఏమి సుఖపడగలవు? కావున నా మాట విని ఆ కొండ వీడి జంగముపై మనసు మానుకుని నా వంటి బుద్ధివంతుడైన వటుత్తముని పరిగ్రహింపు సుఖపడగలవు అనగా అంత నాయపన్న కోపంతో వాని వంక ఉలుకు ఉలుకునం చూచుతూ ఈ విధంగా అంటూ ఉన్నది. ఓరి

విశేషాన్ని గౌరవించాలి గనుక ఇంత గనుక సహించితిని. నీకు తపస్సు సిద్ధిస్తుందా? పరమశివ దూషణ చేసిన నీవు జీవన్ముక్తుడవేలా అవుతావు. ఒసే శిల్లారా, ఈతను మెడబెట్టి గెంటుడు అని ఆజ్ఞాపింపగా వాళ్ళతని గవిసి పట్టబోగా పరమేశ్వరుడిలా నిజరూపము చూపిస్తూ ఉన్నాడు.

మీరింతవరకు పార్వతీ కళ్యాణం హరికథ విన్నారు. కథకురాలు కుమారి పింజల అమ్మాజీరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.